ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 22వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 12వ తేదీ మంగళవారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్పై మీడియం వేవ్ 102 మెగాహెడ్స్పై ఎఫ్ఎం ప్రభాత ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలను శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్పై శ్రోతలు వినవచ్చు. నిలయంలో సమయం 5:57:29 సెకన్లకు వస్తుంది. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం ఎత్తండి కేతనం బృందగానం వింటారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఈరోజు రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో జల్జీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు అతిథులు. కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ అహ్మద్ అబ్దుల్ మతీన్, విశాఖపట్నం జిల్లా భూగర్భ జలాల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వ్యాఖ్యాత శ్రీ నేగాపుల కృష్ణ.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు వేమన కవి. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అన్నాడు ఒక సినీ కవి. దివిలో ఉన్న గంగ భూమికి దిగిరావడం భగీరథుని అకుంఠిత సాధనతోనే సాధ్యమయ్యింది. రాజర్షి పదవి నుండి బ్రహ్మ

0: మహర్షి పదవిని అందుకోవడానికి విశ్వామిత్రుడికి నిరంతర సాధనే తోడయ్యింది. సాధన అనేది కేవలం కొన్ని ప్రత్యేక సమయాలలో చేసే అభ్యాసం మాత్రమే కాదు, అది అనుక్షణం ప్రతి కార్యంలోనూ ప్రతి చేష్టలోనూ జరగవలసిన పురుష ప్రయత్నం. చిన్న చిన్న కార్యాలు మొదలు పెద్ద పెద్ద కార్యాలు సిద్ధించాలి అంటే సాధన చాలా అవసరం. సాధన జరగడానికి ఓపిక కావాలి. ఓపిక ఉండాలంటే కార్యం పట్ల నిబద్ధత ఉండాలి. చిట్టి చీమలు, బుజ్జి పిచ్చుకలు, పుట్టలు, గూళ్ళు సాధనతోనే నిర్మించగలుగుతున్నాయి. సాధన ఎంత చిత్తశుద్ధితో జరిగితే కార్యసిద్ధి అంత త్వరగా కలుగుతుంది. సాధకుడికి మనోనిగ్రహం అనే కార్యం సిద్ధించాలి అంటే రోజుకు ఒక గంటో రెండు గంటలో మనస్సును నియంత్రించి మిగిలిన సమయంలో దాన్ని విచ్చలవిడిగా వదిలేయడం వలన జరగదు. అనుక్షణం మనస్సును గమనిస్తూ దాని కదలికలను కనిపెడుతూ ఉన్నప్పుడే దానిని దారిలోకి తేగలడు. యోగ కర్మసు కౌశలం. మనం చేసే ఏ చిన్న పనైనా కౌశల్యంతో చేయడమే యోగమని గీతాచార్యుడు చెప్పాడు. ఒక గురువుగారి దగ్గరకు కొత్తగా ఒక శిష్యుడు వచ్చాడు. అతనిని పూజామందిరం ఊడ్చిరమ్మని పంపాడు. మందిరం చెత్తాచెదారంతో నిండి ఉంది. తనకు ఇంత చిన్న పని అప్పగించడమేమిటి అని అనుకుంటూ హడావుడిగా పరధ్యానంగా పని పూర్తి చేసి గురువుగారి దగ్గరకు వచ్చాడు. గురువుగారు మందిరానికి వెళ్ళి చూశారు. చేతికి దుమ్మంటుకుంది. శిష్యుణ్ణి పిలిచారు. గురువు తనను అభినందిస్తాడనుకున్నాడు శిష్యుడు. కానీ గురువుగారు, అబ్బాయి, నేను చెప్పాను, నువ్వు చేశావు, అంతేకాని పని జరగవలసిన రీతిలో జరగలేదు. పెద్ద పెద్ద ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ప్రవచనాలు వినడం, నియమిత సమయాలలో జపధ్యానాలు చేసుకుపోవడమే సాధన కాదు. మన సాధన మనం చేసే ప్రతి చర్యలోనూ ప్రతిబింబించాలి. ఒక పని ఎలా చేయాలో అలా చేయడమే ఉత్తమ సాధకుడి లక్షణం. పై పైన చెత్త మాత్రమే ఊడ్చావు కానీ సూక్ష్మ దృష్టితో పనిచేయలేకపోయావు. దీనిని చిన్న పనిగా భావించావు. సాధన మొదట చిన్న పనులతోనే ప్రారంభమవుతుంది. మందిరాన్నే శుభ్రపరచలేని వాడివి మనస్సును ఎలా శుభ్రపరచుకుంటావు చెప్పు. మనస్సు స్థితిని బట్టే మన జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు పనిచేస్తుంటాయి. ఈ పని జరగవలసిన రీతిలో జరగలేదంటే నీ మనసు నీ పూర్తి స్వాధీనంలో లేదని అర్థమవుతుంది. హడావుడి, ఆతృత, అస్థిరత సాధనకు శత్రువులు. ఓపిక, పట్టుదల, నిబద్ధత సాధనకు మిత్రులు. అర్థమైందా అన్నారు. గురుతత్వం శిష్యుడికి బోధపడింది. విద్యార్థులు పాఠశాల స్థాయిలో చేసే చిన్న చిన్న ప్రయోగాలే భావి జీవితంలో వారు చెయ్యబోయే పెద్ద పెద్ద ప్రయోగాలకు నాంది పలుకుతాయి. ఆ సమయంలో వారు చూపే ఓపిక, ఏకాగ్రత, శ్రద్ధ, పట్టుదల, నాణ్యత, సూక్ష్మ పరిశీలన వంటి అంశాలు వారిని ఉన్నతులుగా నిలబెడతాయి. పెద్ద పెద్ద భవంతులు, ఆనకట్టలు, రోడ్లు కొన్నాళ్లకే వాసి కోల్పోయి కూలిపోవడం, దానివల్ల అపారమైన ధనప్రాణ నష్టం కలగడానికి కారణము నిబద్ధత, కర్మకౌశల్యం లేని వ్యక్తులే. సాధన అనేది వ్యక్తిగతమైన, సమష్టిగతమైన ఉన్నతికి దోహదపడేలా ఉండాలి. అట్టి సాధన ఒకరోజులో చేసి ఆపవలసింది కాదు. అది నిరంతర ప్రక్రియ. స్వస్తి.
1: మీరింతవరకు శ్రీ నేగాపుల కృష్ణ వ్యాఖ్యానంలో చింతన విన్నారు.

0: అందరి నేస్తం ఆకాశవాణిలో శ్రోతలను కట్టిపడేసే కార్యక్రమాలు ఎన్నో.
1: శాస్త్రీయ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీత కార్యక్రమాలు, ఉపన్యాసాలు, చర్చాగోష్ఠులు, పరిచయాలు.
0: గ్రామస్తులకు, స్త్రీలకు, పిల్లలకు, విద్యార్థులకు, కార్మికులకు, యువతరానికి, కవులకు, రచయితలకు,
1: అందరికీ నచ్చే కార్యక్రమాలతో అలరించే మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
0: శ్రోతలకు శుభాకాంక్షలు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం

సాధారణంగా మనం పోషణ చేసేటువంటి పశువులకి, మేకలకి, గొర్రెలకి వానాకాలం ఏదో కాస్త కుస్తైనా పచ్చిగడ్డి దొరుకుతూ ఉంటుంది. అది పెద్ద కష్టమైన పని కాదు. మనం విడిగా దానికోసం సాగు చేయకపోయినా సరే మనకి గట్ల మీద లేకపోతే బంజరు భూముల్లో పచ్చిగడ్డి కోసుకొని వచ్చుకొని మన పశువుల్ని మేపుకుంటూ ఉంటాం. ఇది సర్వసాధారణం మనకి. కానీ వానాకాలం దాటిన తర్వాత ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో రైతు సోదరులకి ఈ పాల దిగుబడి తగ్గకుండా ముఖ్యంగా పాడి పశువుల్లో ఈ పచ్చిమేపు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. మరి ఈ పచ్చిమేపు ఇవ్వాలి అంటే మనకి

ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో. రైతు సోదరులకి ఈ పాల దిగుబడి తగ్గకుండా ముఖ్యంగా పాడి పశువుల్లో ఈ పచ్చిమేపు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. మరి ఈ పచ్చిమేపు ఇవ్వాలి అంటే మనకి ఆ కాలంలో అంటే వానాకాలం అయిపోయిన తర్వాత నీటి వసతి ఉంటేనే సాధ్యమవుతుంది. లేకపోతే ప్రత్యేకంగా మనం సాగు చేయడానికి వీలు కాకపోవచ్చు. అయినప్పటికీ కూడా పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గకుండా మనం సరైన మెలకువలు పాటించి పచ్చిమేపో లేకపోతే పచ్చిమేపు అంత బలమైన ఆహారమో ఇవ్వగలిగితేనే పాల దిగుబడి బాగా వస్తుంది. అలాగే వెన్న శాతం కూడా. మరి పాల దిగుబడి మీదే మన జీవనం సాగిస్తున్నప్పుడు అది కూడా మనము మన కుటుంబాన్నంతా కూడా దాని ఆధారంగా పోషణ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలి. సరే, నీటి వసతి లేదు, వర్షాధారంగా పంటలు పండిస్తున్నాం, కానీ మనకి నీరు లేకపోయినా పచ్చిగడ్డి దొరికేటువంటి మార్గాలు కొన్ని ఉన్నాయి. ప్రధానంగా మనము ఎక్కువ కాలం పచ్చి ఆకునిచ్చేటువంటి పచ్చి కొమ్మల్ని ఇచ్చేటువంటి పశుగ్రాసపు చెట్లను కనుక మనం సాగు చేసుకున్నట్లయితే మనకి సంవత్సరం అంతా కూడా పచ్చిమేపు దొరకటానికి ఆస్కారం ఉంది. చాలా సులువైన పని. కాకపోతే ముందు జాగ్రత్త చర్యగా మన ఖాళీ ప్రదేశాల్లోనో గట్ల మీదనో మనము ఈ పశుగ్రాసపు చెట్ల విత్తనాలని వేసుకోవాలి. ఉదాహరణకి సుబాబులు మనందరికీ తెలిసిందే, దాన్ని చక్కగా వాడుకోవచ్చు. అలాగే కొన్ని మేకలకి గొర్రెలకి ఈ తుమ్మ సంబంధించినటువంటి కొన్ని ఉపయోగపడతాయి. ఇలా అనేకం ఉన్నాయి. వీటి పేర్లు మనం ఇప్పుడేం చెప్పుకోక్కర్లేదు, ఎందుకంటే రైతులందరికీ తెలుసు. సమస్య ఏంటంటే సరైన పద్ధతిలో సరైన సమయంలో వానలు ఉన్నప్పుడు అవి మనం ఎక్కడెక్కడ వేసుకొని మనం సిద్ధం చేసుకోవాలనేది మనం ప్రణాళిక చేసుకోకపోవటమే. అవి గనక వేసుకున్నట్లయితే ఒక సంవత్సరం కాదు, రెండు సంవత్సరాలు కాదు, అనేక సంవత్సరాలు, ముఖ్యంగా మనకు పచ్చిగడ్డి దొరకనటువంటి సమయాల్లో మన పాడి పశువులకు కానీ గొర్రెలకు కానీ మేకలకు కానీ అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇదొకటి ముఖ్యంగా మనం చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం. ఎండాకాలంలో ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఎండాకాలంలో ఆ సమస్య తీవ్రత మనకు తెలుస్తుంది. ఇప్పుడన్నా అనుకుంటే వచ్చే సీజన్లో అంటే వానాకాలం రాగానే ఈ పశుగ్రాస విత్తనాలని ముఖ్యంగా చెట్ల విత్తనాలని మనం తెచ్చుకొని సిద్ధం చేసుకొని వేసుకున్నట్లయితే అనేక సంవత్సరాలు ఉపయోగపడతాయి. ఇదొకటి. ఇకపోతే నీరు తక్కువ ఉన్నా సరే పచ్చిమేపు లాంటి మేపు మనకి ఒకటి సిద్ధంగా ఉంది. ఇప్పుడు అజొల్లా అంటాం. ఈ అజొల్లాకి ప్రత్యేకంగా పంటలకు సాగు చేయడానికి అవసరమైనంత మోతాదులో నీరు అవసరం లేదు. కాస్త నీరు ఇళ్లల్లో మనం ఏ విధంగా అయితే ఇంటి అవసరాలకి నీరు తెచ్చుకుంటామో అట్లానే ఈ చిన్న చిన్న తొట్లుగా తయారు చేసుకుని ఆ తొట్లలో నీళ్లు నింపుకుంటే చాలు. మనం ఈరోజు మొదలు పెడితే వారం 10 రోజుల తర్వాత మొదలయ్యి ప్రతిరోజు మనకి మేపులాంటి పచ్చి ఆకు అజొల్లా అనేటువంటి ఒక రకమైనటువంటి ఫెర్న్ జాతి ఆకులు మనకి లభ్యమవుతాయి. అవి పశువులు తిన్నట్లయితే వాడికి పాల దిగుబడి బాగా వస్తుంది, మాంసకృతులు బాగా జారుతాయి, మనకి పాల దిగుబడితో పాటుగా వెన్న శాతం కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని చాలా తక్కువ మందే సద్వినియోగపరుచుకుంటున్నట్టు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఖర్చు చాలా తక్కువ, ఎకరాలు ఎకరాలు పొలం అక్కర్లేదు. మనకున్నటువంటి 1-2 పశువులు 3 పశువులు ముఖ్యంగా సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఈ పాడి పశువుల పోషణ మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారో వాళ్ళకు మటుకు ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. వాళ్ళు చేయాల్సిన పనల్లా మన ఇంటి ముందు ఇంటి వెనకో లేకపోతే గడ్డివాము ప్రాంతాల్లోనో మనము చిన్న చిన్న తొట్లులాగా ఒక 10 సెంటీమీటర్ లోతుండేలాగా మనం సిద్ధం చేసుకుంటే వాటిల్లో మనం వేయాల్సింది కూడా ఏమి ఉండదు. మట్టి పేడ నీళ్లు కలిపి దాంట్లో కాస్త కోస్త ఖనిజ లవణ మిశ్రమం అంతే. ఇలా సిద్ధం చేసుకున్నటువంటి తొట్టిలో మనము ఈ అజొల్లా సంబంధించినటువంటి దగ్గరలో ఎవరైనా ఇప్పటికే సాగు చేస్తున్నట్టయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త తెచ్చుకొని దాని మీద నీళ్ళలో జల్లేస్తే సరిపోద్ది, అవి పరుచుకుని పోతాయి. తర్వాత అవి అవే పెద్ద చేస్తాయి. మనం రోజు కాస్త తీస్తాం, శుభ్రంగా నీళ్లతో కడుగు

0: పశువులకు మేపుతాం. ఒకటి రెండు రోజులు కొత్తగా ఉంటుంది ఆ రుచి అని కాబట్టి అవి కాస్త కూస్త సందేహించవచ్చు, కానీ ఒక్కసారి తినటం మొదలుపెట్టిన తర్వాత అవి ఆవగా తింటాయి. ఏదన్నా వాసన వస్తుంది, ఎందుకు కాస్త కూస్త పేడ నీళ్లు చల్లుతాం కాబట్టి, మనము ఆ అజొల్లాని పూర్తిగా నీళ్ళలో కడిగేసి పెట్టేస్తే చక్కగా పశువులు తింటాయి. దీనికి మనం చేయాల్సిందల్లా, అప్పుడప్పుడు మనం కింద కలిపినటువంటి మట్టిని తీసేసి కాస్త కోస్తూ మళ్ళీ కొత్త మట్టి కలపటం, మళ్ళీ కొత్త పేడ నీళ్లు కలపటం, అప్పుడప్పుడు ఖనిజ లవణ మిశ్రమాన్ని కలపటం, అంతే. మనకు ఆ తొట్టులో కనీసం 7 సెంటీమీటర్ల ఎత్తు వరకు నీళ్లు ఉండేలాగా మనం జాగ్రత్త పడటం. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనకి 25 నుంచి 35% దాకా మాంసకృతులు ఉన్నటువంటి పోషణ, ఈ మేపు, పచ్చి మేపు అది కూడా మన పశువులకి ఇవ్వచ్చు. దీంట్లోనే మరి రకరకాలైనటువంటి పోషక విలువలు ఉన్నటువంటి పదార్థాలు ఉంటాయి, అలాగే విటమిన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా అతి తక్కువ ఖర్చుతో గట్టిగా ఉండదు, చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి పశువులు తినటానికి కూడా చాలా సులువు, ఆవగా తింటాయి. కాబట్టి ఎండాకాలంలో ఎండు మేపు ఉంది, పాలు రావటం లేదు అనేది దిగులు చెందకుండా చక్కగా ఈ అజొల్లా లాంటి దాన్ని మనం గనక పశువులకు మేపుకుంటే ఎండాకాలంలో కూడా పచ్చి మేపుని మన పశువులకు అందించినట్లు లెక్క అవుతుంది. గమనించండి, వీలైతే ఎక్కడన్నా దగ్గరలో చేస్తుంటే చూడండి, మీరు కూడా ప్రయత్నించండి, ఖచ్చితంగా లాభదాయకం.
1: వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి మరియు ఏలూరు జిల్లాల రైతులకు రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షపాతము లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల పడే అవకాశం ఉండవచ్చు. అధిక వర్షపాత సూచనలు ఏమీ లేవని తెలియజేస్తున్నారు. అలాగే ఆంధ్ర కోస్తా తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి ఈరోజు మొదలు రాగల 4 రోజుల వరకు ప్రత్యేకమైన వాతావరణ సూచన ఏమీ లేదు. ఆంధ్రేతర తీర ప్రాంతాల్లో రాగల 4 రోజుల్లో చాలా భాగం వరకు నైరుతి బంగాళాఖాతం మరియు ఆగ్నేయ బంగాళాఖాతం తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగము, అంటే సుమారుగా 60 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉండవచ్చని తెలియజేస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఈనాటి పల్లెసీమలు సాయంకాలం 7:15 వచ్చే కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ముఖ్య పంటల్లో పంట దిగుబడులను ప్రభావితం చేస్తున్న రైతుల యాజమాన్య పద్ధతులు గురించి ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ నీలవేణి గారితో పరిచయం వింటారు. పొలం పనులు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి, అనంతరం సంస్కృత వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అస్సాంలో జరిగే హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అస్సాం రాష్ట రాజధాని గౌహటీకి చేరుకున్నారు. ఈ ఉదయం 10 గంటలకు గౌహటీలో జరగనున్న హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతికి చేరుకోనున్నారని

0: అధికారులు తెలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: ఈనాడు ప్రైవేట్ సెక్టర్ లో ఉండే కళాశాలల కంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పాఠశాలలు అద్భుతమైన విద్యను అందిస్తున్నాయని, ఈ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలబడాలనేది నా ఆకాంక్ష. మరి దానికి కావలసిన నిధులను 26,674.82% రాష్ట్ర బడ్జెట్ లో విద్యాశాఖకు నిధులను కేటాయించడం ద్వారా ఏమాత్రం నిధుల లోపం లేకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించడం జరిగింది.
0: కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై కాజా టోల్గేట్ సమీపంలోని పశ్చిమ బైపాస్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై పల్నాడు జిల్లా అభివృద్దికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. పిడుగురాళ్ల శావల్యపురం నుంచి రామాయపట్నం పోర్టుకు రైల్వే లైన్ నిర్మించాలని, నడకుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో వందే భారత్ రైలుకు హాల్ట్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు 2027 జూన్ నాటికి పూర్తవుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని బృందం నిన్న సమావేశమై పోలవరం ప్రాజెక్టు పురోగతిపై చర్చించింది. ఆ వివరాలను మంత్రి పాత్రికేయులకు వెల్లడించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పరిహారాల నిధులను సకాలంలో విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని రామనాయుడు వివరిస్తూ,
2: ఒక మంచి డేట్ టైము తీసుకుని ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టుని 2027కు జాతికి అంకితం చేయాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు, జలశక్తి కేంద్ర మంత్రి వారు కూడా మరి ఈవేళ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, పిఎం కేఎస్వై ఏదైతే ఉందో, RRR సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివ్వాల్సింది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.
0: ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే APEAPSET 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ పరీక్షలు 2 విడతలుగా ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలిపింది. రాష్ట వ్యాప్తంగా 48 పట్టణాల్లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2వ విడత పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు నేత కార్మికులకు సహకారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చేనేత జౌళిశాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి వారికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. చేనేత సహకార సంఘాలకు కేటాయించిన నిధులను త్వరలో విడుదల చేస్తామని ఈ సందర్భంగా మంత్రి సవిత తెలియజేస్తూ,
3: ఆప్కోలో ఈ మధ్యలో చేసిన ప్రొక్యూర్మెంట్ది ఏమైనా అరియర్స్ ఉంటే మీరు అన్ని రాసివ్వండి, ఖచ్చితంగా దాన్ని కూడా మరి యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేపిస్తాం. లెవరి కూడా మేము కొంటాం, అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మీరు మాకు కూడా పెట్టండి, మీ దగ్గర ఏముంది, మేము కూడా ఆర్డర్ ఏమన్నా ఉన్నా కూడా లెవరి ఆర్డర్ కూడా ఇంకా ఏం కావాలి మాకు అనేది కూడా మేము దాంట్లో కూడా షేర్ చేస్తాం. మరి యాండ్ సబ్సిడీ విషయము, జిఎస్టీ విషయము దగ్గరలో మీకు శుభవార్త వింటారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.
0: సమాజంలో వైద్య సేవలకు ప్రతిరూపంగా నిలుస్తున్న నర్సులు అందజేస్తున్న సేవలను స్మరించుకుంటూ ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. వైద్య సేవలకు తన జీవితాన్ని అంకితం చేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. 1820వ సంవత్సరం మే 12వ తేదీన ఇటలీలో జన్మించిన

ఫ్లోరెన్స్ నైటింగేల్ 1854 సంవత్సరంలో సంభవించిన క్రిమియన్ యుద్ధంలో గాయపడిన సైనికులకు వైద్య సేవలు అందించారు. రాత్రి సమయాలలో కూడా గాయపడ్డ సైనికులకు నూనె దీపం సహాయంతో వైద్య సేవలు అందించడంతో ఆమెకు లేడీ విత్ ల్యాంప్ అని పేరు వచ్చింది. నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న 5గురికి 2025 సంవత్సరానికి గాను ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఈరోజు గుంటూరులో నిర్వహిస్తున్న కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. నెల్లూరుకి చెందిన బి వనజకుమారి, విజయనగరానికి చెందిన సిఆర్ శంషేర్, మచిలీపట్నానికి చెందిన కె సుగంతి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్ చిన్నమ్మి, అనంతపురం జిల్లాకు చెందిన కె సావిత్రులను పరిశోధన, బోధన, రోగుల సేవలు వంటి విభాగాల్లో విశేష ప్రతిభ కనపరిచినందుకు ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని లోక్ భవన్లో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థులతో నిర్వహించే ప్రత్యేక సభకు హాజరు కావాలని గవర్నర్ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, బాధ్యత గల పౌరులుగా ఎదగాలని సామూహిక ప్రతిజ్ఞ చేయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా గతంలో సూచించారు. గవర్నర్ సూచనల మేరకు సభ నిర్వహించి విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వాతావరణం. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్ష సూచనలు ఉన్నప్పటికీ అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం కూడా ఉంటుందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అస్సాంలో జరిగే హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీసెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: संसाधनों पर पड़ने वाले बोझ को कम करें।
1: प्रधानमंत्री नरेन्द्र मोदी प्रोक्तवान् यत् केन्द्र प्रशासनस्य निरन्तर प्रयासहि भारतं पश्चिमैशिया संघर्षेण उत्पन्नस्य ऊर्जा संकटस्य प्रभावी रीत्या प्रबन्धनं करोति। प्रधानमंत्री अवदत् यत् देशस्य जनेभ्यः अस्याः स्थितेः न्यूनतमः प्रभावः भवेत् इति सुनिश्चेतुं प्रशासनं निरन्तरं प्रयतमानः अस्ति इति। असौ एतदपि कथितवान् यत् आगामि एकवर्षं यावत् तैलेन्धनानां संयमित उपयोगः करणीयः, तेन अनपेक्षित विदेशयात्राभ्यः दूरीकरणं, स्वर्णक्रयणे नियन्त्रणं तथा स्थानीय वस्तूनां प्राधान्यं स्वीकर्तुं विशेषः आग्रहः कृतः, येन देशस्य अर्थव्यवस्था सुदृढा स्यात्। प्रधानमंत्री नरेन्द्र मोदी शुक्रवासरात आरभ्य संयुक्तारबामीरात नीदरलैंड स्वीडन नॉर्वे इटली इत्येतेषां देशानां षड् दिवसीय यात्रायां प्रस्थास्यति। स्वीय पंच देशानां यात्रायां प्रथमे चरणे श्री मोदी शुक्रवासरे संयुक्तारबामीरातं सम्प्राप्स्यति, यत्र असौ राष्ट्रपतिना शेख मोहम्मद बिन जायद अल नाहियान इत्यनेन सह मेलनं करिष्यति। द्वौ नेतारौ द्विपाक्षिक विषयेषु विशेषतया ऊर्जा सहयोगे सहैव पारस्परिक हितस्य क्षेत्रीयान्ताराष्ट्रिय विषयेषु विचार विनिमयं करिष्यतः। स्वीय यात्रायाः द्वितीये चरणे प्रधानमंत्री शुक्रवासरे नीदरलैंड देशं सम्प्राप्स्यति। 17,2000 वर्षे स्वान्तिम यात्रायाः अनन्तरं प्रधानमंत्रिणः नीदरलैंड देशस्य इयं द्वितीया यात्रा भविष्यति इति। यात्रायाः तृतीये चरणे श्रीमोदी रविवासरे स्वीडन देशस्य गोथेनबर्ग नगरं गमिष्यति। श्रीमोदी स्वीडन देशस्य समकक्षेण उल्फ टर्सन्स इत्यनेन सह विभिन्नेषु विषयेषु द्विपाक्षिकवार्तां करिष्यति। विदेशमन्त्रालयः अवदत् यत् प्रधानमन्त्रिणः आगामि यात्रा सद्यः सम्पन्नस्य भारत यूरोपीय संघस्य मुक्त व्यापार सहमतेः दृष्ट्या विविधक्षेत्रेषु विशेषतया व्यापार निवेश सम्बन्धेषु यूरोपेन सह भारतस्य सहभागित्वम् इतोऽपि सुदृढं करिष्यति इति। भाजपा दलस्य नेता हिमंत बिस्वा शर्मा इत्येषः अद्य चतुर्मन्त्रिभिः सह असम राज्यस्य मुख्यमंत्री रूपेण शपथवचनं ग्रहीष्यति। असम राज्ये तृतीयवारं एनडीए प्रशासनं भविष्यति, यस्य नेतृत्वं शर्मा वर्यः निरन्तरं द्वितीयवारं मुख्यमन्त्रित्वेन करिष्यति। आईपीएल इति क्रिकेट प्रतिस्पर्धायां धर्मशाला इत्यत्र हिमाचल प्रदेश क्रिकेट असोसिएशन स्टेडियम इत्येतस्मिन् क्रीडांगणे दिल्ली कैपिटल्स दलेन पंजाब किंग्स दलं 30 पराजितम् इति वार्ताः।
2: आकाशवाणी विशाखपट्टनम केंद्रम प्रसार विशेषालु। ఈనాటి ప్రసారంలో ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం, అలాగే ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా విశేషాలు తెలుసుకుంటారు. 90 ఆకాశవాణి ఈ శీర్షికలో వీణా విద్వాంసులు డాక్టర్ భమిడిపాటి కనకదుర్గా ప్రసాద్ గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి పంచుకుంటారు. అనంతరం సంకీర్తనాంజలి, శ్రీ అన్నమాచార్య సంకీర్తనలపై శ్రీమతి పి మంజుగారి ప్రసంగం, భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎంజి భానుహర్ష పాడిన భక్తిగీతాలు వింటారు. వైలెన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు, పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. 8:00 సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ నుండి, 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ విజయవాడ నుండి ప్రసారమవుతుంది, 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి దన్నాన శ్రీలక్ష్మి గానం వింటారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. ఉదయం 9:00 పాటల పల్లకి శ్రోతలు

0: ఫోనిన్ లైవ్ కార్యక్రమం ద్వారా కోరిన పాటలు వినవచ్చు. 10 గంటలకు విశాఖ రైల్వే జోన్పై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం గౌతమి విజయం సంగీత రూపకం వింటారు. 11:00 మధురిమ పాత తెలుగు చిత్ర గీతాలు. 11:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 12:10 మధుమంజరి చిత్రగీతాలు వింటారు. 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు నివారణ చికిత్స గురించి డాక్టర్ కె సురేష్ కుమార్ గారితో పరిచయం. 1:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో మర్యాద అంశంపై శ్రీమతి డి శ్రీదేవి వ్యాఖ్యానంతో కూడిన కార్యక్రమం ప్రసారమవుతుంది. రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకంలో సీరపు సత్యారావు గారి స్వరంలో శ్మశానఘట్ట పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ ముంతా లక్ష్మణరావు. ఈ కార్యక్రమం 12:31 ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 మా పదం మీ భావం. 5:55 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచార వాణి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారం. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా లలిత సంగీతం శ్రీ వి నీరజ గానం వింటారు. అనంతరం ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం అంశాలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణిలో వీణా విద్వాంసులు డాక్టర్ భమిడిపాటి కనకదుర్గా ప్రసాద్ గారు ఆకాశవాణితో వారికున్న అనుబంధం గురించి పంచుకుంటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 7:00 ప్రసార విశేషాలు. 7:15 90 ఏళ్ల ఆకాశవాణితో అనుబంధం శ్రోత శ్రీ కొడుకుల నాగభూషణరావు గారి మనోభావం తెలుసుకుంటారు. అనంతరం పల్లెసీమల కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ముఖ్య పంటల్లో పంట దిగుబడులను ప్రభావితం చేస్తున్న రైతుల యాజమాన్య పద్ధతుల గురించి ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ నీలవేణి గారితో పరిచయం. జానపద గీతం. వ్యవసాయ సమాచారంలో మేకల పోషణకు పశుగ్రాస చెట్ల పెంపకం గురించి తెలుసుకుంటారు. అందించిన వారు శ్రీమతి ఏ బృందకుమారి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో జల్జీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సూపరింటెండెంట్ సర్కిల్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్ గారు, విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత గారు అతిథులుగా విచ్చేస్తున్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. రాత్రి 8:00 తిరిగి 9:30 స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో తిరుపతి వారి సౌజన్యంతో ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ నుండి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 విజయవాడ కేంద్రం నుండి హరికథ ప్రసారమవుతుంది. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమాసియా సంక్షోభం దేశ సహజ వనరులపై మోపుతున్న భారం ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సమిష్టిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఆహార ధాన్యాల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ని 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఈ దశాబ్దంలో అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ నేపథ్యంలో జాతీయ వనరులపై పడే భారాన్ని తగ్గించేందుకు పౌరులందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వడోదరాలో సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఈ పరిస్థితులు దేశ ప్రజలపై వీలైనంత తక్కువ ప్రభావాన్ని చూపేలాగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ తరుణంలో మనమందరం కలిసికట్టు

0: మన విధులు నిర్వర్తించవలసిన అవసరం ఉందని, దేశ వనరులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి చిన్న పెద్ద ప్రయత్నం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, అలాగే విదేశీ మారక ద్రవ్యం ఖర్చయ్యే వ్యక్తిగత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు.
1: दुनिया लगातार अस्थिर परिस्थितियों से गुजर रही, पहले कोरोना का संकट, फिर वैश्विक आर्थिक चुनौतियां और अब पश्चिम एशिया में बढ़ता तनाव. अगर कोरोना महामारी इस सदी का सबसे बड़ा संकट थी तो पश्चिम एशिया में युद्ध से बनी परिस्थितियां इस दशक के बड़े संकटों में से एक है. ऐसे समय में देश को जन भागीदारी की शक्ति की बहुत बड़ी आवश्यकता है. आज जरूरत है कि हम सब मिलकर अपना दायित्व निभाएं, देश के संसाधनों पर पड़ने वाले बोझ को कम करें.
0: వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ఒక సామూహిక ప్రజా ఉద్యమంగా మార్చడమే ప్రస్తుత అవసరమని మోదీ స్పష్టం చేశారు. విదేశీ వస్తువుల స్థానంలో స్థానిక ఉత్పత్తులను ఆదరించడం ద్వారా మన గ్రామాల్లోని, నగరాల్లోని, దేశంలోని పారిశ్రామికవేత్తలను బలోపేతం చేయగలుగుతామని ఆయన అన్నారు. గత దశాబ్దాల్లో దేశం యుద్ధం లేదా మరేదైనా పెద్ద సంక్షోభం ఎదుర్కొన్నప్పుడల్లా ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించి ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించారని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక అంశాలపైన, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారం గురించి చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజా సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గాలపై కూడా నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు చర్చలు జరుపుతారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహాటీలో అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నగరంలోని ఖానాపాడ ఏరియాలో ఉన్న వెటర్నరీ కాలేజ్ ప్లే గ్రౌండ్లో జరిగే కార్యక్రమంలో అసోం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేస్తారు. ముఖ్యమంత్రితో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి 2 అసోం గణ పరిషత్, బీపీఎఫ్ పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 4 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా 2వ సారి కాగా, అసోంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఇది వరుసగా 3వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. భారతీయ జనతా పార్టీ, అసోం గణ పరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్తో కూడిన ఎన్డీఏ కూటమి 126 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 102 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు లోక్ నివాస్లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మొదలైన వారు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వంట అవసరాల కోసం ఎల్పీజీ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిన్న న్యూఢిల్లీలో పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఎల్పీజీ డిస్టిబ్యూటర్షిప్ల వద్ద ఎక్కడా స్టాక్ అయిపోయినట్లు నివేదికలు అందలేదని చెప్పారు. గత 3 రోజుల్లో 1,14,00,000 సిలిండర్ల బుకింగ్ల కాను 1,26,00,000 కంటే ఎక్కువ ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసినట్లు ఆమె వివరించారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణా, కార్ పూలింగ్ ప్రోత్సహించాలని ప్రధానమంత్రి చేసిన విన్నపాన్ని ఆమె ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
2: माननीय प्रधानमंत्री जी ने देश के सभी लोगों से आग्रह किया है कि पेट्रोल और डीजल की खपत कम करें, जहां भी संभव हो मेट्रो और सार्वजनिक परिवहन का उपयोग करें, कार पूलिंग का विकल्प चुनें, रेलवे एज अ मोड ऑफ ट्रांसपोर्टेशन फॉर गुड्स को प्रेफर करें और जहां भी संभव हो इलेक्ट्रिक वाहन

0: రసాయనాలను కా ఉపయోగ బఢాయ్.
1: రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ 2026 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి దేశంలో ఎరువుల నిల్వలు 51% పైగా ఉన్నాయని, సంక్షోభం తర్వాత కూడా ఎరువుల దేశీయ ఉత్పత్తి దిగుమతులు 76.78% నమోదయ్యాయని చెప్పారు.
2: For the season of Kharif 2026, the stock is more than 51%. The fertilizer stock is comfortable and the MRP of major fertilizer remains very much the same. The domestic production and import of fertilizer after the crisis period has been 76.78 and the imports that have reached our shores is 19.94 LMT. So a total of 97 lakh metric ton of fertilizer has been added to the availability after the crisis situation.
1: దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి ఆహారం కొరత లేదని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో కలిసి వ్యవసాయ పరివర్తన ద్వారా ఆరోగ్యానికి సైన్స్ ఎక్సలెన్స్ సేహత్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి, భారత వైద్య పరిశోధనా మండలి సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందని చౌహాన్ ఈ సందర్భంగా తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో మాజీ అగ్నిమాపక అత్యవసర సేవల శాఖ మంత్రి సుజిత్ బోషోను కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ నియామక కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పోస్టుల కోసం సుమారు 150 మంది అభ్యర్థులను ఆర్థిక ప్రయోజనాల కోసం సుజిత్ బోషు సిఫార్సు చేసినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. మరోపక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ స్టాచ్యుటరీ బోర్డులు, సంస్థలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేట్ చేసిన సభ్యులు, డైరెక్టర్లు, చైర్మన్ల పదవీ కాలాన్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. భారత నౌకాదళ తదుపరి అధిపతిగా నియమితులైన వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ సరిహద్దుల అవతల నుంచి ఎదురయ్యే ఎటువంటి దుశ్చర్యలైనా తిప్పికొట్టేందుకు మన దేశం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పశ్చిమ నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్ హోదాలో ఉన్న ఆయన, భారతదేశం దశాబ్దాలుగా ఉగ్రవాదం వల్ల బాధపడుతోందని, ఇక పైన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడతాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరోపక్క ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియా సంక్షోభం దేశ సహజ వనరులపై మోపుతున్న భారం ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సమిష్టిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ని 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఉదయ సమీరాలు. ఈనాటి కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం మరియు ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికలో వీణ విద్వాంసులు డాక్టర్ భామిడిపాటి కనకదుర్గ ప్రసాద్ గారు ఆకాశవాణితో వారికి ఉన్న అనుబంధం గురించి పంచుకుంటారు. సంకీర్తన అంజలి కార్యక్రమంలో శ్రీ అన్నమాచార్య సంకీర్తనలపై శ్రీమతి పి మంజుగారి ప్రసంగం, భక్తి సంగీతంలో శ్రీ ఎంజి భానుహర్ష పాడిన భక్తి గీతాలు, ఇంకా పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. ముందుగా నేటి మాట.

నేటి మాటలో ముందుగా, భూమిపైన జీవించే జీవరాశులన్నిటికీ మానవునితో సహా బ్రతకడానికి గాలి, నీరు, ఆహారం చాలా ముఖ్యమైనవి. ఆ మూడింటిని అందించే ఏకైక జీవి మొక్క.

మరి ఈ మొక్కలు కూడా జీవావరణంలో ఒక జీవులే కాబట్టి వీటికి కూడా చీడపీడలు రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కదా. అలా మొక్కల ఆరోగ్యం రక్షించడం కోసం ఐక్యరాజ్య సమితి 2020లో అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య సంవత్సరం నిర్వహించిన తర్వాత దాని వారసత్వంగా 12ను అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం 12న ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే మొక్కల ఆరోగ్యం కాపాడడం ద్వారా ఆకలిని అంతం చేయడం, పేదరికాన్ని తగ్గించడం, జీవ వైవిధ్యాన్ని మరియు పర్యావరణాన్ని కాపాడటం, ఆర్థికాభివృద్ధిని పెంపొందించడం, వీటిపై అవగాహన కల్పించడం. ఎందుకంటే మనం తినే ఆహారంలో 80% పైగా మొక్కల నుంచే వస్తోంది. మనం పీల్చే ఆక్సిజన్ మొక్కలే ఉత్పత్తి చేస్తున్నాయి కదా. మొక్కల ఆరోగ్యాన్ని కాపాడటం అంటే మానవాళి మనుగడను కాపాడుకోవడమే. మొక్కల వ్యాధులు తెగుళ్ళు కారణంగా ప్రతి సంవత్సరం భారీగా పంట నష్టం జరుగుతుంది. ఈ దినోత్సవం అటువంటి నష్టాన్ని నివారించడానికి, పర్యావరణానికి హాని కలిగించని పద్ధతుల్లో మొక్కలను పెంచడానికి మరియు రక్షించడానికి ప్రోత్సహిస్తోంది. అందుకే పెద్దలు అన్నారు, వృక్షో రక్షతి రక్షితః అని. మొక్కల్ని మనం కాపాడితే అవి మనల్ని చివరి వరకు కాపాడుకుంటాయి. అలాగే ఇవాళ మనం ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని జరుపుకుంటున్నాం. మనకి పెద్దలు చెప్పారు, ఎందరో మహానుభావులు అందరికీ వందనం అని. ఆ ఎందరిలోనో అంటే మహానుభావుల్లోనో ఫ్లోరెన్స్ నైటింగేల్ కూడా ఒకరని చెప్పవచ్చు. ఫ్లోరెన్స్ నైటింగేల్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన నర్స్ మరియు సామాజిక సేవకురాలు. ఆమె 1820 మే 12న ఇటలీలో ఫ్లోరెన్స్ నగరంలో జన్మించింది. ఆమె పేరును కూడా ఆ నగరం పేరు మీదుగానే పెట్టడం విశేషం. చిన్నప్పటి నుంచే ఇతరులకు సేవ చేయాలనే తపన ఆమెకు ఉండేది. ఆ కాలంలో నర్సింగ్ వృత్తిని పెద్దగా ఎవరు గౌరవించేవారు కాదు. అయినప్పటికీ కూడా ఫ్లోరెన్స్ ధైర్యంగా నర్సింగ్ రంగంలోకి ప్రవేశించింది. క్రిమియన్ యుద్ధంలో గాయపడినటువంటి సైనికులకు ఎంతో సేవ చేసింది ఆమె. రాత్రిపూట చేతిలో ఒక దీపాన్ని పట్టుకుని రోగుల్ని చూసుకుంటూ వాళ్లకు సేవ చేయడానికి వెళ్లేదని చెప్పి ఆమెని ద లేడీ విత్ ద ల్యాంప్ అని పిలిచేవారు. ఆమె ఆసుపత్రుల్లో పరిశుభ్రత, క్రమశిక్షణ, మంచి వైద్య సేవల అవసరాన్ని ప్రపంచానికి తెలియజేసింది. నర్సింగ్ విద్యకు కొత్త మార్గాలు చూపించింది ఫ్లోరెన్స్ నైటింగేల్. ఆమె కృషి వల్ల నర్సింగ్ వృత్తికి ఒక గౌరవం కూడా పెరిగింది. నర్సింగ్లో ఆమె కృషికి గుర్తింపుగా కొత్తగా నర్సుగా వృత్తిలో చేరేవారు నైటింగేల్ ప్రతిజ్ఞ చేయడం మరియు ఒక నర్సు సాధించగలిగే అత్యున్నత గౌరవ పురస్కారం అంటూ ఏదైనా ఉంది అంటే అది ఫ్లోరెన్స్ నైటింగేల్ పతకాన్ని పొందడం. అంతేకాకుండా వార్షిక అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఆమె పుట్టినరోజైనటువంటి 12నే జరుపుకోవడం కూడా ఒక విశేషం. ఎంతో సేవ చేసిన అంటే నర్సు వృత్తిగా ఆమె ఎంతో సేవ అందించింది. అలాంటి ఫ్లోరెన్స్ నైటింగేల్ 1910 ఆగస్టు 13న మరణించింది. అయినప్పటికీ కూడా ఆమె సేవలు ప్రపంచానికి చిరస్మరణీయంగా నిలిచాయి. ఆమె జీవితం సేవాభావానికి, మానవత్వానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.

0: నేటి మాట విన్నారు. ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికలో వీణా విద్వాంసులు డాక్టర్ భమిడిపాటి కనకదుర్గ ప్రసాద్ గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేస్తారు.
1: అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ భమిడిపాటి కనకదుర్గ ప్రసాద్. నేను రేడియాలజీ విభాగ ప్రతిపదిగా పనిచేస్తున్నాను. వృత్తిరీత్యా వైద్యుడు నేను, ప్రవృత్తిరీత్యా వీణ విద్వాంసుని. ఆల్ ఇండియా రేడియోతో నాకు దరిదాపుగా 4.5 దశాబ్దాల అనుబంధం. చిన్నప్పుడు బాలభారతి అనే ప్రోగ్రాం వచ్చేది ఆదివారాలప్పుడు. అందులో నేను మొట్టమొదటిసారి ఒక మోహన రాగంలో వర్ణం వాయించడం తటస్థించింది. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత యువవాణి ప్రోగ్రాంలో ఒక 10 మినిట్స్ వాయించిన

0: జరిగింది. సబ్సిక్వెంట్గా నేను యాన్యువల్ ఆల్ ఇండియా రేడియో కాంపిటీషన్స్కి వెళ్ళడం, 91లో నాకు ఆల్ ఇండియా రేడియో ఫస్ట్ ప్రైజ్ రావడం వల్ల 92 నుంచి రేడియోలో తరచూ ప్రోగ్రామ్స్ వాయించడం జరిగింది. అది కాకుండా అనేక కోఆర్డినేషన్ కాన్సర్ట్స్, నేషనల్ కాన్సర్ట్, నేషనల్ ప్రోగ్రామ్, తర్వాత సౌత్ జోన్ హుకప్, తర్వాత మిగతా సీనియర్ ఆర్టిస్ట్ వాళ్ళతో కలిపి అనేక ప్రోగ్రామ్స్, థీమాటిక్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయడం జరిగింది. ఒక మనిషి ఎదుగుదలకి ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ యొక్క హెల్ప్ ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత వైడ్గా ఉంటుందో అని చెప్పడానికి నా లైఫ్లో ఆల్ ఇండియా రేడియో యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ హ్యూజ్, మాన్యుమెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టైం మేనేజ్మెంట్. 30 నిమిషాల ప్రోగ్రామ్ అంటే 29:30 అయిపోవాలి అంతే. అది దాటితే తర్వాత ప్రోగ్రామ్ మన ప్రోగ్రామ్ మీదకి ఓవర్లాప్ అవ్వచ్చు, మనం వాయించి తెలుసుకున్న ఐటమ్ కంప్లీట్ అవ్వకపోవచ్చు కూడా. సో ఎబిలిటీ టు అడ్జస్ట్ యువర్ సెల్ఫ్ టు ది టైం కన్స్ట్రెయింట్, ఈ కొత్త ప్రక్రియ మటుకు నాకు రేడియో ద్వారా లభించిందని నేను ఎంతో ఆనందంగా గర్వంగా చెప్పుకుంటాను. 90 సంవత్సరాలు నిండుతున్న ఈ వ్యవస్థకి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. నమస్తే.
1: తొంభై ఏళ్ల ఆకాశవాణి ఈ శీర్షికలో వీణా విద్వాంసులు డాక్టర్ భమిడిపాటి కనకదుర్గ ప్రసాద్ గారు ఆకాశవాణితో వారికున్న అనుబంధం గురించి పంచుకున్నారు. ఇప్పుడు సంకీర్తనాంజలి. శ్రీ అన్నమాచార్య సంకీర్తనలపై శ్రీమతి పి మంజుగారి ప్రసంగం వింటారు.
2: పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనాంజలి. తాళ్లపాక అన్నమాచార్యులు తెలుగు భక్తి సాహిత్యంలో అపూర్వ స్థానం పొందిన మహానుభావుడు. ఆయన ఆంధ్రప్రదేశ్లోని తాళ్లపాక గ్రామంలో 15వ శతాబ్దంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కీర్తిశేషులు నారాయణ సూరి, లక్ష్మమ్మగారు. చిన్ననాటి నుంచే భక్తి సాహిత్యాలపై ఆసక్తి ఉండటం వలన ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులయ్యారు. జననం నుంచే ఆయనలో భక్తిభావం ప్రతిఫలించి భవిష్యత్తులో మహాకవి అవుతారనే సంకేతాలు కనిపించాయి. ఆయన జీవితంలో కీలకమైన మలుపు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దర్శనం ద్వారా వచ్చింది. అక్కడ నుండి ఆయన తన జీవితాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకు అంకితం చేశారు. అన్నమాచార్యులు భక్తి సాహిత్యానికి కొత్త దిశను చూపినటువంటి వాగ్గేయకారుడు. ఆయన రచనలు ప్రధానంగా సంకీర్తనల రూపంలో ఉండి సులభమైన తెలుగు భాషలో లోతైన ఆధ్యాత్మిక భావాలను ప్రతిబింబిస్తాయి. సుమారు 32,000 పైగా సంకీర్తనలు రచించినట్లు విశ్వసించబడుతోంది. ఈ కీర్తనల్లో భక్తి, ప్రేమ, నైతిక విలువలు, సమానత్వ భావనలు సమ్మిళితమై ఉన్నాయి. ఆయన కీర్తనలు కేవలం దేవుడి స్తుతి మాత్రమే కాకుండా మానవ జీవన సత్యాలను తెలియజేసే సందేశాలుగా నిలిచాయి. అన్నమయ్య సంకీర్తనల ప్రత్యేకత వాటి సరళతలోనే దాగి ఉంది. అవి ప్రతి వర్గానికి చెందిన ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ఉండి హృదయాలను హత్తుకునే శక్తి కలిగి ఉంటాయి. సంగీతపరంగా కూడా ఈ కీర్తనలు అపారమైన మాధుర్యంతో నిండిపోయి తరతరాలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. అందుకే ఆయనకు పద కవితా పితామహుడుగా గౌరవిస్తారు. ఆయన జీవితం, రచనలు భక్తి మార్గంలో నడిచేవారికి మార్గదర్శకంగా నిలిచి నేటికీ ఆలయాలలో సంగీత వేదికలపై ప్రతిధ్వనిస్తూ చిరస్థాయిగా నిలుస్తున్నాయి. అటువంటి మహనీయుడు రచించినటువంటి కీర్తనలు మననం చేసుకునే అదృష్టం లభించడం నిజంగా మనకు సుకృతమే. ముందుగా ముద్దుగారే యశోద కీర్తన.
3: ముద్దుగారే యశోద ముంగిట మూతే మూవీడు తిత్తరాని మహిమల దేవకీసుతుడు. ముద్దుగారే యశోద ముంగిట మూతే మూవీడు తిత్తరాని మహిమల

0: ముద్దుగార యశోద. మహనీయ తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన ముద్దుగారే యశోద కీర్తనలో శ్రీకృష్ణుని బాలరూపం ద్వారా పరహ్బ్రహ్మ స్వరూపాన్ని అత్యంత మాధుర్యంతో లోతైన తత్వంతో చిత్రించారు. యశోదకు తన కళ్ల ముందు కనిపిస్తున్నది ఒక చిన్న బిడ్డ మాత్రమే. అయినప్పటికీ భక్తుని దృష్టిలో ఆయన జగత్తును ఆవరించిన పరమాత్మ. ఈ భావాల సమన్వయం కీర్తనలు ప్రత్యేక ఆకర్షణ. సాధారణంగా కనిపించే బాలలీలలు, ఆయన ధరించిన అలంకారాలు, ఆడిన ఆటలు అన్నీ కూడా ఆధ్యాత్మిక అర్థాలతో నిండినవిగా కవి చూపించారు. ఈ విధంగా చిన్న రూపంలో మహత్తర సత్యాన్ని దర్శింపచేయడం ఈ కీర్తన యొక్క ప్రత్యేకత. ఈ కీర్తనలో కృష్ణుడు ధరించిన ప్రతి ఆభరణం ఒక రత్నంగా పేర్కొనబడుతోంది. అయితే అవి కేవలం భౌతిక అలంకారాలు మాత్రమే కాకుండా ఆయనలో నిక్షిప్తమయ్యున్న దివ్యగుణాలకు సంకేతాలుగా నిలుస్తున్నాయి. ఆయన కంఠంలో, చేతుల్లో, నడుములో ఉన్న ఆభరణాలు భక్తుని హృదయంలో ప్రకాశించే ధర్మం, జ్ఞానం, కరుణ, ప్రేమ వంటి గుణాలను సూచిస్తాయి. కవి ప్రతి చిన్న వివరాన్ని కూడా ఆధ్యాత్మిక భావంతో మేళవించి కృష్ణుని రూపాన్ని సాక్షాత్ పరమాత్మసత్యంగా అనుభూతి చెందేలా చేశారు. భక్తిభావం ద్వారా సాధారణ దృశ్యాలకే అసాధారణమైన లోతును అందించారు. ఈ కీర్తనలో భక్తి, మాధుర్యం, తత్వం సమన్వయమై ఉన్నాయని స్పష్టమవుతోంది. కృష్ణుని బాలలీలలను ఆస్వాదించడం ద్వారా భక్తుడు పరమాత్మను సులభంగా చేరుకోగలడనే సందేశం ఇందులో ప్రతిధ్వనిస్తోంది. దేవుడు భక్తులకు దూరంగా ఉండే శక్తి కాకుండా ప్రేమతో పిలిస్తే చేరువయ్యే సన్నిహిత సాన్నిధ్యమని ఈ కీర్తన తెలియచేస్తోంది. తదుపరి కీర్తన భావములోన బాహ్యమునందును.
1: భావములోన బాహ్యమునందును, భావములోన

నా బాహ్యమునందును. హరి అవతారములే అఖిల దేవతలు.

0: భావములోన బాహ్యమునందున. అన్నమాచార్యులు వారు రచించిన ఈ కీర్తనలో భక్తి యొక్క అసలు తత్వాన్ని ఎంతో స్పష్టంగా వివరించారు. మనిషి చేసే పూజలు, వ్రతాలు, ఆచారాలు ఇవన్నీ కేవలం బయట కనిపించే క్రియలుగా మాత్రమే కాకుండా మన హృదయంలో ఉన్న నిజమైన భక్తిభావానికి ప్రతిబింబంగా ఉండాలని ఆయన ఉపదేశించారు. అంతరంగంలో శ్రద్ధ, విశ్వాసం లేకుండా చేసే బాహ్య ఆచారాలకు నిజమైన ఫలితం ఉండదని ఆయన తెలియజేశారు. దేవుడు మనం చేసే క్రియల రూపాన్ని కాకుండా వాటి వెనుక ఉన్న మనసు యొక్క నిర్మలత్వాన్ని, పవిత్రతను గమనిస్తాడని అన్నమాచార్యులు వివరించారు. అందువల్ల బాహ్య ఆచారాల కంటే హృదయంలో ఉండే నిజమైన భక్తిభావమే అత్యంత ముఖ్యమని ఈ కీర్తన బోధిస్తుంది. తదుపరి కీర్తన బ్రహ్మ కడిగిన పాదము.
1: బ్రహ్మ కడిగిన

చెలకి వసుధ గులిచిన నీ పాదము, చెలకి వసుధ గులిచిన నీ పాదము బలితలము.

0: బ్రహ్మ కడిగిన పాదము అన్నమాచారులు విరచిత ఈ కీర్తనలో భగవంతుని దివ్యపాదాల మహిమను అత్యంత భక్తిశ్రద్ధలతో వర్ణించారు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే ఆ పాదాలను తన శిరస్సుపై ధరించి సేవించాడని చెప్పడం ద్వారా ఆ పాదాల పవిత్రత, మహోన్నతత్వం ఎంత గొప్పదో తెలియజేశారు. ఈ విధంగా భగవంతుని పాదాలు సమస్త లోకాలకు శరణ్యంగా, పూజనీయంగా నిలుస్తాయని ఈ కీర్తన స్పష్టం చేస్తుంది. ఈ కీర్తనలో ఆ దివ్య పాదాలను స్మరించేవారికి పాపాలు తొలగి పుణ్యఫలాలు కలుగుతాయనే భావం వ్యక్తమవుతోంది. నారాయణుని యొక్క పాదసేవ భక్తునికి శాంతి, ఆనందం, ఆధ్యాత్మిక పురోగతిని ప్రసాదిస్తుందని అన్నమాచార్యులు తెలియజేశారు. వినయంతో, భక్తితో ఆ పాదాలను ఆశ్రయించిన వారికి మోక్షమార్గం సులభమవుతుందని ఈ కీర్తన ఉపదేశిస్తుంది. దైవ పాదాలను ఆశ్రయించడం ద్వారా జీవితం పవిత్రమవుతుందని, ఆ పాదాల స్మరణే భక్తునికి పరమగతిని ప్రసాదించే మార్గమని అన్నమాచార్యులు గాఢమైన భక్తితో ఈ కీర్తనలో ప్రతిపాదించారు. తదుపరి కీర్తన
1: ఎంత మాత్రమునయ్యవరు తలచినా

ಅಂತ ಮಾತ್ರಮೇ ನೀವು కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని కొలు

కృష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మమనుచు తలుతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు అలరి పొగడుదురు కాపాణి గులాది భైరవుండనుచు అలరి పొగడుదురు కాపాణి గులాది భైరవుండను

0: అన్నమాచార్యుల వారి కలం నుండి జాలువారిన ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అనేటటువంటి కీర్తన భగవంతుని విశ్వరూప స్వభావాన్ని ఎంతో లోతుగా వివరించారు. భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ భక్తులు ఆయనను ఎలా భావిస్తారో వారి భావానుసారంగా ఆయన వారికి అలానే అనుభవమవుతాడని ఈ కీర్తన ప్రధానంగా తెలియజేస్తుంది. ఎవరు ఏ రూపంలో ఏ భావంతో ఆరాధిస్తారో వారికి అదే రూపంలో ఆయన ప్రత్యక్షమవుతాడనే తత్వాన్ని అన్నమాచార్యులు స్పష్టం చేశారు. ఈ కీర్తనలో దైవస్వరూపం స్థిరంగా ఉండే ఒకే రూపం కాదని, భక్తుని మనస్సులోని విశ్వాసం, భావం, ఆరాధన పద్ధతిపై ఆధారపడి ఉంటుందని చెప్పబడింది. వెంకటేశ్వర స్వామిని ఎవరు ఎలా భావిస్తారో వారికి ఆయన అలాగే అనుభూతి కలిగిస్తాడని ఈ కీర్తన సందేశం. అందువల్ల భక్తి అనేది కేవలం బాహ్య ఆచారాల ద్వారా కాకుండా హృదయపూర్వకమైన ఆరాధన ద్వారా సార్థకమవుతుందని ఈ కీర్తన ఉపదేశిస్తుంది. మొత్తానికి నిజమైన భక్తి అంటే మనస్ఫూర్తిగా దేవుని స్మరించడం, ఆయనపై అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం అని ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. భక్తుని భావమే దైవానుభూతికి మూలమని, ఆ భావం ఎంత గాఢంగా ఉంటే దైవ సన్నిధి అంత స్పష్టంగా అనుభూతి అవుతుందని అన్నమాచార్యులు ఈ కీర్తన ద్వారా ఎంతో సుందరంగా ప్రతిపాదించారు.
1: మీరింతవరకు సంకీర్తనాంజలి శ్రీ అన్నమాచార్య సంకీర్తనలపై శ్రీమతి పి మంజు గారి ప్రసంగం విన్నారు.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి అంశం భక్తి సంగీతం. ఈ కార్యక్రమంలో శ్రీ ఎంజి భానుహర్ష పాడిన భక్తి గీతాలు వింటారు. వైలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు.

అభేరి రాగం తిస్రగతి ఆదితాళంలో శ్రీరామ భద్రాచల రామదాసు కీర్తన విన్నారు. ఇప్పుడు కురంజి రాగం ఖండచాపు తాళంలో శ్రీ త్యాగరాజ దివ్యనామ సంకీర్తన వింటారు.

శ్రీ ఎంజి భానుహర్ష పాడిన భక్తి గీతాలు విన్నారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు వింటున్నారు శ్రోతలు. కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి. శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రం నుండి ఎంఎస్ రామారావు పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను.
1: మీరింతవరకు ఉదయ సమీరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత వార్తా ప్రసారం సమాచార్ ప్రభాత్ ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మై ముకేష్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी ने पश्चिम एशिया संकट के बीच विदेशी मुद्रा बचाने के लिए लोगों से ईंधन और विदेशी उत्पादों का उपयोग कम करने का आग्रह किया. वरिष्ठ भाजपा नेता हेमंत बिस्व शर्मा आज गुवाहाटी में असम के मुख्यमंत्री पद की शपथ लेंगे. भाजपा के 2 तथा असम गण परिषद और बोडो पीपल्स फ्रंट के 1-1 मंत्री भी शपथ लेंगे. प्रवर्तन निदेशालय ने दक्षिणी दमदम नगर पालिका भर्ती घोटाले में पश्चिम बंगाल के पूर्व मंत्री सुजीत बसु को गिरफ्तार किया. प्रधानमंत्री नरेंद्र मोदी शुक्रवार को संयुक्त अरब अमीरात, नीदरलैंड्स, स्वीडन, नॉर्वे और इटली की 6 दिन की यात्रा पर रवाना होंगे. अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा ईरान के साथ युद्ध विराम सबसे कमजोर स्थिति में और लाइफ सपोर्ट पर है. और बांग्लादेश ने भारत में ICC T20 क्रिकेट विश्व कप से अपनी टीम के हटने के कारणों की जांच के लिए समिति गठित की. प्रधानमंत्री नरेंद्र मोदी ने पश्चिम एशिया संकट के बीच विदेशी मुद्रा की बचत के लिए लोगों से ईंधन बचाने और विदेशी उत्पादों का उपयोग कम करने का आग्रह किया है. गुजरात के वडोदरा में कल एक जनसभा को संबोधित करते हुए श्री मोदी ने पेट्रोल और डीजल का उपयोग कम करने तथा घर से काम, ऑनलाइन कक्षाएं और वर्चुअल बैठक जैसे कोविड दौर के उपाय अपनाने की अपील दोहराई.
3: पेट्रोल डीजल का उपयोग

0: Punjab, Haryana, Chandigarh, Bihar, and Uttarakhand today. Thunderstorms and lightning are likely to prevail over Uttar Pradesh, Jharkhand, West Bengal, Odisha, coastal Andhra Pradesh, Karnataka, and the northeastern states today. The IMD has issued an orange alert for rain in Uttarkashi, Chamoli, Rudraprayag, Bageshwar and Pithoragarh districts of Uttarakhand for the next 36 hours, while a yellow alert has been issued for the remaining districts. There is possibility of hailstorms and gusty winds in various parts of the state during this period. And now for a look at today's newspapers, it's over to V.C. Pramod.
1: Thank you, Abhishek. The Somnath Amrit Mahotsav is at the sacred Somnath Temple in Gir Somnath, Gujarat, finds prominent mention in most of the dailies this morning. The statesman, quoting Prime Minister Narendra Modi, says, Somnath Temple stands as beacon of unwavering faith, while the pioneer quotes him as saying, no power can bend India. Prime Minister Modi salutes scientists on National Technology Day, highlights push for self-reliant India, reports the statesman. Second day, Prime Minister makes austerity push, invokes COVID-era habits, leads the Indian Express. The Pioneer, in its editorial piece, says, rising crime against senior citizens. The paper elaborates that as India moves steadily towards becoming an aging nation, ensuring safety, dignity and emotional security for senior citizens must become a national priority. India, at present, is a young nation, but it is aging rapidly. By 2050, the country will have a significant elderly population. As the country progresses and new technologies emerge, they also have a downside. They are alienating a large section of society, senior citizens who find it difficult to cope with evolving technology and changing time. Suvendu government begins to implement key pledges, notice the Asian Age. New Delhi, all set for first summit of International Big Cat Alliance in June, writes the Economic Times. And finally, the Beatles' first official London museum, called the Beatles at 3 Savile Row, is set to open next year in the Mayfair building, where the band recorded its final album and played its last gig, reports the Hindustan Times. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Pramod. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi urges people to save fuel and reduce use of foreign products and bid to save forex amid West Asia crisis. Senior BJP leader Himanta Biswa Sarma to be sworn in as Chief Minister of Assam in Guwahati today. Four ministers, two from BJP and one each from AGP and BPF, to also take oath. ADRS former West Bengal Minister Sujit Basu in connection with South Domdom Municipality Recruitment Scam. Prime Minister Narendra Modi to be on a six-day visit to UAE, Netherlands, Sweden, Norway and Italy beginning Friday. US President Donald Trump says ceasefire with Iran is at its weakest and on massive life support. And Bangladesh forms committee to probe reason behind national cricket team's withdrawal from ICC Men's T20 World Cup in India. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి కృష్ణా జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ సామా సునీల్.
3: ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన సమాచార లేఖను ఇప్పుడు విందాము. వ్యాఖ్యానం సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. గిలకలదిండి షిప్పింగ్ హార్బర్ నిర్మాణం వేగవంతం చేయాలని సెప్టెంబర్ నెల నాటికి అందుబాటులోనికి తీసుకువచ్చే విధంగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 75% సబ్సిడీతో మత్స్యకారులకు వలలు, ఐస్ బాక్సులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి గ్రామంలో పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఎంపీ లాడ్స్ నుండి 1 కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, 90 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ ఎస్టీ కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తోందని తెలిపారు. జిల్లాలో లో వోల్టేజీ సమస్య లేకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైన నూతన సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతోందని పడన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 27 కోట్ల రూపాయలతో 64 కేవీ కెపాసిటీ కలిగిన స్విచ్చింగ్ స్టేషన్ నిర్మాణం

కేంద్రాలను ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తూ ఎటువంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, పోర్టు ప్రాంతంలో 4 వరుసల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలను కేటాయించిందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. పోర్టు నిర్మాణ పనులు 60% పూర్తయ్యాయని, రహదారి నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిర్మాణాలను, త్రాగునీరు సరఫరాకి అవసరమైన పైప్లైన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెనమలూరు గ్రామం వృద్ధాశ్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో మదర్స్ డే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. సమాజ నిర్మాణంలో తల్లుల పాత్ర వెలకట్టలేనిదని, మాతృదినోత్సవాన్ని జరుపుకోవడం ప్రతి ఒక్కరికి గర్వకారణమని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత తెలిపారు. జిల్లాలో డ్రాపౌట్స్ లేకుండా బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజల వద్దకు వెళ్లి విద్య యొక్క ప్రాముఖ్యతను, ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ప్రయోజనాలను వివరిస్తూ బాలబాలికలను ప్రభుత్వ పాఠశాలలలో విద్యను అభ్యసించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలలో 100%

0: ద్వారా కేటాయించిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరును అందించేందుకు వీలుగా నీటి చెరువుల నిర్మాణం, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేందుకు పైప్లైన్ల నిర్మాణ పనులను 6 నెలల వ్యవధిలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి కిషోర వికాసం సమ్మర్ క్యాంపెయినింగ్ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ క్యాంపెయినింగ్ ద్వారా కిషోర బాలికలకు బాలురకు జీవన నైపుణ్యాలు, స్వీయ అవగాహన, అనీమియా నివారణ, విద్య, వ్యాయామం, సైబర్ భద్రత, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బాలబాలికలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకునే విధంగా ప్రతి క్లస్టర్లోనూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖ విందాము. సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి దన్నాన శ్రీలక్ష్మి గానం వింటారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావడూరు సూర్యప్రసాదరావు. కార్యక్రమంలో ముందుగా మోహన కళ్యాణి రాగం ఆదితాళంలో శ్రీ ముత్తయ్య భాగవతార్ కృతి సిద్ధి వినాయకం

తర్వాత కాంభోజీరాగం ఆదితాళంలో శ్రీ త్యాగరాజస్వామి వారి కృతి వింటారు, మా జానకి.

మీరింతవరకు శ్రీమతి దన్నాన శ్రీలక్ష్మి గానం విన్నారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. కర్ణాటక సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ ద్వారా శ్రోతలు కోరిన పాటలను వినవచ్చు. ఫోన్ చేయవలసిన నెంబర్స్ 0891-2727-244-2727-288. ముందుగా కార్యక్రమంలో హృదయాంజలి ఈ చిత్రం నుండి చిత్ర బృందం పాడిన పాట విందాం. ఈలోగా శ్రోతలు కాల్ చేస్తారు.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలిపల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం.
0: ఓకే అండి, ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: మేడం, ముందుగా మీకు మన శ్రోతలకందరికీ హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు మేడం.
0: ధన్యవాదాలండి. ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: ఈ సందర్భంగా నాకు సూపర్ మెన్ సినిమా నుంచి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే పాట కావాలి మేడం.
0: తప్పకుండా వేస్తామండి.
1: ధన్యవాదాలు మేడం.
0: సూపర్ మ్యాన్ చిత్రం నుండి పి సుశీల పాడిన ఈ పాట.

0: ఉత్సవాన్ని జరుపుకుంటుంది 90 వసంతాల వేడుకలు. సుప్రభాత్.
1: ఒక చిన్న రేడియో చుట్టూ కుటుంబం అంతా కూర్చొని వినే రోజుల నుంచి
2: చేతిలో సెల్ ఫోన్ తీసుకుని ఎప్పుడైనా ఎక్కడైనా వినే రోజుల వరకు
1: ప్రతి మనసులో
2: ఆకాశవాణి ప్రయాణం నిజంగా అద్భుతం.
1: 90 ఏళ్ల ఆకాశవాణి మనందరి కోసం మనతోనే.
0: బంతిపూలు కట్టేశాను, డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది.
3: ఫ్రెండ్స్ అందరిని కూడా ఇన్వైట్ చేసేసాను.
4: ఏ, నేనైతే కేక్ ఆర్డర్ ఇచ్చాను, వచ్చేస్తుంది.
5: ఫుడ్ కూడా రెడీగా ఉంది, తినడం ఒకటే ఆలస్యం.
6: అసలు ఏం జరుగుతుంది అమ్మా ఇక్కడ?
7: పెద్ద విశేషమే, మన కుటుంబంలో భాగమైన ఆకాశవాణి 90 ఏళ్ల పండుగ చేసుకుంటుంది.
8: రండి మనందరం కలిసి ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాలు జరుపుకుందాం.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు పాటల పల్లకి కార్యక్రమాన్ని వింటున్నారు. తర్వాతి శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: శివస్కూల్ నుంచి మేడం.
0: మీ పేరు?
1: నా పేరు హైమ మేడం.
0: ఓకే, ఏ సినిమాలో పాట విందాం అనుకుంటున్నారు? సరే అమ్మా, తప్పకుండా ప్లే చేస్తాం. నాగమల్లి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట మీ అందరికోసం.

0: ఒక చిన్న రేడియో చుట్టూ కుటుంబం అంతా కూర్చొని వినే రోజుల నుంచి
1: చేతిలో సెల్ ఫోన్ తీసుకొని ఎప్పుడైనా ఎక్కడైనా వినే రోజుల వరకు
0: ప్రతి మనసులో
1: ఆకాశవాణి ప్రయాణం నిజంగా అద్భుతం.
0: 90 ఏళ్ల ఆకాశవాణి మనందరి కోసం మనతోనే. కవితలు పాత జ్ఞాపకాలను శ్రోతల అనుబంధాన్ని గుర్తు చేస్తాయి.
2: కవితలు శ్రోతల ఊహలకు భావోద్వేగాలకు ప్రాణం పోస్తాయి.
0: ఎన్నో గొప్ప కవితలకు రచనలకు కవితా వ్యాప్తికి వేదికగా ప్రాణం పోశాయి.
2: తెలుగు సాహిత్య పరిమళాలను రేడియో తరంగాల ద్వారా ఇంటింటికి చేర్చడంలో కవితలు కీలక పాత్ర పోషిస్తాయి.
0: మన ఆకాశవాణిలో 90 ఏళ్ల ఆకాశవాణి మీకోసం మీతోనే.
3: హలో హలో హలో హలో హలో హలో ఎవరు మాట్లాడుతున్నారండి? హలో ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి? హలో
4: అయ్యో హలో
3: హలో
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
4: నా పేరు ఆశీర్వాద్ అండి.
3: సరే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
4: కాకినాడ జిల్లా గొర్రపూడి.
3: సరే, ఏ పాట విందాం అనుకుంటున్నారు?
4: ఎంసీఏ మూవీ నుండి ఎక్కడ ఎక్కడ నా ప్రాణం అనే పాట.
3: ఓకేనండి.

పాటల పల్లకి కార్యక్రమంలో తరువాత వినబోయే పాట నేను లోకల్. ఈ చిత్రం నుండి నరేష్ అయ్యర్, మనీషా ఈరబతిన పాడిన పాట వింటారు.

0: పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాట వినాలి అనుకుంటే 27272447288 అనే ఫోన్ నెంబర్లకి 0891 అనే కోడ్ని జత చేసి డయల్ చేసి కార్యక్రమంలో మీరు కోరిన పాటని వినవచ్చు. నెక్స్ట్ శ్రోత ఎవరు రెడీగా ఉన్నారో కాల్లో చూద్దాం. హలో,
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు శ్రీనివాస్ అండి, హైదరాబాద్ మోదీపట్నం నుంచి మాట్లాడుతున్నాను.
0: సరే శ్రీనివాస్ గారు, ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: నాని ఈ చిత్రంలోనండి, చదివే పలికిన మాటల్లోనే ఆ పాట కావాలండి.
0: తప్పకుండా ప్లే చేస్తానండి.
1: ఈ పాట
0: నాని చిత్రం నుండి ఉన్నికృష్ణన్ సాధన సర్గం పాడిన ఈ పాట.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ
1: నమస్కారం.
0: పేరు?
1: కాకి అప్పారావు, తుమ్మలపల్లి వారి వీధి.
0: ఓకే అండి. ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: బాలనాగం చిత్రం నుంచి.
0: ఓకే,
1: ఏదో పాట, ఏదో పాట.
0: సరేనండి, తప్పకుండా ప్లే చేస్తాం. బాలనాగమ్మ చిత్రం నుండి ఎస్ జానకి, పి సుశీల పాడిన ఈ పాట మీ అందరి కోసం.

0: హలో,
1: శుభోదయం అండి.
0: శుభోదయం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచండి?
1: నా పేరు డి రామరాజు, గాజువాక నుంచి మాట్లాడుతున్నాను. ప్రతిజ్ఞాపాలన చిత్రం నుంచి అందాల రాజు వస్తాడు, మందార మాల వేస్తాడు పాట వేయండి.
0: సరేనండి,
1: మీరు కోరుకున్న పాట వేస్తున్నందుకు ధన్యవాదాలు.
0: సరేనండి.

ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: పోలీస్?
2: మిస్ సీమా,
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి

0: అటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
1: హలో మమ్మా.
0: హాయ్.
2: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి. జాగరూకంగా ఉండండి.
3: ఆకాశవాణి 19 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్స్
4: ఫ్రమ్ ద గోల్డెన్ ఎరా ఆఫ్ రేడియో సెట్స్ టు
3: టుడేస్ డిజిటల్ రేడియో.
4: తన ప్రయాణంలో అన్ని వర్గాల వారికి
3: ఇన్ఫర్మేషన్,
4: ఎడ్యుకేషన్,
3: ఎంటర్టైన్మెంట్ ఇస్తూ
4: అటు అందాలి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు,
3: ఇటు గుజరాత్ తీరాల నుండి అరుణాచల్ ప్రదేశ్ శిఖరాల వరకు
4: సరిహద్దులు వేరు చేసిన
3: మనసులు ఒకటే అని చాటి చెప్పింది
4: ఆకాశవాణి.
3: ఇది కేవలం రేడియో కాదు,
4: ప్రజల గుండెల్లో నిలిచిన విశ్వాస స్వరం,
3: కొన్ని కోట్ల హృదయాల స్పందనం,
4: దేశం మొత్తం ఒకే స్వరం,
3: అదే మన ఆకాశవాణి.
4: అప్పటికి
3: ఇప్పటికి
4: ఎప్పటికి
3: మనతోనే.
5: పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాతి శ్రోతతో మాట్లాడదాం. హలో.
6: హలో, నమస్తే మేడం.
5: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నేను గేదెలంగ నుంచి చెప్తున్నానండి. నా పేరు సుబ్బలక్ష్మి అండి.
5: సరే అమ్మా, ఏ పాట విందాం అనుకుంటున్నారు?
6: మాకు ప్రేమలైన సినిమాలు ఏదైనా మంచి పాట వినిపించండి మేడం గారు.
5: సరేనండి, తప్పకుండా.
7: ఉంటాను. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, let's start the fun.

0: పాటల పల్లకి కార్యక్రమంలో చివరిగా శ్రోతతో మాట్లాడదాం. చివరి శ్రోత ఎవరు మాట్లాడతారో చూద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు ఆరజి, క్లాప్ నుంచి మాట్లాడుతున్నా.
0: సరే, ఏ సినిమా పాట కావాలి?
1: సినిమా పాట కావాలి మేడం గారు.
0: సరేనండి.

0: పాటల పల్లకి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 10 గంటలు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు విజయవాడ కేంద్రం నుండి.
1: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశాభివృద్ధిలో రైల్వేలు వెన్నెముక వంటివి. ఒక దేశ ఆర్థిక సామాజిక పురోగతిలో రైల్వేలు పోషించే పాత్ర అనన్యసామాన్యం. భారతదేశం వంటి సువిశాల దేశంలో వీటి ప్రాముఖ్యత మరింత ఎక్కువ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వేలకు ప్రపంచస్థాయి ప్రమాణాలను కల్పించడానికి గత దశాబ్దకాలంగా భారీ సంస్కరణలు, ప్రాజెక్టులను చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వే రంగానికి భారీగా నిధులు కేటాయించడంతో పాటు వందే భారత్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా భారతీయ రైల్వేలను అభివృద్ధి చెందిన దేశాల రైల్వే వ్యవస్థలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతోంది. ఆంధ్రప్రదేశ్లో రైల్వేశాఖ పురోగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనంగా ఇటీవల విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఇటీవల గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అనేది 4 దశాబ్దాల కల. రైల్వే మంత్రిత్వశాఖ విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్తో ఎట్టకేలకు అది సాకారమైంది. జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను కలుపుతూ పరిపాలనా పరంగా స్వతంత్రంగా పనిచేస్తుందని గెజెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది భారతదేశపు 18వ రైల్వే జోన్గా అవతరించింది. దక్షిణ కోస్తా జోన్ పేరుతో ఏర్పాటైన ఈ రైల్వే జోన్ కోసం ఉత్తరాంధ్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా పోరాటం చేశారు. ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా రాష్ట్రంలో రైల్వే పురోగతి, రైల్వే జోన్పై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం 2026-27 రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 10,134 కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించిందని చెప్పారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన కేటాయింపుల కంటే 10 రెట్లు ఎక్కువగా, రాష్ట్రంలో ప్రస్తుతం 1,00,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 74 రైల్వే స్టేషన్లను పూర్తిగా ఆధునీకరిస్తున్నామని వివరించారు. అలాగే 1,039 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్లో 100% రైల్వే విద్యుదీకరణ పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, 22 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయని చెప్పారు. అలాగే విభజన హామీగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసిందని, దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని తెలిపారు. జూన్ 1న ఈ రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.
2: The combined budget used to be only 886 crore for Andhra and Telangana combined, and today is giving for Andhra Pradesh alone is 10,134 crore. Andhra Pradesh has 1,06,000 crore worth of railway projects in Andhra Pradesh. We are reconstructing fully Navanirman 74 stations in Andhra Pradesh, and Andhra is 100% electrified. South Coast Railway Zone. This entire process is now completed. Creating a new railway zone is highly technical in nature. And now we are ready to notify the new railway zone on 1st of June 2026.
1: కొత్తగా ఏర్పాటవుతున్న ఈ రైల్వే జోన్ పూర్వాపరాలను పరిశీలిస్తే ఇది 4 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ, రాజకీయ పరిణామాల కలయిక అని చెప్పవచ్చు. ఉత్తరాంధ్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు 1980వ దశకం నుంచే విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కావాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. అప్పట్లో విశాఖపట్నం అంటే వాల్తేరు డివిజన్, ఒడిశాలోని భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు ఒకటి. చట్టంలోని 13వ షెడ్యూల్ ప్రకారం దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఒక కమిటీని వేశారు. అనంతరం 2019 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ జోన్ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం 184 కోట్ల రూపాయలు కేటాయించింది. 2024లో రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి త్వరగా శంకుస్థాపన చేయాలని, వాల్తేరు డివిజన్ను యథాతథంగా ఉంచాలని, రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు వేయాలని చేసిన విజ్ఞప్తి పాలించింది. 2025 జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలోని ముడసర్లోవలో జోనల్ ప్రధాన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. 2025 ఫిబ్రవరిలో కేంద్ర కేబినెట్ దీనికి తుది ఆమోదం తెలిపింది. 2024 కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక కొత్త జోనల్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది.
3: లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, రైల్వే జోన్ కూడా క్లియర్ అయింది. విశాఖపట్నం రైల్వే జోన్ కేంద్రంతో కోఆర్డినేట్ చేసి ప్రారంభమైంది. తొందరలో పర్మనెంట్ బిల్డింగ్ వస్తుంది. డైనమిక్ గా కూడా తయారు చేసే బాధ్యత తీసుకొస్తున్నాం. అక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు డబుల్ లేన్ అంటే 4-లేన్ ట్రాక్ రావాలి.
1: ఈ జోన్ ఏర్పాటులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే డివిజన్లను పునర్వ్యవస్థీకరించారు. ఈ 3 డివిజన్లు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే నుంచి విడిపోయి కొత్త జోన్లో చేరాయి. పాత వాల్తేరు డివిజన్ను రద్దు చేసి దానిని విభజించారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న భాగాన్ని విశాఖపట్నం డివిజన్గా మార్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కలిపారు. ఒడిశా పరిధిలోని భాగాన్ని రాయగఢ కేంద్రంగా కొత్త డివిజన్గా చేసి తూర్పు కోస్తా రైల్వే జోన్లో ఉంచారు. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు విశాఖలోని విఎంఆర్డీఏ భవనంలో తాత్కాలికంగా జోనల్ కార్యాలయం పనిచేస్తుంది. సుమారు 700 మంది సిబ్బంది, 30 మందికి పైగా సీనియర్ అధికారులతో ఈ జోన్ కార్యకలాపాలు సాగనున్నాయి. కొత్తగా ఏర్పాటైన రాయగఢ డివిజన్ పరిధిలో చేర్చిన కొత్త వలస, కిరణ్డూల్, కొరాపుట్, రాయగఢ లైన్ నిర్వహణ పనులను విశాఖపట్నం డివిజన్ అధికారులే పర్యవేక్షిస్తారు. ఇప్పటి వరకు వాల్తేరు డివిజన్లో కొత్త వలస, కిరణ్డూల్ లైన్, కేకే లైన్ 442 కిలోమీటర్లు ఉండగా, అందులో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కొత్త వలస అరకు సెక్షన్ను విశాఖపట్నం డివిజన్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రైల్వే శాఖ దీన్ని రాయగఢ డివిజన్కు కేటాయించింది. కుర్దా రోడ్ డివిజన్లో ఉన్న పలాస, ఇచ్చాపురం సెక్షన్ విశాఖపట్నం డివిజన్లోకి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా రైల్వే శాఖ సమ్మతించింది. గుంతకల్లు డివిజన్కు చెందిన రాయచూరు, వాడి, గుంటూరు డివిజన్లో కొనసాగిన విష్ణుపురం, పగిడిపల్లి లైన్లను సికింద్రాబాద్ డివిజన్లోకి మార్చారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస, ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖచిత్రాన్ని మారుస్తుంది. కొత్తగా ఏర్పాటైన విశాఖ, రాయగఢ డివిజన్ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. రాష్ట్రాభివృద్ధికి, ఉత్తరాంధ్ర పారిశ్రామిక విస్తరణకు ఇది ఇతోధికంగా దోహదం చేస్తుంది. రైల్వే జోన్ ఏర్పాటు ద్వారా విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
4: విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు అండ్ గుంతకల్ ఈ 4 డివిజన్స్ ని కలిపి ఒక సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కింద ఏర్పాటు చేసి అది విశాఖపట్నం కేంద్రంగా పూర్తి అనుమతులతో రేపు జూన్1 నుంచి దాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఒక జోన్ కింద రిఫరెన్స్ అయిందో సిన్ సెపరేట్ గా బడ్జెట్ వస్తుంది. మన ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే సిస్టమ్ ని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అనేకమైనటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కొత్తగా వస్తాయి. ముఖ్యంగా దీనివల్ల ఇక్కడ విశాఖపట్నం కేంద్రం కింద చాలా మంది ఎంప్లాయీస్ ఇక్కడ నుంచే పనిచేసేదానికి

0: ఆస్కారం ఉంటుంది. భవిష్యత్ కాలంలో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేసుకోవాలి, మన ప్రాంతానికి ఏ లైన్స్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, ఎలాంటి ట్రైన్స్ కావాలి అనే దాన్ని కూడా ఇక్కడ నుంచి మనం కన్స్ట్రక్టివ్ మోడ్ లో పనిచేసేదని ఆస్కారం ఉంటుంది.
1: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం వంటి ఓడరేవులకు రైల్వే అనుసంధానం మెరుగుపడి, ముఖ్యంగా ఖనిజాలు, ఇతర వస్తువుల రవాణా వేగవంతమై రైల్వేకు, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. జోన్ కేంద్రం సొంతంగా ఉండటం వల్ల రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కొత్త రైళ్లను ప్రవేశపెట్టే అధికారం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న రైల్వే నెట్వర్క్, మౌలిక సదుపాయాల పెంపుతో ప్రయాణ సమయం తగ్గి మెరుగైన వసతులు అందుతాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచే ఇక్కడ అధికారిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మాధవ్ వివరిస్తూ,
2: సౌత్ కోస్టల్ రైల్వేస్ హెడ్ క్వార్టర్స్ అట్ విశాఖపట్నం కోసం పోరాటం చేస్తాం. ఆ విధంగా ఒక స్పెషల్ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం, హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం పెట్టడం, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రానికి ఒక జోన్ రావడం ఏదైతుందో నిజంగానే గొప్ప విషయం. జీఎం ర్యాంక్ ఆఫీసర్ని పెట్టడం, అలాగే ఏడీఆర్ఎంని పెట్టడం, ఇవన్నీ చేయడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయి ఆపరేషన్లో తీసుకొచ్చే గెజెట్ నోటిఫికేషన్ రావడం చాలా ఆనందాన్ని పంచుకుంటాం. రాబోయే కాలంలో రైల్వేస్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. అన్ని ఫోర్ వేస్ అవటం, ఒక బుల్లెట్ ట్రైన్ అమరావతి నుంచి దేశంలోని అన్ని నగరాలు కలపాలనే ఒక ప్రయత్నం, ఇవన్నీ కూడా అద్భుతాలు. జూన్ 1వ తారీఖు నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు అమలవుతాయని చెప్పారు.
1: జోనల్ కార్యాలయం ఏర్పాటుతో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. స్టేషన్ల ఆధునీకరణ, డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు ప్రత్యేక బడ్జెట్ నిధులు కేటాయించబడతాయి. కొత్త రైల్వే జోన్ ఏర్పాటుతో విశాఖ ప్రాంతం రైల్వే హబ్గా ఎదుగుతుంది. కొత్త సర్వీసులతో పాటు సేవలు మెరుగుపడతాయి. పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఎగుమతులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులువవుతుంది. విశాఖలో విశాల స్థలంలో ఆధునిక పరిపాలనా భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ జోన్ వల్ల సుమారు 15,000 మందికి ఉపాధి లభిస్తుంది. విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక చోదక శక్తిగా పనిచేస్తుందని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ కొత్త రైల్వే జోన్ ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, అలాగే ఈ ప్రాంత ప్రజలకు మరిన్ని ఉపాధి, వ్యాపార అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు.
3: విశాఖ నగరానికి ఈ రైల్వే జోన్ను, ఈ జోన్ రావడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అదే సమయంలో కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. కొత్త రైల్వే లైన్లు కానీ, కొత్త రైల్వే వెహికల్ మనం ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం సర్వీసెస్ని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రత్యేకమైన జీఎంని జనరల్ మేనేజర్కి నియమించిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మన చేతిలో ఉంటుంది. రైల్వే కనెక్టివిటీ పెరుగుతుంది, పోర్టులు ఎక్కువ నిర్మాణం జరుగుతుంది.
1: అంతేకాక జోన్ పరిధిలో కొత్త రైల్వే లైన్లు, ప్రాజెక్టులను అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదించుకోవచ్చు. స్థానిక ప్రజాప్రతినిధుల ప్రతిపాదనల ప్రాధాన్యం లభిస్తుంది. జీఎం స్థాయిలో వాటికి అనుమతి తీసుకుని అమలు చేసుకోవచ్చు. కొన్నింటిని రైల్వే బోర్డు దృష్టికి తీసుకువెళ్లవచ్చు. ఇతర రాష్ట్రాల్లో జోక్యం ఉండకపోవడంతో నేరుగా ముఖ్యమంత్రి కీలక ప్రాజెక్టులపై సమీక్షించవచ్చు. కొత్త రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లను ముఖ్యమైన రూట్లలో నడపొచ్చు. అప్పటికప్పుడు డిమాండ్ ఆధారంగా అదనపు బోగీలు, కొత్త స్టాపులు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న విశాఖ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ, జీఎం కార్యాలయ భవన నిర్మాణ పనులు వంటివి వేగవంతమవుతాయి. రాష్ట్రంలో జరుగుతున్న డంబ్లింగ్, 3-4 లైన్ల నిర్మాణం, ఇతర కీలక ప్రాజెక్టులు వేగంగా సాగుతాయి. జోన్ కార్యకలాపాలు మొదలయ్యాక రైల్వేకు సంబంధించి కొన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టవచ్చు. ఫలితంగా రాష్ట్రానికి చెందిన వారికి ఉపాధి లభిస్తుంది. ఇందులో భాగంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు ద్వారా గ్రూప్ సి ఉద్యోగాలు, అంటే టికెట్ కలెక్టర్లు, స్టేషన్ మాస్టర్లు, పర్యవేక్షకులు, ఇతర నామినేటెడ్ అధికారుల నియామకం చేపట్టుకోవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ సెంటర్ ద్వారా గ్రూప్ డి పోస్టులను భర్తీ చేసేందుకు వీలవుతుంది. విశాఖ రైల్వే జోన్ కేవలం ఒక పరిపాలనా విభాగం మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ఒక ఇంజిన్ వంటిది. దీని ద్వారా ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు రైల్వే అనుసంధానం, ఆదాయం, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. సుమారు 4,000 కిలోమీటర్ల పరిధి కలిగిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక, వ్యవసాయ, పర్యాటక రంగాల వృద్ధికి, ముఖ్యంగా విశాఖపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల లాజిస్టిక్స్ మెరుగుదలకు దోహదపడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మొత్తానికి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఈ జోన్ ఏర్పాటుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. దీని ద్వారా రైల్వే విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడనున్న ఈ జోన్ పరిపాలన మరింత వికేంద్రీకరణ చెందడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. సరుకు రవాణా, పారిశ్రామికాభివృద్ధి, పోర్టుల అనుసంధానం, ఉపాధి అవకాశాల పెంపు వంటి అనేక

0: గల్లో ఇది రాష్ట ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనుంది. అలాగే ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతాల అభివృద్ధికి ఇది ఒక బలమైన మౌలిక వసతుల వేదికగా మారనుంది. కొత్త రైల్వే మార్గాలు, స్టేషన్ల ఆధునీకరణ, వేగవంతమైన రైలు సేవలు, పెట్టుబడుల ఆకర్షణ వంటి ప్రయోజనాలు ప్రజలకు ప్రత్యక్షంగా అందే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయితే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ను రవాణా, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో దేశంలోనే ముందంజలో నిలిపే శక్తిగా మారనుంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం ఎం శాంతి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు బొబ్బిలి రాజా చిత్ర నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. శ్రోతలు కోరిన పాట వినాలి అనుకుంటే 0891272724272788 అనే నెంబర్స్కి కాల్ చేసి కోరిన పాటను వినవచ్చు.

0: హలో
1: హలో, నమస్తమ్మా.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడండి?
1: హనుమాన్ జయంతి సందర్భంగా విజయనగరం జిల్లా గొర్రెల్గు మండలం ఆనందపురం మీసాలప్పల నాయుడు ఆర్మిస్టమ్మా.
0: సరేనండి, ఏ పాట కావాలి?
1: సంపూర్ణ రామాయణంలో రామయ్య తండ్రి రామయ్య తండ్రి.
0: ఓకేనండి, తప్పకుండా.
1: నమస్తమ్మా. నమస్తే. నమస్తే.
0: నమస్తే అండి. సంపూర్ణ రామాయణం ఈ చిత్రం నుండి ఘంటసాల పాడిన ఈ పాట మీ అందరి కోసం.

0: హలో
1: హలో,
0: హలో,
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి?
1: నేను భోగాపురం నుంచి తాతయ్యండి.
0: సరే, ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: రాధమ్మ పెళ్లి సినిమా నుంచి ఆడది కోరుకునే వారు పాట కావాలండి.
0: సరే, తప్పకుండా ప్లే చేస్తానండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: రాధమ్మ పెళ్లి చిత్రం నుండి ఎస్ జానకి పాడిన ఈ పాట.

0: పాటల పల్లకి కార్యక్రమంలో చివరిగా. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడి నుంచి?
1: నేను ఆకుల్డి ప్రసాద్ శశికళ రేణుకా నగర్ విజయనగర్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: సరే, ఏ పాట వింటారండి?
1: చదరంగం చిత్రంలో నవ్వని పువ్వే నవ్వింది పాట వేయండి మేడం.
0: సరే, తప్పకుండానండి. రాధమ్మ పెళ్ళి ఈ చిత్రం నుండి, క్షమించాలి, చదరంగం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాట.

పాటల పల్లకి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం గౌతమి విజయం సంగీత రూపకం వింటారు.

నదీనాం సాగరోగతి అనే సూక్తిలో ఉన్న అంతరార్థాన్ని, తాత్వికతను ఎన్ని ఎంత ప్రాణికోటి విరాజిల్లినా, ఎన్ని నాగరక

0: విబుధస్తోమముతో పల్కే ఈహను మత్పుత్రుడు భీష్మపుత్రిక వివాహం వయ్య దీవింపుడి.
1: చాలా కోరిక అన్నమాట. ఈహను మత్పుత్రుడు భీష్మపుత్రిక వివాహం వయ్య దీవింపుడి. చాలా అందంగా పూర్ణ చేశారు జమదగ్ని మహర్షి, ధన్యవాదాలు. ఈ మహర్షులందరూ తాము తాము తపస్సు చేసి ప్రవహింపజేసిన ఆయా గోదావరి ఏడు పాయల వైభవాన్ని, ప్రాశస్త్యాన్ని, చుట్టుపక్కల ఉన్న తీర్థక్షేత్రాల విశిష్టతలను చాలా గంభీరంగా, రమణీయంగా వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, లౌకిక సాహిత్యం అన్నింటినీ మేళవించి అపూర్వమైన సమాచారాన్ని మనకి అందించారు. అందరూ మహర్షులకు ధన్యవాదాలు. అయితే ఈ క్షణంలో గోదావరి

0: మాత ఏమి ఆకాంక్షిస్తోందో పుష్కరుడుగా నేను గ్రహించాను కనుక రెండు మాటలు చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. భవిష్యత్ తరాలకు ఈ గోదావరి తీర్థాలను, ఈ గోదావరి జలాలను పానయోగ్యాలుగా, స్నానయోగ్యాలుగా ఉంచండి అని అఖిల భారతదేశ ప్రజలకు కూడా ఈ గోదావరి మాత విజ్ఞప్తి చేస్తోంది. ఈవేళ కలుషితం చెయ్యకండి, యాంత్రిక నాగరికత, నాగరికతలో ఉన్న విచ్చలవిడితనం, పారిశ్రామిక ప్రగతి ఇవన్నీ ఆకాంక్షించవలసినదే కానీ నదీ జలాలను సంరక్షించుకోవాలి, అరణ్యాలను సంరక్షించుకోవాలి, ఈ భూమిని వాసయోగ్యంగా రాబోయే మన తరాల పసిపాపల చేతులలోకి బంగారు బంతిలాగా అందించాలి. కాబట్టి ఓ మహాప్రజలారా, పుష్కర యాత్రికులారా, మీరు స్నానాలు చేసి మీ కలుషితాలను కిల్బిషాలను నదిలో విడిచిపెట్టండి కాదనం, కానీ జలాలను సరాసరి విషపూరిత పదార్థాలతో కలుషితం చెయ్యవద్దు, నదీ కాలుష్య నివారణకు మీరందరూ నడుం కట్టండి అని ఆ గోదావరి మాత నా ముఖంగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తోంది.
1: మీరింతవరకు గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఆకాశవాణి విశాఖపట్టణం కేంద్రం ఆహూతుల సమక్షాన ఏర్పాటు చేసిన సాహితీ రూపకం గౌతమి విజయం విన్నారు. సమర్పణ ఆకాశవాణి విశాఖపట్టణం కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత చిత్రగీతాలు వింటారు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.

0: మెచ్చాడే నీకు మనసు ఇచ్చాడే ఎదురు చూస్తున్నాడే పిల్ల రాజుని వచ్చాడే పిల్ల.
1: బి శంకర్ సంగీత నిర్వహణలో ఘంటసాల ఆలపించిన గీతం విన్నారు. చిత్రం అల్లుడే మేనల్లుడు.
2: ఆకాశవాణిలో శ్రోతలను కట్టిపడేసే కార్యక్రమాలు ఎన్నో,
3: శాస్త్రీయ లలిత జానపద పాశ్చాత్య సంగీత కార్యక్రమాలు, ఉపన్యాసాలు, చర్చాగోష్ఠులు, పరిచయాలు.
2: గ్రామస్తులకు, స్త్రీలకు, పిల్లలకు, విద్యార్థులకు, కార్మికులకు, యువతరానికి, కవులకు, రచయితలకు,
3: అందరికీ నచ్చే కార్యక్రమాలతో అలరించి మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
2: శ్రోతలకు శుభాకాంక్షలు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ పాత చిత్రగీతాలు వింటున్నారు.

0: భక్త కన్నప్ప చిత్రం నుంచి వి రామకృష్ణ పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. సంగీతం ఆదినారాయణరావు మరియు సత్యం.
1: పంతొమ్మిది వందల 1936 నుండి ప్రభుత్వ సంస్థగా ప్రసారాలను ప్రారంభించి ఆకాశవాణిగా నామకరణం పొంది వివిధ రకాల కార్యక్రమాలతో శ్రోతలను అలరిస్తుంది మన ఆకాశవాణి.
2: తెలుగు తొలి ప్రసారం 1938 జూన్ 16 సాయంత్రం 5:30 మద్రాస్ కేంద్రం నుంచి ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ శ్రోతల మనసులను గెలుచుకుంది.
1: సంగీతం, సాహిత్యం, సమాచారం, వినోదం, కథనం ఇలా అనేక రంగాలను కలిపే కార్యక్రమాలతో ఆనందాన్ని పంచడమే మన ఆకాశవాణి బాణి.
2: మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా
1: శ్రోతలకు శుభాకాంక్షలు.

మధురిమ పాత చిత్ర గీతాలు వింటున్నారు శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు విశాఖపట్నంలో 102 MHz, అలాగే శ్రీకాకుళంలో 102.7 MHz, కాకినాడలో 100.1 MHz మరియు రాజమండ్రిలో 102.9 MHz ఫ్రీక్వెన్సీలలో ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లో కూడా వినవచ్చు.

0: మాయదారి మల్లిగాడి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం చక్రవర్తి.
1: ఉదయపు సుప్రభాతం నీతోనే మొదలు,
2: సాయంత్రం సేత తీర్చేను నువ్వు చెప్పే కథలు,
1: వార్తల వెన్నెల
2: సుస్వరాల హేళ,
1: ప్రతినిత్యం తోడుండే వీడిని నేస్తం,
2: జ్ఞానం పంచిన అమూల్య బంధం,
1: 90 ఏళ్ల నీ ప్రయాణం గర్వకారణం.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
1: శ్రోతలకు మా శుభాభినందనలు.

0: ఆకాశవాణిలో శ్రోతలను కట్టిపడేసే కార్యక్రమాలు ఎన్నో,
1: శాస్త్రీయ లలిత జానపద పాశ్చాత్య సంగీత కార్యక్రమాలు, ఉపన్యాసాలు, చర్చాగోష్ఠులు, పరిచయాలు,
0: గ్రామస్తులకు, స్త్రీలకు, పిల్లలకు, విద్యార్థులకు, కార్మికులకు, యువతరానికి, కవులకు, రచయితలకు,
1: అందరికీ నచ్చే కార్యక్రమాలతో అలరించే మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
0: శ్రోతలకు శుభాకాంక్షలు.

0: కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట పి సుశీల ఆలపించుక విన్నారు. సంగీతం కేవి మహాదేవన్, చిత్రం బంగారు బాబు. మీరు ఇంతవరకు మధురిమ పాత సినిమా పాటలు విన్నారు. తిరిగిదే ప్రసారంలో 12:10 మరికొన్ని తెలుగు సినిమా పాటలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: తొంభై వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు.

0: ఎంఎం కీరవాణి స్వీయ స్వరకల్పనలో సునీతతో కలిసి ఆలపించిన గీతం విన్నారు. సింహాద్రి చిత్రం నుంచి.
1: సాయంత్రం సేత తీర్చేను నువ్వు చెప్పే కథలు,
2: వార్తల వెన్నెల,
1: సుస్వరాల హేళ,
2: ప్రతినిత్యం తోడుండే వీడిని నేస్తం,
1: జ్ఞానం పంచిన అమూల్య బంధం,
2: 90 ఏళ్ల నీ ప్రయాణం గర్వకారణం.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
2: శ్రోతలకు మా శుభాభినందనలు.

0: వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 741-617-9999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 741-617-9999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధుమంజరి సినిమా పాటలు వింటున్నారు.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట అదిరిందయ్య చంద్రం చిత్రం నుంచి టిప్పు ఎంఎం శ్రీలేఖ స్వీయ స్వర కల్పనలో ఆలపించిన గీతం విన్నారు.

ఘంటాడి కృష్ణ స్వరకల్పనలో టిప్పు స్వర్ణలత ఆలపించిన గీతం విన్నారు. చిత్రం ప్రేమలో పావని కళ్యాణ్. మీరింతవరకు మధు మంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈవేళ ప్రమాణ స్వీకారం చేశారు. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ఈవేళ వరుసగా 2వ సారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గౌహటిలోని ఖానాపాడాలో గల వెటర్నరీ కాలేజ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. డాక్టర్ శర్మతో పాటు రామేశ్వర్ తెలి, అతుల్ బోరా, చరణ్ బోరా, అజంత్ నియోగ్ అనే 4 ఎమ్మెల్యేలు కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ ప్రమాణ స్వీకారంతో అస్సాంలో వరుసగా 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడిగా హిమంత బిశ్వ శర్మ రికార్డు సృష్టించారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు లోక్ నివాస్లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొంటారు. గౌహటిలో జరిగిన డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం నుంచి కొంత భాగం విందాం.
1: মই শ্রী হিমন্ত বিশ্ব শর্মা ঈশ্বৰৰ নামত শপত লওঁ যে বিধিৰ দ্বাৰা স্থাপিত ভাৰতৰ সংবিধানৰ প্ৰতি মই প্ৰকৃত বিশ্বাস আৰু আনুগত্য পোষণ কৰিম.
0: పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఈ దశాబ్దపు అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటిగా అభివర్ణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ వనరులపై ఈ సంక్షోభం భారాన్ని తగ్గించేందుకు పౌరులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. వడోదరాల నిన్నో సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పరిస్థితులు దేశ ప్రజలపై వీలైనంత తక్కువ దుష్ప్రభావం చూపేలాగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ తరుణంలో అందరూ కలిసికట్టుగా విధులు నిర్వర్తించవలసిన అవసరం ఉందని, దేశ వనరులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి చిన్న లేదా పెద్ద ప్రయత్నం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, అలాగే విదేశీ మారక ద్రవ్యం ఖర్చయ్యే వ్యక్తిగత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మోదీ సూచించారు. వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ఒక సామూహిక ప్రజా ఉద్యమంగా మార్చడమే ప్రస్తుత అవసరమని మోదీ అన్నారు.
2: పెట్రోల్ డీజల్ కా ఉపయోగ్ కమ్ కరే, మెట్రో కా ఉపయోగ్ కరే, ఎలక్ట్రిక్ బస్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కా అధిక ఇస్తమాల్ కరే, కార్ పులింగ్ కో బఢావా దే. యే జరూరీ హై కి సర్కారీ ఆర్ ప్రైవేట్ దోనో హీ దఫ్తరో మే వర్చువల్ మీటింగ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కో ప్రాథమికతా ది జాయే. మే కుచ్ స్కూలో సే భీ ఆగ్రహ కరుంగా కి కుచ్ సమయ కే లియే ఆన్లైన్ క్లాసెస్ కి వ్యవస్థా పర్ కామ్ కరే. మే ఆప్ సబ్ సే ఆగ్రహ కరుంగా కి జబ్ తక్ హాలాత్ సామాన్య నా హో హమ్ సోనే కీ ఖరీద్ కో టాలే.
0: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనం పొదుపు కోసం ప్రజలందరూ తీసుకోవాల్సిన చర్యలను మోదీ సూచించారు. ప్రధానమంత్రి ఈ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక అంశాలపైన, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారంపై చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజా సంబంధాల ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గాలపైన ఇద్దరు నాయకులు చర్చలు జరుపుతారు. భారతీయ జనతా పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఉన్నత స్థాయి సంస్థాగత సమీక్ష కోసం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ 18వ తేదీన ఒడిశాలో పర్యటిస్తారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీని మరింత

ప్రతిష్టం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. భువనేశ్వర్లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగే జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో నితిన్ నవీన్ పాల్గొంటారు. బూత్ స్థాయి నిర్వహణ, డిజిటల్ కమ్యూనికేషన్, ప్రజలతో మమేకమవడం వంటి అంశాలపైన ఆయన దృష్టి సారిస్తారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నవీన్ ఒడిషాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లారెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈవేళ ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి 15 మంది నర్సింగ్ నిపుణులకు ఈ పురస్కారాలను అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వచ్ఛంద సంస్థల్లో సేవలందిస్తున్న రిజిస్టర్డ్ నర్సులు, మిడ్వైఫ్లు, ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్లు, లేడీ హెల్త్ విజిటర్లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డు గ్రహీతలకు ప్రశంసాపత్రం, 100,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. దేశం కోసం ఆరోగ్య యోధులు అందిస్తున్న అమూల్యమైన సేవలకు కృతజ్ఞతగా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆరోగ్య శాఖ సహాయ మంత్రులు ప్రతాప్రావు జాదవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 1973లో సమాజానికి నర్సులు, నర్సింగ్ నిపుణులు అందించే మెరుగైన సేవలను గుర్తించేందుకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ప్రారంభించింది. సిక్ యోధుడు బాబా బందా సింగ్ బహదూర్జీ సర్హింద్ ఫతే దివస్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన బాబా బందా సింగ్ బహదూర్జీ ముఘల్స్ను ఓడించి ఆత్మగౌరవం, ధైర్యం, ధర్మరక్షణపై చిరస్థాయిగా నిలిచే సందేశాన్ని అందించారని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. లెక్కలేనని క్రూరత్వాలను భరించినప్పటికీ ఆయన మత మార్పిడికి అంగీకరించలేదని గుర్తు చేశారు. దేశంలో ధర్మరక్షణ కోసం ఆయన జీవితం ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. బాబా బందా సింగ్ బహదూర్జీ ఖల్సా సైన్యాధిపతి. ఆయన ముఘల్ రాజులను ఓడించి ఉత్తర భారతదేశంలోని ప్రధాన భాగాన్ని ముఘల్ పాలన నుండి విముక్తి చేసి పంజాబ్లో ఖల్సా పాలన స్థాపించారు. దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి ఆహారం కొరత లేదని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో కలిసి వ్యవసాయ పరివర్తన ద్వారా ఆరోగ్యం కోసం సైన్స్ ఎక్సలెన్స్ సేహత్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి, భారత వైద్య పరిశోధన మండలి సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందని చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. ఫ్రెంచ్ రివేరాలో ఎటా స్వతంత్ర సినిమాల వేడుకగా జరిగే కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈరోజు ప్రారంభమవుతుంది. రెడ్ కార్పెట్పై జాన్ ట్రావోల్టా, యాడమ్ డ్రైవర్, బార్బరా స్ట్రైసాండ్ వంటి దిగ్గజాలు ఈరోజు గోచరించనున్నారు. కాన్ చలనచిత్రోత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్రోత్సవం. అప్పట్లో ఫాసిస్టుల ప్రభావం ఉన్న వెనీస్ ఫిలిం ఫెస్టివల్కు ప్రత్యామ్నాయంగా 1939లో మొదటిసారిగా కాన్ ఉత్సవాన్ని ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మాజీ అగ్నిమాపక అత్యవసర సేవల శాఖ మంత్రి సుజిత్ బోసును కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబ్బంది అరెస్ట్ చేశారు. సౌత్ డెమ్డమ్ మున్సిపాలిటీ నియామక కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్టు జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సౌత్ డెమ్డమ్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పోస్టుల కోసం సుమారు 150 మంది అభ్యర్థులను ఆర్థిక ప్రయోజనాల కోసం సుజిత్ బోసు సిఫార్సు చేసినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడుతుంది. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ జాతీయ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యా రాగం. ఈనాటి కార్యక్రమంలో వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు నివారణ చికిత్స.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యా రాగం. ఈనాటి కార్యక్రమంలో వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు నివారణ చికిత్స, ఈ అంశం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కె సురేష్ కుమార్ గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ కె సురేష్ కుమార్ గారు నమస్కారం అండి.
2: నమస్తే సార్.
1: డాక్టర్ గారు, ముఖ్యంగా ఈ వయసు మీరిన వారు వృద్ధులు అని మనం చెప్పుకుందాం, ఆ వయసు వచ్చేసరికి మతిమరుపు రావడం అనేది మనం సహజంగా గమనిస్తూ ఉంటాం. ఏం చేస్తారంటే బయటికి వెళ్ళేటప్పుడు తాళం వేస్తారు, 10 సార్లు చూస్తారు, మళ్ళీ మెట్లు దిగుతారు, మళ్ళీ వచ్చి మళ్ళీ తాళం వేశారు లేదు ఇంకోసారి చూసుకుంటారు. అలాగే సర్దుకున్న సంచిని 100 సార్లు సర్దుతారు. అలా మనం బయటకు వెళ్తున్నాం అనుకోండి, ఒరే స్కూటర్ తాళాలు తీసుకున్నావా, పుస్తకం తీసుకున్నావా, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి, సంచి సర్దినా సరే మళ్ళీ సర్దుతూ ఉంటారు, ఏంటి ముసలోడితో చేస్తానవరా నాయన అనుభవం అనుకుంటూ ఉంటారు. ఎందుకంటారు ఈ మతిమరుపు ఎందుకు వస్తుంది? మర్చిపోవడం అనేది సహజంగా జరుగుతుంది. బయటకు వెళ్ళేటప్పుడు భార్య అనుకోండి ఆయనకి చెబుతూ ఉంటుంది, పలానా వస్తువు తీసుకురండి, లేకపోతే వంకాయలు తీసుకురండి, టెంకాయలు తీసుకురండి, అలాగే అని చెప్తారు. బయటకు వెళ్ళిపోతారు, ఉత్తి చేతులు ఊపుకుంటూ వచ్చేసరి ఇది అంటుంది ఆవిడ. ఈ మతిమరుపు సహజంగా ఎందుకు వస్తుంది అంటారు ఒక వయసు మీరిన తర్వాత?
2: దీనికి మనం మామూలు లేమెన్ లాంగ్వేజ్లో చెప్పగలిగితే, ఒక ట్యాంక్ ఉందనుకోండి సార్, ఒక ట్యాంక్లో కంప్లీట్గా వాటర్ ఫిల్ అయ్యి ఉంది. ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పటికీ, అంటే లైక్ ఆ ట్యాంక్ నుంచి వాటర్ అలా లీక్ అవుతూ ఉంటూ ఉంటుంది. అలాగే బ్రెయిన్లో కూడా ఫస్ట్ బ్రెయిన్ సెల్స్ ఇనీషియల్గా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓవర్ ఏజ్ పీరియడ్లో బ్రెయిన్ సైజ్ సెల్స్ అండ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇంతకుముందు ట్యాంక్లో ఫుల్గా వాటర్ ఉన్నప్పుడు అప్పుడు మన మెంటల్ యాక్టివిటీ వేరు. ట్యాంక్లో వాటర్ తగ్గినాక మిగిలిన రిజర్వ్ ఏదైతే ఉందో, కొంతవరకు రిజర్వ్ ఒక 60% వాటర్ పోయినా 40% వాటర్ రిజర్వ్తో మనం మెయింటైన్ చేయగలం. సేమ్ బ్రెయిన్లో కూడా అంతే, ఈవెన్ దో 50% ఆఫ్ ద సెల్ లాస్ ఉన్నా కూడా మిగిలిన 50% బ్రెయిన్ సెల్స్ ఆ ముందు వాటి యాక్టివిటీని అన్నింటిని చేయగలుగుతాయి. వన్స్ ఆ సెల్ ఇంకా తగ్గిపోయినప్పుడు నెంబరు, ఈవెన్ దో ఈ రిజర్వ్ కానీ సరిగా మనకి పనిచేయలేనప్పుడు ఈ మతిమరుపు అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మతిమరుపు అనేది ఏజ్ రీచ్చా వచ్చేది, అది ఇన్వెటబుల్, అది
1: సహజం,
2: తప్పదు, సహజం. కాకపోతే దాన్ని ప్రతిదాన్ని మతిమరుపు అనుకోకూడదు మనం. మినిమల్ కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ అని ఒకటి ఉంటుంది. దాని ఏమిటంటే ఆ టైంలో మన అటెన్షన్ లేకపోతే దాని మీద పెద్దగా శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఆ విషయాన్ని ఆ టైంకి మర్చిపోవచ్చు. బట్ కొంచెం మన దాని మీద మనం కొంచెం శ్రద్ధ పెట్టినప్పుడు లేకపోతే దాని గురించి ఆలోచించినప్పుడు వెంటనే మనకి అవి గుర్తుకొస్తాయి, స్ఫురణకు వస్తాయి. సో దీన్ని మనం మతిమరుపు కింద మనం పరిగణించకూడదు. ఒక ఏజ్ అంటే మీరు చెప్పినట్టు 60 ఇయర్స్ వచ్చినప్పటికీ మతిమరుపు అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే బ్రెయిన్లో రిజర్వ్ అలా తగ్గిపోతూ వస్తుంది కాబట్టి. 65 వచ్చినప్పటికీ కొంచెం ఎక్కువ అవుతుంది, 85 వచ్చేపాటికి చాలా ఎక్కువ అవుతుంది. అంటే ఈ నెంబర్స్లో చెప్తే 85 తర్వాత ప్రతి ముగ్గురులో ఒకరికి మతిమరుపు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది, అదే 60లో అయితే 100లో ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రతి డెకేడ్ పెరిగే కొద్దీ రిస్క్ చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. సో బ్రెయిన్ సైజ్ అలా ఏజ్ పెరిగే కొద్దీ బ్రెయిన్ సైజ్ తగ్గిపోవడం, ఉన్న బ్రెయిన్ సెల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల ఈ మతిమరుపు అనేది మనకు వస్తూ ఉంటుంది.
1: ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందండి?
2: వంశపారంపర్యంగా కూడా మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుంది. కొందరిలో ఈ జెనెటిక్గా మెయిన్లీ అల్జీమర్స్ డిసీజ్, ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా, ఈ టైప్స్ ఉంటాయి రెండు. వీటిని డీజెనరేటివ్ అంటారు. డీజెనరేటివ్ అంటే సెల్ అలా డీజెనరేట్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు తగ్గుతుంది, ఎలా తగ్గుతుంది అనేది మనకు తెలియదు. బట్ బ్రెయిన్ సైజు అలా వయసరీత్యా డీజెనరేట్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. మెయిన్లీ ఈ జెనెటిక్ మీడియేటెడ్ ఎపిలెప్సీస్, జెనెటిక్ మీడియేటెడ్ డిమెన్షియాస్ అంటారు వీటిలో, వీళ్ళు ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి అందరికీ వచ్చే అవకాశం ఉండదు. కొంతమందిలో ఆటోజోమల్ ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ అని ఉంటుంది, డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు పెద్ద అయ్యాక డిమెన్షియా రావచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీలో ఎవరికైనా అల్జీమర్స్ డిమెన్షియా ఉన్నప్పుడు ఆ జీన్స్ మ్యూటేషన్స్, AB42 మ్యూటేషన్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. లేదా FTD అని అంటారు, ఫ్రంటో టెంపరల్ డిమెన్షియా, వీళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఆ వచ్చే అవకాశం అనేది అందరికీ రావాలనో లేకపోతే ఆటోజోమల్ వేసే 4లో ఒకరికి రావాలని ఎలా లేదు, బట్ చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫ్యూచర్లో కూడా మనం ఎవరికైతే వస్తుంది అని ముందుగానే మనం గ్రహించే టెస్టులు కొన్ని పైప్లైన్లో ఉన్నాయి, అవి మనకి వస్తున్నాయి. వాటిని బయోమార్కర్స్ అంటారు. అంటే బయోమార్కర్స్ అంటే ఫ్యామిలీలో పెరు సపోజ్ ఇంట్లో ఎవరికైనా ఎర్లీగా ఒక 60 ఇయర్స్కే ఫాదర్కి వచ్చేసింది అనుకోండి డిమెన్షియా, వాళ్ళ సిబ్లింగ్స్ వాళ్ళు ఇప్పుడు 35-40లో ఉన్నారు, వీళ్ళకి ఫ్యూచర్లో వస్తుందా రాదా అని మనం తెలుసుకోగలిగే టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని FDG పెట్ అంటాం, వాటిలో పిట్స్బర్గ్ ప్రోటీన్ బ్రెయిన్ స్కాన్ చేసి పెట్ స్కాన్ అంటాం. వీళ్ళు ఈ పర్టికులర్ వాళ్ళలో ప్లాక్స్ ఏమైనా బ్రెయిన్లో ఎక్స్ట్రాగా ప్లాక్ అంటామండి. అల్జీమర్స్ డిసీజ్లో ఏమవుతుందంటే ప్లాక్స్ అనేవి బ్రెయిన్లో వెళ్ళి పూడుకుపోతుంది, బ్రెయిన్ సెల్స్ని వెళ్ళి బ్లాక్ చేస్తాయి ప్లాక్స్. ఈ ఎవరికైతే ఎక్కువ ఈ ప్లాక్ కంటెంట్, ప్లాక్స్ ఎక్కువ

0: ఎక్కువగా ఉంటాయనేది మనం ఇమేజింగ్ మనం స్కాన్ తీసి తెలుసుకోవచ్చు. ఈ ప్లాక్స్ ఎక్కువగా ఉన్నాయి, ఆ ప్లాక్ మనం ఇచ్చే మందులతో తగ్గుతుందా లేదా అని లంబార్ పంక్చర్ అంటాం, కొంచెం స్పైనల్ ఫ్లూయిడ్ తీసి ఆ బీటా 2 లైపోప్రోటీన్ ఎంత ఉంది అవి చూసి వాటికి యాంటీ ప్లాక్ ఏజెంట్ అంటే ప్లాక్ బస్టర్ అంటాం, ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఈ ప్లాక్స్ ఏమైనా తగ్గించగలమా, ఫ్యూచర్లో వీళ్ళకి రాకుండా చేయగలమా, లేకపోతే ఎర్లీగా వచ్చింది ఈయనకి ఫ్యూచర్లో ఆపగలమా, ఇప్పుడు రీసెర్చ్ అంతా వాటి మీద నడుస్తుంది. సో మేబీ నెక్స్ట్ కమింగ్ 10 ఇయర్స్లో ఇంట్లో ఎవరికైనా డిమెన్షియా వచ్చినా కూడా వాళ్ళ నెక్స్ట్ తరంకి రాకుండా మనం బ్లాక్ చేయడం, లేకపోతే వచ్చినా కూడా ఎర్లీగానే ప్రివెంట్ చేయగలం, ఒక స్టేజ్కి రావచ్చు. బట్ వీటన్నిటికన్నా ముందు 30% డిమెన్షియాస్ని మనం మన ఫిజికల్ యాక్టివిటీస్, ఫుడ్ హ్యాబిట్స్తోనే మనం కంట్రోల్ చేయగలం.
1: ఇది లింగ భేదం ఏమైనా ఉందండి?
0: ఇది డిపెండ్స్, ఒక్కొక్కరికి ఈ ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియాస్ ఎక్కువగా పురుషుల్లో వస్తూ ఉంటుంది. అల్జీమర్స్ డిమెన్స్ ఈజ్ ఏజింగ్ ప్రాసెస్, దాంట్లో మేల్స్ ఫిమేల్స్ అని లేదు. లాంగ్ లివిటీ ఎవరికి ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఇప్పారు. సపోజ్ 80 తర్వాత ఎక్కువ లేడీస్ ఉన్నారు అనుకోండి, మనం అది 80 తర్వాత పీపుల్ తీసుకున్నప్పుడు లేడీస్లో ఉంటే లేడీస్లో కామన్ అనుకుంటాం, బట్ దట్ బయాస్డ్, ఎందుకంటే ఆ 80 తర్వాత ఎంతమంది పురుషులు ఉన్నారు ఎంతమంది స్త్రీలు ఉన్నారు, 80 తర్వాత లేడీస్ ఎక్కువగా ఉన్నారనుకోండి వాళ్ళు ఎక్కువగా చూడొచ్చు. బట్ వీళ్ళు మెయిన్లీ ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియాస్, కొంచెం లింగభేదం ఉన్న డిమెన్షియాస్ కూడా ఉంటాయి, బట్ మెయిన్లీ డిమెన్షియాస్ ఏ డిసీజ్ ఆఫ్ ఏజింగ్. ఏజింగ్ ఏజ్ పెరిగే కొద్దీ డిమెన్షియా వచ్చే అవకాశం ఎక్కువగా జరుగుతుంది.
1: మీ దగ్గరికి వచ్చే పేషెంట్లలో ఎక్కువ శాతం ఎలాంటి వాళ్ళు, ఎలాంటి కేసులు మీ దగ్గరికి వస్తుంది?
0: ఇది మన ఇండియాలో ఇప్పుడు మనం చెప్తున్నంత వెస్ట్రన్, ఈ అల్జీమర్స్ డిసీజ్ ఇవన్నీ వెస్ట్రన్ పాపులేషన్లో చాలా కామన్. మన ఇండియన్స్లో ఎక్కువగా మతిమరుపు వచ్చేవి ఈ వాస్కులర్ డిమెన్షియా అంటారు. వాస్కులర్ అంటే బ్రెయిన్కి రక్త సరఫరా తగ్గిపోవడం వలన వచ్చే డిమెన్షియా, లేదా బ్రెయిన్లో రక్తం గడ్డకట్టడం వలన, రక్తనాళాలు పగిలిపోవడం వలన వచ్చేది. సో ఇండియన్స్లో మనకి ఎక్కువగా హార్ట్ డిసీజెస్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాలు కూడా ప్రాబ్లం ఉండి వాస్కులర్ డిమెన్షియాస్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ వాస్కులర్ డిమెన్షియాతో ప్లస్ పాయింట్ ఏమిటంటే వీటిని ఎర్లీగా గుర్తించడం వలన వీటిని డీజనరేటివ్లా కాదు, వాస్కులర్ వెజల్ని వన్స్ ఒకసారి అని మనం అది ఎర్లీగా గుర్తించగలిగి సరైన ట్రీట్మెంట్ తీసుకోగలిగితే 70-80% ఆఫ్ ద డిమెన్షియాని మనం రివర్స్ బ్యాక్ చేయొచ్చు. సో డీజనరేటివ్లో అలా, డీజనరేటివ్లో సెల్ కౌంట్ తగ్గిపోతుంది, దానికి మనం ఇంకేం చేయలేం. దీంట్లో ఏమిటంటే మన సెల్స్ అట్ రిస్క్ మనం ముందే గ్రహించామనుకోండి, ఈ వెజల్స్ ఏమి బ్లాక్ ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ అవి ఏమైనా మనకి ఆపినప్పుడు బ్రెయిన్లో ఈజీగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఏమిటంటే ఫిజికల్ యాక్టివిటీ, బ్రెయిన్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ ఈ మూడు మనం సరిగ్గా చేసుకోగలిగితే, ఈ వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకోగలిగితే మనకి డిమెన్షియా చాలా వరకు తగ్గుతుంది. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఇండియన్ పాపులేషన్, ఏజ్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఇప్పుడు పెరుగుతూ వస్తూ ఉంది. ఇంతకుముందు మన సగటు ఎంత మహా అయితే 55-60 ఈ ఏజ్లో ఉండేది, ఇప్పుడు నెక్స్ట్ 10 ఇయర్స్లో మనం ఎక్స్పెక్టెడ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మేబీ 75 క్రాస్ అవ్వచ్చు, 70-75 క్రాస్ అయినప్పుడు ప్రతి 100లో 10 మందికి డిమెన్షియా వస్తుంది అంటే అది సొసైటీకి బర్డెన్, ఎందుకంటే మన అంత ఎకనామికల్లీ మనం కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్తో పోలిస్తే అంత ఏమంటారు అంత ఫైనాన్షియల్లీ అంత ఇది కాదు, పటిష్టం కాదు. దానివల్ల ఏమవుతుంది, అది ఫ్యామిలీ మెంబర్స్కి ఈయన కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వలేడు, ఫ్యామిలీ మెంబర్స్ ఆయన కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇప్పించుకోగలగలేదు, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ కాస్ట్ కూడా పెరిగి ఫ్యామిలీ మీద బర్డెన్ పడిపోతుంది. సో దీనివల్ల ఇంకా నెక్స్ట్ కేర్ గివర్ని వీళ్ళు ఎవరిని పెట్టుకోలేదు. సో దీనికి మనం ముందు రెడీ అవ్వాలి, నెక్స్ట్ 10 ఇయర్స్కి మనం ఏం చేయగలగాలి అనేది ఆలోచించగలగాలి. సో మనకి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, అందుకే ఇంత చాలా మంచి క్వశ్చన్ అడిగారు, మనకు వచ్చే డిమెన్షియా అల్జీమర్స్ డిమెన్షియాలు కాకుండా ఈ వాస్కులర్ డిమెన్షియాస్ కామన్. ఈ వాస్కులర్ డిమెన్షియాస్ ఇన్ఫెక్షన్స్, న్యూరో ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్లో చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా చిన్న డిమెన్షియాస్లో రావచ్చు. ఆ ఇన్ఫెక్షన్స్ వాటిని ఎర్లీగా గ్రహించడం వల్ల కానీ, ఈ వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ మెయిన్లీ హార్ట్ ప్రాబ్లమ్, బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్ ప్రాబ్లమ్, వీటిని ఎర్లీగా గుర్తించడం వల్ల డిమెన్షియా అనేది రాకుండా మనం ముందే ప్రివెంట్ చేయగలం. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ కూడా పెరుగుతుంది. మన సబ్ పాపులేషన్ ఇది మనం ఈ నెక్స్ట్ 10 ఇయర్స్కి అనేది ఈ పాపులేషన్ పెరగడం, ఎలాగో అల్జీమర్స్ని మనం ఎలాగో ప్రివెంట్ చేయలేము, అది ఏజ్ పెరిగే కొద్ది అట్లీస్ట్ ఈ ట్రీటబుల్ డిమెన్షియాస్ని మనం ఎర్లీగా గుర్తించగలగాలి, జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలి దాని గురించి.
1: అయితే కొంతమంది అనుభవ రీత్యా కానీ వయసు రీత్యా కానీ జ్ఞాన సముపార్జన చాలా ఎక్కువగా ఉంటుంది, అయితే వాళ్లతో మనం విషయాలను చర్చించేటప్పుడు ఏం చేస్తుంటారంటే ఒక విషయం మాట్లాడుతూ వేరే ఒక విషయంలోకి వెళ్ళిపోతారు. ఇది తరచుగా మనం గమనిస్తూ ఉంటాం. అలాగే ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే అన్ని విషయాలు మర్చిపోయాను అంటారు, డబ్బుల విషయం వచ్చేసరికి మాత్రం ఏమాత్రం మర్చిపోరండి, అది నేను గమనించాను. ఈ రెండు విషయాల గురించి మీరు చెప్పాలి.
0: రెండోది విషయం మతిమరుపు కాదు, అది కావాలనే వాళ్ళు మిగిలినన్ని మర్చిపోతున్నారు, దట్ ఇస్ మినిమల్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ కూడా కాదు అది. అంటే నేను మర్చిపోయాను అంటాడు, ఫ్యామిలీ మెంబర్స్ ఏం లేదండి ఆయన ఏం మర్చిపోలేదు అంటాడు,
1: లెక్కలు మాత్రం పక్కాగా ఉంటాయండి,
0: మిగిలి కూడా పక్కాగా ఉంటాయి, వాటిని బయటపెట్టరు అంతే. సో మిగిలిన ఈ డిమెన్షియా మీరు చెప్పింది అటెన్షన్,
1: ఒక విషయం
0: నుంచి ఇంకో విషయం, ఒక అటెన్షన్ స్పాన్, ఎగ్జిక్యూషన్, ఈ రెండు అటెన్షన్ స్పాన్ అండ్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు మనం ఏదైనా మనం మాట్లాడినప్పుడు దానిలో ఎంత మనం అటెన్షన్ ఉంచాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది

0: మనకి ఫ్రంట్ బ్రెయిన్లో ఫ్రాంటల్ లోబ్లో మనకి నిక్షిప్తమై ఉంటుంది. ఆ ఫ్రాంటల్ లోబ్ వెనక మెదడుకి సప్లై చేస్తూ ఉంటుంది. ఈ కనెక్షన్స్ ఏమైనా పోయినప్పుడు, అంటే ఫ్రాంటల్ బ్రెయిన్ నుంచి అరే సబ్ కార్టెక్స్లోనో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మెయిన్లీ ఇది ఎక్కువగా ఈ టాపిక్ డైవర్షన్ లేకపోతే సడన్గా మర్చిపోవడం ఎక్కువగా అనేది సబ్ కార్టికల్ డెమెన్షియా అంటారు. అంటే మనం మళ్ళీ హింట్ ఇవ్వగానే మళ్ళీ మనకి వెంటనే వచ్చేస్తాడు ఆయన దారిలోకి. సో ఆ సబ్ కార్టికల్ పైన ప్రాసెసింగ్ బాగానే అవుతుంది, కిందకు వచ్చే సిగ్నల్లో ప్రాబ్లం అవుతూ ఉంటుంది వీటిలో. ఈ సబ్ కార్టికల్ డెమెన్షియాస్ మన ఇండియన్ పాపులేషన్లో ఎక్కువగా సబ్ కార్టికల్ మెయిన్ సేమ్ అదే వాస్కులర్ డెమెన్షియాస్. సో వాస్కులర్ ఏమైనా చిన్న ఆ సబ్ కార్టికల్లో చిన్న చిన్న క్లాట్స్ ఏమైనా ఉన్నా వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ఎటెన్షన్ స్పాన్ తక్కువగా ఉన్నా కూడా జరుగుతూ ఉంటుంది.
1: కుటుంబ సభ్యుల యొక్క మద్దతు చాలా ఏ విధంగా ఉండాలి, సహకారం ఏ విధంగా ఇవ్వాలి ఇలాంటి వ్యక్తులకి?
0: చాలా ఇంపార్టెంట్ అండి ఇది. కుటుంబ సభ్యులు రెండు రకాలండి. ఈ డిమెన్షియా మెయిన్లీ డిమెన్షియా ఇస్ నాట్ ఏ సింగిల్ పర్సన్ డిసీజ్ అండి, ఆయనకు ఒకరికే వచ్చిపోయేది కాదు. ఇట్స్ ఏ డిసీజ్ ఆఫ్ ఎంటైర్ ఫ్యామిలీ. సో కుటుంబ సభ్యులు కూడా ఆయనకి ఎలా హెల్ప్ చేయాలి, ఈయన దీని నుంచి ఎలా బయటపడాలి, ఈ రెండు విషయాలు మనం చూడాలి. ఇక్కడ కుటుంబ సభ్యులు మ్యాక్సిమం ఆయనకి మెమరీ లాస్ ఉన్నప్పుడు మనకి వాళ్ళు ఫస్ట్లో ఇనీషియల్గా హెల్ప్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. వన్స్ ఒకసారి ఈ మెమరీ లాస్ ఒక్కదానితో ఆగదండి ఇది డిమెన్షియా, వాళ్ళకి బిహేవియల్ సింప్టమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. బిహేవియల్ సింప్టమ్స్ అంటే మిమ్మల్ని మీరు నమ్మకపోవడం, ఇవి నా కొడుకే మీరు అయినా కూడా నేను నమ్మను, మీరు ఎవడో వేరేవాడు అంటాను, నేను నన్ను చంపడానికి నువ్వు వచ్చావు అంటాను, అక్కడ ఏదో పాము ఉంది అది వచ్చి నన్ను కరుస్తుంది అంటాను, అక్కడ ఏముండవు హాలిసినేషన్స్ డిల్యూజన్స్ ఇవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో దీనివల్ల అంటే మనం అర్థం చేసుకునే లక్షణం ఆ కేర్ గివర్కి ఉండాలి. ఇదేంటి ఇంత సేవ చేస్తున్నాను, ఇది నా కొడుకు కాదు అంటున్నాడు, ఇదేమిటి ఇలా అంటున్నాడని ఆయనకు ఆ ఫీలింగ్ వచ్చింది అనుకోండి, ఆయన సేవ చేయలేడు, అట్ ద సేమ్ టైం ఇంకా కంప్లీట్ అవ్వదు, ఇంకా తర్వాత ఇంకా ఆయన పూర్తి చేయలేడు. సో ఆ ఒక దాంట్లో కేర్ గివర్ బర్డెన్ అంటారు ఇవన్నీ. ఒక్కొక్క టైంలో బర్న్ట్ అవుట్ వచ్చేస్తుంది ఎవరికన్నా, ఇంత చేస్తున్నాం ఏం చేసినా మళ్ళీ ఈయన ఎలా అంటున్నాడని చెప్పి ఆ బర్న్ట్ అవుట్ వస్తుంది. అలాంటి టైంలో వాళ్ళకి మిగిలిన సోషల్ సపోర్ట్ అవసరం. అంటే ఆయన ఒక్కడే చేయలేడు, కొడుకు ఒక్కడే చేయలేడు, ఫ్యామిలీలో మిగిలిన వాళ్ళు కోడలో లేకపోతే ఇంకెవరో కుటుంబ సభ్యులు మిగిలిన వాళ్ళందరూ హెల్ప్ చేయడు అలా అని చెప్పి ఈయనకి కుటుంబ సభ్యులు హెల్ప్ చేయలేని మనం ఒక 2 మంత్స్ మన ఇంట్లో ఉంచుకొని 2 మంత్స్ వేరే వాళ్ళ ఇంట్లో ఉంచినా కూడా అది ప్రాబ్లమే. ఏమవుతుందంటే ఈయన ఇంట్లో ఉన్నప్పుడు బాత్రూమ్ ఎక్కడ, బెడ్రూమ్ ఎక్కడ, ఈయనకి అన్నీ అలవాటు ఉంటాయి. కొత్త ప్లేస్కి వెళ్ళగానే మళ్ళీ కొత్త మొత్తం కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఆ కన్ఫ్యూజన్లో ఏమవుతుంది అంటే ఇంకా ఉన్న మెమరీ కూడా ఇదైపోతుంది అదైపోతుంది అని గాబరాలో ఉన్నది కూడా మర్చిపోతూ ఉంటాడు. దానివల్ల డిమెన్షియా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయిపోతుంది. సో ఆయనకి ఎప్పుడూ తెలిసిన ప్లేసే ఉంచాలి, తెలిసిన వాళ్ళు అందరూ కలుస్తూ ఉండాలి, అందరూ సోషల్ ఇంటరాక్షన్ ఉండాలి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉండాలి. అంటే ఫిజికల్ అండ్ సోషల్ ఇంటరాక్షన్ బోత్ ఈ రెండు ఉన్నప్పుడు డిమెన్షియాని కొంచెం లేట్ చేయగలం. మనం ఏదో వంతుల వారీగా 2 నెలలు ఎక్కడ అన్నట్టుంటే అది డిమెన్షియా చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంది, ఈయన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా సరిగ్గా ఉండదు. సో కుటుంబ సభ్యులు నేను ఒప్పుకుంటాను, కుటుంబ సభ్యులకి కేర్ గివర్ బర్డెన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం ఎలా, ఎందుకనే సొసైటీస్ ఉన్నాయి ఇప్పుడు, అల్జీమర్ సొసైటీ అని ఉంది. సో దానివల్ల మిగిలిన వాళ్ళందరూ కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా యుఎస్లో వాటిల్లో అయితే అల్జీమర్ సొసైటీ లైక్ అల్జీమర్స్ నర్స్, డిమెన్షియా నర్స్, డిమెన్షియా మేనేజర్స్, లైక్ వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి, ఏం చేయాలి, బట్ ఇవన్నీ ఫైనాన్షియల్గా కూడుకున్న విషయాలు ఇవి. సో మనం సోషల్గా ఏం చేయగలం, మనది అసలు యాక్చువల్గా ఫస్ట్ నుంచి మనది అసలు మన కల్చర్లోనే మనందరూ కలిసి ఉండేది. మనం ఇప్పుడు ఇది మనం ఇలా చేసుకున్నది ఉమ్మడిగా ఉండేవారు. సో అప్పుడు సపోర్ట్ ఎవరో ఒకరి నుంచి ఏదో రకంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది, అంతా అసలు మనకు ప్రాబ్లం ఉండేది కాదు. ఎప్పుడైతే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయో దానివల్ల కేర్ గివర్కి ప్రాబ్లమే, డిమెన్షియా పేషెంట్కి ప్రాబ్లమే.
1: కొంతమంది పెద్దవాళ్ళు సపర్యలను స్వీకరించరండి, అట్ నువ్వు నాకేదో చేస్తున్నావు, నేను నా అంతటి నేను చేసుకోగలిగే కెపాసిటీలో ఉన్నాను అన్న భ్రమలో ఉంటారు. అప్పుడు ఎలా,
0: అది రెండు, ఒకటి ఆయన మీరు చేస్తారు మీరు చేయగలరు అని చెప్తూ ఆయనకి చిన్నపిల్లాడికి ఎలాగైతే చెప్తామో అలాగే ఆయన ఒప్పించి పక్కన మనం సూపర్విజన్ అంతే జస్ట్ అలా చేస్తూ ఉండాలి. కానీ ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇనీషియల్గా మతిమరుపు మోటార్ యాక్టివిటీ బాగానే ఉంటుంది, ఓన్లీ మన హయ్యర్ మెంటల్ ఫంక్షన్ మనం ఎలా మాట్లాడాలి ఏం చేయాలి ఈ విషయాల్లోనే ప్రాబ్లం ఉంటుంది. లేటర్ నా తర్వాత మధ్య మధ్యకి ఎఫెక్ట్ అయినప్పుడు నడవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది, పడిపోతారు. పడిపోయిన తర్వాత వన్స్ ఓల్డ్ ఏజ్లో పడిపోయినాక మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా బోన్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఆ డయాబెటీస్, కార్డియాక్ ప్రాబ్లము, ఈ డిమెన్షియా వీటి వలన చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఈ ఫాల్స్ రాకముందైనా ముందుగానే మనం గ్రహిస్తూ ఉండాలి, అంటే ఎప్పుడు విజిలెంట్గా ఆయన ఏం చేస్తున్నారు, ఏమిటి వెళ్తున్నప్పుడు ఎలా ఉన్నారు అలా అని చెప్పి మరి పూర్తిగా మన సహకారం, అంటే ప్రతిదీ చిన్నపిల్లని పట్టుకొని వెళ్ళినట్టు కాకుండా అలానే వదిలేసినట్టు కాకుండా ప్రతిదీ గమనిస్తూ ఉంటే మనకు అవుతుంది. బట్ అది చెప్పడం ఈజీయే, చేయడం కొంచెం కష్టం అది. కానీ ఈ టైప్ ఆఫ్ విజిలెంట్ మాత్రం అయితే ఉండాల్సి వస్తుంది.
1: చక్కటి విషయాలు తెలియజేశారండి డాక్టర్ కె సురేష్ కుమార్ గారు, నమస్కారం అండి.
0: నమస్తే.
2: మీరు ఇంతవరకు వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు నివారణ చికిత్స న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కె సురేష్ కుమార్ గారితో పరిచయం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట ప్రేమలు పెళ్ళిళ్ళు. ఈ చిత్రం నుంచి వి రామకృష్ణ, పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం ఎంఎస్ విశ్వనాథం.

0: ఎస్ హనుమంతరావు స్వరకల్పనలో మహమ్మద్ రఫీ, ఎస్ జానకి ఆలపించిన గీతం విన్నారు. ఆరాధన చిత్రం నుంచి.
1: రేడియో చుట్టూ కుటుంబం అంతా కూర్చొని వినే రోజుల నుంచి
2: చేతిలో సెల్ ఫోన్ తీసుకొని ఎప్పుడైనా ఎక్కడైనా వినే రోజుల వరకు
1: ప్రతి మనసులో
2: ఆకాశవాణి ప్రయాణం నిజంగా అద్భుతం.
1: 90 ఏళ్ల ఆకాశవాణి మనందరి కోసం మనతోనే.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాత చిత్రగీతాలు వింటున్నారు.

0: కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట భలే తమ్ముడు చిత్రం నుంచి మహమ్మద్ రఫీ పీసుశీల ఆల్పించగా విన్నారు. సంగీతం టీవీ రాజు. శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ మరియు రాజమండ్రి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లో కూడా ప్రసారం అవుతున్నాయి. గమనిక విన్నారు.
1: తనువా హరే చంద్ర.

కార్యక్రమంలో చివరిగా కథ మారింది చిత్రం నుంచి పాట విన్నారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి శర్మ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్యాభివృద్ధి, నాణ్యమైన వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను 24 గంటల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి ఎం రామ్ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో సాహస పర్యాటకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇక వార్తలోని వివరాలు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజధానిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన సముదాయాలను అధికారులతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూమి ఇచ్చిన రైతులకు ఫ్లాట్ల కేటాయింపును పూర్తిగా లాటరీ విధానం ద్వారానే పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. ప్రజాప్రతినిధుల భవనాల నిర్మాణాలను పూర్తి చేసి త్వరలో అందుబాటులోనికి తీసుకువస్తామని మంత్రి తెలియజేస్తూ,
1: అధికారుల కోసం 4026 భవనాలు కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి 12 టవర్లు. ఇవాళ యాక్చువల్ గా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ టవర్ చుట్టూ వచ్చాం. ఇవైతే దాదాపు పూర్తి అయిపోయింది. ఎమ్మెల్యేలది అయితే ఒక వారంలో హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. ఎమ్మెల్సీది కూడా బహుశా ఇంకొక 15 రోజులు 20 రోజులు, అంటే ఓన్లీ కబోర్డ్ వర్క్ జరుగుతుంది, మొత్తం అయిపోయింది. అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్లకు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లకు కావచ్చు, మినిస్టర్లకు కావచ్చు, బంగాళాలు కూడా ఫైనల్ స్టేజ్ వచ్చినాయి. ఇవన్నీ వాటిని కూడా ఈ మంత్ ఎన్ని కొన్ని ఇస్తా ఉన్నారు, నెక్స్ట్ మంత్ ఎన్ని కొన్ని ఉన్నారు. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ డి ఆ భవనాలు కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చినాయి. ఇవన్నీ అవగానే జిఏడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళు అధికారులకి అలాట్ చేయడం జరుగుతుంది.
0: రాష్ట్రంలో వైద్య విద్యాభివృద్ధి, నాణ్యమైన వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో ప్రైవేటు వైద్య దంత కళాశాల సంఘ ప్రతినిధులు, వైద్య విద్య నిపుణులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. వైద్య విద్యలో ఆధునిక సాంకేతికత వినియోగం, విద్యార్థులకు మెరుగైన శిక్షణ, ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవల అందుబాటు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, వైద్య విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేటు వైద్య కళాశాలలో సమన్వయంతో పనిచేస్తే వైద్య రంగంలో మరింత పురోగతి సాధించవచ్చని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇకపై 24 గంటల్లో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. డీలర్ వద్ద తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన వాహనానికి 24 గంటల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్, వాహన నెంబర్ కేటాయింపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నిర్దేశిత గడువులో అధికారులు స్పందించకపోయినా దరఖాస్తుల ఆమోదం పొందే విధానాన్ని కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సెలవు రోజుల్లో కూడా ఆన్లైన్ ద్వారా ఆమోద ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్న వాహన రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని, త్వరలోనే ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం నుండి ఉత్తరాది రాష్ట్రాలకు రైలు అనుసంధానం కోసం ఏర్పాటు చేసిన కాకినాడ హిస్సార్ కొత్త రెగ్యులర్ రైలు సర్వీసును కాకినాడ పార్లమెంటు సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రయాణికుల నుండి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి వరకు వారానికి ఒకసారి మాత్రమే నడుస్తున్న కాకినాడ హిస్సార్ రైలును రెగ్యులర్ సర్వీసుగా మార్చినట్లు తెలిపారు. దీని ద్వారా సుదూర ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలుగుతుందని పేర్కొంటూ,
2: నుంచి హర్యానాకి రెగ్యులర్ ట్రైన్ ని లాంచ్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచో ఈ రెగ్యులరైజేషన్ కోసం కాకినాడ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సుమారు 56 గంటలు కంటిన్యూస్ ట్రైన్, అంటే 2705 కిలోమీటర్లు ప్రయాణించే ట్రైన్ ఇది. ఆల్రెడీ మనం కాకినాడ నుంచి లింగంపల్లికి కానివ్వండి, కాకినాడ పోర్టు, రాజమండ్రి కానివ్వండి, మొన్న మైసూర్కి లాంచ్ చేసాం, ఈ రోజు హిసార్కి లాంచ్ చేసాం. ఇలాగా కాకినాడలో ప్రజలకు అందరికీ ఉపయోగపడేలాగా, ట్రావెల్ ప్యాసింజర్స్ అందరూ వినియోగించుకునేలాగా కొత్త ట్రైన్స్ అన్ని వస్తూ ఉన్నాయి.
0: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాలూరులోని అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఆలయంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ఆధ్యాత్మికత మానసిక ప్రశాంతతను ధైర్యాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. రాష్ట ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో సాహస పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో జెట్ స్క్రీ రైడ్స్ వాటర్ స్పోర్ట్స్ సేవలను ఈరోజు ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యలంక బీచ్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద 9 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో బీచ్ను అభివృద్ధి చేసి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు తీసుకువచ్చిన వికసిత్ భారత్ రోజ్గార్ మరియు ఆజీవిక మిషన్ గ్రామీణ చట్టం 2025 బీబీజీ రామ్జీ అమలుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ చట్టం 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోనికి రానుంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఎంఎన్ఆర్ ఈజీఏ స్థానంలో ఈ కొత్త చట్టం అమల్లోనికి రానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల వేతన ఉపాధికి ఈ చట్టం హామీ ఇస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకం అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలు కేటాయించామని పేర్కొంది. ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం దీని ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 2 ఆరోగ్య కేంద్రాలు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుండి జాతీయ నాణ్యతా ధృవీకరణ పత్రాలను పొందాయని జిల్లా కలెక్టర్ హిమాంషు శుక్లా తెలిపారు. జిల్లాలోని చేజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెల్లూరు నగర పరిధిలోని వేదాయపాలెం పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును పొందాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఆసుపత్రులకు ఈ గుర్తింపు లభించగా అందులో జిల్లాకు చెందిన 2 ఆరోగ్య కేంద్రాలు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. ప్రతి ప్రభుత్వ పథకం అర్హులందరికీ చేరేలా స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం సచివాలయాలు సమన్వయంతో పనిచేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులకు సూచించారు. స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాల ద్వారా అందుతున్న సేవల పురోగతి, ఎన్నికల వార్డుల మ్యాపింగ్, మనమిత్ర శిక్షణ కార్యక్రమాలు వంటి అంశాలపై సంబంధిత అధికారులతో విశాఖ కలెక్టర్ కార్యాలయం నుండి దృశ్య మాధ్యమం విధానంలో ఆయన ఈరోజు సమీక్షించారు. అలాగే మత్స్యకార లబ్ధిదారులు, ఈకేవైసీ ప్రక్రియ, P4 బంగారు కుటుంబాల అనుసంధానం, కౌశలం పరీక్షలు, ఉద్యోగ మేళాల నిర్వహణ, ఆధార్ ప్రత్యేక శిబిరాల ఏర్పాటు వంటి కార్యక్రమాలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఈరోజు మధ్యాహ్నం సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై నిర్ణయం కోసం ఈ సమావేశాన్ని బోర్డు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ జలసౌదాలో జరిగే ఈ సమావేశంలో త్రిసభ్య కమిటీ కార్యదర్శి సతీష్, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ పాల్గొంటారు. మే నెలాఖరు వరకు సాగర్ కుడి కాల్వ నుండి 10 TMCలు కావాలని ఆంధ్రప్రదేశ్ తెలిపింది. జూలై వరకు శ్రీశైలం నుండి 5, సాగర్ నుండి 13 TMCలు కావాలని తెలంగాణ తెలిపింది. దీంతో 2 రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించి కమిటీ ఈరోజు నిర్ణయం తీసుకోనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్యాభివృద్ధి, నాణ్యమైన వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను 24 గంటల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి ఎం రామ్ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో సాహస పర్యాటకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో 1:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో మర్యాద మర్యాద ఈ అంశం గురించి శ్రీమతి డి శ్రీదేవి గారు తెలియజేసే కొన్ని వివరాలు వింటారు. 2:30 వాతావరణ వివరాలు వింటారు. అలాగే 2:31 రంగస్థలి కార్యక్రమంలో సత్య హరిశ్చంద్ర నాటకం కాటిసీన్లో హరిశ్చంద్రుని పాత్ర నిర్వహణ శ్రీ సీరపు సత్యారావు, హార్మోనియం శ్రీ ముంతా లక్ష్మణరావు. మరి ఈ ప్రసారంలో ఈ కార్యక్రమాలు వినవచ్చు. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

యుద్ధభూమి ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం చక్రవర్తి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళా వాణి స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో మర్యాద మర్యాద అనే అంశం గురించి శ్రీమతి డి శ్రీదేవి గారు తెలియజేసే కొన్ని వివరాలు వింటారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. మహిళావాణికి స్వాగతమండి. ఎలా ఉన్నారు? కుశలమే కదా. మనం ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎన్నో పనులతో సతమతమవుతూ ఉంటాం కదా. ఎందరితోనో మాట్లాడుతూ ఉంటాం. అందులో కొందరు మనవాళ్లుంటారు, కొందరు కొత్త వాళ్లు కూడా ఉంటూ ఉంటారు కదా. మనవాళ్లకైతే మనం ఎటువంటి వాళ్లమో తెలుస్తుంది. మనక్కూడా వాళ్లు ఎలాంటివారు, వాళ్ల మనసు ఎటువంటిది అన్న విషయాలు తెలుస్తాయి కదా. కాని కొత్త వ్యక్తులతో పరిచయం జరిగినప్పుడు లేదా బయట ఫంక్షన్లో కొత్త వాళ్లతో కలిసినప్పుడు గాని వ్యక్తి ప్రవర్తన బాగుండాలి. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ప్రవర్తన, మాట తీరుని బట్టి వాళ్లు ఎటువంటి వారై ఉంటారో గ్రహించవచ్చు. ఇప్పుడొక పాట విందాం.

0: కనీస మర్యాద ఇవ్వడం అన్నది ఇప్పుడు చాలా మందిలో కనబడటం లేదనే చెప్పుకోవాలి. ఇతరులకి మర్యాద ఇవ్వాలన్న జ్ఞానం చాలా మందిలో కరువవుతుంది. మనిషి వస్త్రధారణ, వేషభూషణలు చూసి చాలా మంది మర్యాద ఇస్తూ ఉంటారు. కాని పైపై మెరుగులను చూసి మోసపోకూడదు. వ్యక్తి ధనికుడా పేదవాడా అన్నది కాదు ఇక్కడ విషయం. ఒక వ్యక్తికి మర్యాద ఇస్తున్నారు అంటే మీరు ఎంతటి సంస్కారవంతులో యువతలి వారికి తెలుస్తుంది. ఒకప్పుడు చూడండి, ఇంటికెవరైనా అతిథులు వస్తే నమస్కారం చెప్పి ముందు తాగటానికి మంచినీళ్ళిచ్చేవారు. ఇవన్నీ కూడా ఎవరు చేసేవారు? పిల్లలు చేసేవారు. ఎందుకంటే పెద్దవాళ్లు పనులతో బిజీగా ఉండేవారు కదా. ఇంటికెవరైనా నాన్నగారి కోసమో అమ్మగారి కోసమో వస్తే వాళ్లని కూర్చోమని చెప్పి అప్పుడు ఇంట్లో పెద్దవాళ్లకి ఎవరు వచ్చింది సంగతి చెప్పేవారు. కాని ఇప్పుడు అలా కాదు. ఇంటికి ఎవరైనా వస్తే ముఖ్యంగా పిల్లలు తలుపు సందు నుండి చూడడం, కనీసం తలుపు తీసి వాళ్ళకింట్లోకి రమ్మని కూడా చెప్పకుండా తుర్రమని పారిపోవడం చేస్తున్నారు. పిల్లలు ఇలా ప్రవర్తిస్తుంటే మాత్రం పెద్దలు ఓపికగా వాళ్లకి నచ్చజెప్పాలి. కనీస మంచి మర్యాద వారికి నేర్పించాలి. కనీసం మంచి మర్యాదలు వాళ్లకి నేర్పించాలి. మర్యాదంటే చేతులు కట్టుకుని నిల్చోవడమో, వచ్చిన వారికి నమస్కారం పెట్టి లోనికి పారిపోవడమో కాదు. వచ్చిన వారితో 2 నిమిషాలు మాట్లాడి తమకి పరీక్షలనో లేదా చదువుకోవాలనో చెప్పి వెళితే మర్యాదగా ఉంటుంది కదా. మరి మర్యాద, మంచితనం, మంచిగా ప్రవర్తించడం అన్నది ఎవ్వరికీ ఒక్కరోజులో వచ్చేవి కావు. ఇటువంటివన్నీ కూడా కుటుంబ వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. పెద్దలు పిల్లలకి ఎటువంటి విలువలు నేర్పిస్తున్నారు అన్నది పిల్లల ప్రవర్తన బట్టి తెలుస్తుంది. అలాగే పెద్దల ప్రవర్తన కూడా అంతే. వాళ్లు పెరిగిన వాతావరణం, మసలుతున్న సమాజం, వారి చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులు వంటి వాటి బట్టి కూడా ప్రవర్తన ఉంటుంది. ఏది ఎలా ఉన్నా ఒక వ్యక్తిని వారి ప్రవర్తన, నడవడిక ఆధారంగా అంచనా వేయవచ్చు. మరి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం కదా, మరో పాట విన్నాక మరిన్ని విషయాలు చెప్పుకుందాం.
1: రండి రండి రండి.

0: రండి రండి రండి దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి.
1: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు, ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాచనగరు.
0: తమరేనా సూర్య, ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి అక్కడ. తగిన చోటు కాదిది తమబోటి వారికి ఇక్కడ.
1: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య, గడప దాటి ఎటు

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

గానకళ ఇలవేల్పుగా ఉన్న మా ఇంట శునకమైన పలుకు కనకాంగి రాగానా.

0: బాబోయ్ రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య.
1: ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్. ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
2: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ
1: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు. తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
2: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా. కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
3: ఎవరో పరాయి వారు కదమ్మా ఈయన. సూర్యంగారు చెప్పానే ఆయనే ఈయన.

0: ఆళం తప్పక తగ్గటమన్నది. అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచెలయ్యా, కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు కళ్ళు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కూని రాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

0: போஸ்ட் போஸ்ட் போஸ்ட் போஸ்ட் வாவிலால வரால BA LLB போஸ்ட் போஸ்ட் போஸ்ட் போஸ்ட்
1: మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

మువ్వ కట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం. గానం అంటే ఒక కళగానే తెలిసిన్నాళ్ళు నాకు, బ్రతుకే పాటగా మార్చినందుకు జోహారిదిగో మీకు. సంగీతంలో పాడతారనే అనుకుంటున్నా ఇన్నాళ్ళు, సంగీతంలో మాటలాడడం దా దా, పద పద పద మాటలనే సంగతులు చేయడం పని పని పని సరి పని సరిగా, సంగతులే సద్గతులను కొనడం సరి సరి సరి సరి సరి సరి సరి సరిగా సరి సరిగా సరిగా తెలుసుకున్నాను ఈనాడు.

మర్యాదగా మసలుకోవడం, ఇతరులను గౌరవించడం అన్నవి ఏ స్కూల్ కాలేజీలో సిలబస్లో ఉండవండి. ఇవన్నీ ఇంటి నుండే నేర్చుకుని సమాజంలో అడుగుపెట్టాలి. వినయ విధేయతలతో ఉన్న చిన్నారులను చూస్తే ఎంతో ముచ్చట వేస్తుంది కదూ. చక్కని మాట తీరు, మంచి పదజాలం ఉపయోగిస్తున్నవారు ఈ కాలంలో తగ్గిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, యువత నోటికి ఏ పదం వస్తే అది మాట్లాడేస్తున్నారు. కొన్ని పదాలకి అర్థాలు కూడా తెలియదు వారికి. అయినా ఏదో అలా తమ తోటివారు మాట్లాడుతున్నారని వాటిని వారు కూడా వాడేస్తుంటారు. చెడు ఎంత త్వరగా పాకుతుందో మంచి అంత త్వరగా ఎక్కదు కదా. అందుకే చెడు పదాలు పిల్లలు మాట్లాడకుండా చూసుకోవాలి. అంటారు కదా, తల పరువు నోరు చెప్తుందని. ఒక వ్యక్తి మాట తీరును బట్టి, వారు మాట్లాడే విధానాన్ని బట్టి వారి వ్యక్తిత్వం, వారి గౌరవం తెలుస్తుందని ఊరికే అనలేదు కదండి. మనం మాట్లాడే మాటలే మన ఆలోచనలకు, సంస్కారానికి అద్దం పడతాయి. మాట తీరు బాగుంటే మన పరువు, గౌరవం కూడా పెరుగుతుంది. మాటల ద్వారా, చేతల ద్వారా కూడా మర్యాదని తెలియజేయవచ్చు. ఒక చిన్న చిరునవ్వు, ఒక నమస్కారం చాలు ఎదుటి వ్యక్తిని గౌరవించాలంటే. మరి మాటల ద్వారా గౌరవాన్ని తెలియజేయాలంటే మాత్రం తొందరపడి అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే తొందరపాటులో జారిన మాటలను వెనక్కి తీసుకోలేం కదా. అందుకే ఆలోచించి మితంగా మాట్లాడాలి. మంచి మాటలతో ఇతరులని ఆకట్టుకోవచ్చు. అలాగే చెడు మాటల ద్వారా శత్రువుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మంచి మాటల ద్వారా పనులను సులువుగా చేసుకోవచ్చు. మనం ఇలా మర్యాద గురించి, మంచి మాట తీరు గురించి మాట్లాడుకుంటుంటే నాకొక కథ గుర్తుకొచ్చిందండి. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను, అయినా కూడా మరోసారి చెప్పుకుందాం. కథ ఎలా ఉందో మరి మీరే చెప్పాలి. అవంతిపురి రాజు అడవి మార్గం గుండా వెళుతూ ఒకచోట అలసటతో ఆగిపోయి, దాహంగా ఉంది, నీళ్లు తెమ్మని భటుడికి చెప్పారు. ఆ భటుడు రాజుగారి ఆజ్ఞ ప్రకారం నీళ్లకోసం పయనమయ్యాడు. ఎక్కడైనా బావిగాని చెరువుగాని కనబడుతుందేమోనని అటూ ఇటూ వెతికాడు. అలా కొంత దూరం వెళ్లేక ఒక చెట్టు క్రింద ఒక సాధువు కూర్చొని కనిపించారు. ఆయనకు కళ్ళులేవు. ఈ భటుడు ఆ సాధువుని సమీపించి, ఓయ్ గుడ్డి సాధువు, తాగడానికి నీళ్లున్నాయా అని అడిగాడట. అప్పుడా సాధువు, తాగడానికి నీళ్లు లేవని ఈ గుడ్డి సాధువు చెప్పాడని మీ రాజుగారికి చెప్పుని పంపించేశాడు. అప్పుడు ఆ భటుడు రాజువద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు. అంతా విన్న రాజుగారు ఏదో తేడా జరిగే ఉంటుందని గ్రహించి సాధువు దగ్గరికి తనకి తీసుకువెళ్లమన్నాడు. సాధువు దగ్గరికి వెళ్లిన మహారాజు, నమస్కారం మహానుభావ అని అన్నారు. ప్రతిగా సాధువు కూడా నమస్కారం మహారాజా అని అన్నారు. మహారాజు ఏమన్నారంటే, నాకు చాలా దప్పికగా ఉంది, స్వామి మీ వద్ద జలం ఉంటే నా దప్పిక తీరుస్తారా అని అడగగానే ఆ సాధువు, ఎంతటి మహద్భాగ్యం మహారాజా, తప్పకుండా త్రాగునీరు ఇస్తాను. అయ్యో, నా దగ్గర పాలుగాని పెరుగుగాని ఫలాలుగాని లేవే, మీకు తగిన సత్కారం చేయడానికి అని ఎంతో బాధపడ్డాడు. సాధువిచ్చిన మంచినీటితో రాజు తన దప్పికను తీర్చుకొని ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ్నుంచి తన రాజ్యానికి వెళ్లిపోయాడు. ఒక విషయం గ్రహించారా? అసలు సాధువు కళ్ళులేనివాడు కదా, మరి ఎలా తెలిసింది ఎవరు భటుడో ఎవరు మహారాజో అన్న విషయం? ఏం లేదండి, భటుడు మాట్లాడిన తీరు, మహారాజు మాట్లాడిన తీరు బట్టి ఇట్టే సాధువు గ్రహించారు మరి వచ్చినది ఎవరన్నది. అందుకే మన మాటే మన పరువుని

నిలబెట్టేదైనా మన పరువుని నష్టపరిచేదైనా మాటతీరే. కనుక మంచి మాటతీరుని పిల్లలకు అలవాటు చేయాలి. ఒకళ్ళని గౌరవించడం వల్ల మన గౌరవానికి భంగం వాటిల్లదు, సరికదా? ఇంకా గౌరవం పెరుగుతుంది. అందుకే మంచి నడవడికను, మంచి మాటతీరుని కలిగి మర్యాదస్థులుగా సమాజంలో మంచి పేరు తెచ్చుకునే విధంగా పెద్దల ప్రవర్తన ఉండాలి. అలాగే పిల్లలకు కూడా అటువంటి ప్రవర్తననే అలవర్చాలి. మరి విన్నారుగా, మన ప్రవర్తన మన మాటతీరు వల్లే మన గౌరవ మర్యాదలు పెరుగుతాయని. అలాగే ఎదుట వ్యక్తికి మనం గౌరవించినా కూడా మన గౌరవం కూడా రెట్టింపవుతుంది. మరి వచ్చే వారం మరో అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్కారాలతో సెలవు తీసుకుంటుంది మీ శ్రీదేవి.

0: మీరింతవరకు మర్యాద మర్యాద అనే అంశం గురించి కొన్ని మాటలు శ్రీమతి డి శ్రీదేవి గారి చేత తెలియజేశారు. ఇప్పుడు ఒక కమర్షియల్ బ్రేక్.
1: ఎన్సీఈఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 11:30 నుండి 12 గంటలకు సమర్పిస్తున్న వారు ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: మీరింతవరకు మహిళావాణి స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: प्रधानमंत्री अल्फ क्रिस्टन के साथ बातचीत में द्विपक्षीय संबंधों की समीक्षा करेंगे। यात्रा के चौथे चरण में प्रधानमंत्री मोदी सोमवार को नॉर्वे पहुंचेंगे। वे तीसरे भारत नॉर्वे शिखर सम्मेलन में भाग लेंगे। प्रधानमंत्री मोदी की ये पहली नॉर्वे यात्रा होगी। यात्रा के अंतिम चरण में प्रधानमंत्री मोदी इटली जाएंगे। वे इटली के राष्ट्रपति सर्जियो मित्तारोला से मुलाकात करेंगे और प्रधानमंत्री जॉर्जिया मेलोनी के साथ भी उनकी व्यापक बातचीत होगी। विदेश मंत्रालय ने कहा है कि प्रधानमंत्री मोदी की पांच देशों की यात्रा से यूरोप के साथ भारत की साझेदारी मजबूत होगी। अनुपम की रिपोर्ट के साथ समाचार कक्ष से प्रियंका अरोड़ा।
1: वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने आज चिली गणराज्य के विदेश मंत्री फ्रांसिस्को पेरेस मैकेना और चिली प्रतिनिधिमंडल के सदस्यों से मुलाकात की। सोशल मीडिया पोस्ट में उन्होंने बताया कि बैठक के दौरान दोनों नेताओं ने भारत चिली व्यापक आर्थिक साझेदारी समझौते CEPA की वार्ता की प्रगति की समीक्षा की। चेन्नई से अबूधाबी जाने वाली इत्तेहाद एयरवेज की उड़ान संख्या EY0343 आज सुबह तकनीकी खराबी और बाएं पंख में आग लगने की घटना के बाद रद्द कर दी गई। लगभग 280 यात्रियों को सुरक्षित बाहर निकाल लिया गया है। चेन्नई हवाई अड्डे ने सोशल मीडिया पोस्ट में यात्रियों से आगे की जानकारी के लिए एयरलाइन से संपर्क करने का अनुरोध किया है। मौसम विभाग ने कल तक गुजरात, मध्य महाराष्ट्र, मराठवाड़ा, राजस्थान और पश्चिमी मध्य प्रदेश के कुछ स्थानों पर लू चलने की संभावना व्यक्त की है। असम और मेघालय में मूसलाधार वर्षा का ऑरेंज अलर्ट जारी किया गया है। अरुणाचल प्रदेश, पश्चिम बंगाल के तराई वाले क्षेत्र और सिक्किम में भी कल तेज बारिश हो सकती है। बिहार और उत्तराखंड में भी कल 60 किलोमीटर प्रति घंटे की रफ्तार के साथ आंधी आने की संभावना है। घरेलू शेयर बाजार के संवेदी सूचकांक में आज लगभग 1.4% की गिरावट दर्ज की गई। अंतिम समाचार मिलने तक सेंसेक्स 1048 अंक लुढ़ककर 74,967 पर, जबकि निफ्टी 305 अंक की गिरावट के साथ 23,511 पर था। आईपीएल क्रिकेट में आज गुजरात टाइटंस का मुकाबला सनराइजर्स हैदराबाद से अहमदाबाद के नरेंद्र मोदी स्टेडियम में होगा। ये मैच शाम 7:30 बजे शुरू होगा। अंत में मुख्य समाचार एक बार फिर। मेडिकल शिक्षा में प्रवेश के लिए आयोजित नीट UG परीक्षा पेपर लीक के आरोपों के कारण रद्द, CBI जांच के आदेश। हिमंता बिस्व शर्मा ने लगातार दूसरी बार असम के मुख्यमंत्री के रूप में शपथ ली। CBI ने पश्चिम बंगाल के मुख्यमंत्री शुभेंदु अधिकारी के निजी सहायक चंद्रनाथ रथ की हत्या की जांच शुरू की। राष्ट्रपति द्रौपदी मुर्मू ने 15 नर्सिंग पेशेवरों को राष्ट्रीय फ्लोरेंस नाइटिंगेल पुरस्कार प्रदान किए। और IPL क्रिकेट में आज शाम गुजरात टाइटंस का मुकाबला सनराइजर्स हैदराबाद से। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ May 20.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు. వాల్తేర్ వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేర్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 34.6 డిగ్రీల సెల్సియస్.

0: ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 26.8 డిగ్రీల సెల్సియస్. వాతావరణం: ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ మసకతో కూడిన వాతావరణం నెలకొని ఉండవచ్చును. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చునని అధికారులు తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రంగస్థలం ఈనాటి కార్యక్రమంలో
1: పియగు వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా, నేటి రాత్రి అంతయో వల్లకాటి ఎందు కావలియుండి ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కొండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండమును నాకిప్పించినాడు. అహో సురాభాండమా, నీవు కడుపు జురాలవు, కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వ విశ్వంభరాదేవికి ఆస్థానం బగుమదీయ భుజపీటిపై ఇట్లు అధిష్ఠించి ఉన్నావు సురాభాండమా. నీవు కడుపు జురాలు, కావుననే ఇంకా త్వరపడి శ్మశాన వాటికే పోయిదను. ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారి సైతము గుడ్డివాన్లను చేయిచున్నది కదా, ఏమి అంధకార మహిమ.

ఓరా, ఈ రుద్రభూమిని నేను ఇప్పుడు ఏమని వర్ణితును? ఈ రుద్రభూమికి ఎంతటి మహత్తరమైన చరిత్ర ఉన్నది. ఎంతమంది పతివ్రత తల్లుల కన్నీటి ధారలు ఎక్కిపోయినవో. అయ్యయ్యో, ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ శ్మశాన స్థలి కన్ను వచ్చిన మంద భాగ్యుడు ఒకడై.

ఈ శ్మశానం నేనిప్పుడు ఏమన్న వినుతును. వర్ణించుటకు ఇది ఏమి సామాన్య భూమియ? సదాశివుడైన పరమేశ్వరుడు నివసించు రుద్రభూమి. కావున ఈ రుద్రభూమిని వర్ణింప నా తరమ. నర జీవనాటక నర జీవనాటక భరత వాక్యము పాడ ప్రభువు నిర్మించిన రంగమిది. శితిని అకాల మృతి చెంది

ఈ రుద్రభూమి యందు కామ క్రోధ లోభ మోహ మదమాచ్యంబరు సహితం రుద్రుడు. ఈ రుద్రభూమి గాలి సోకినంతనే తమ తమ శక్తులన్నీ నిర్వీర్యమగుచున్నవి. ఎంత గొప్పదైనది ఈ రుద్రభూమి. ఈ చోదన

సాగు బ్రతుకుల నడుమ విశ్రాంతి భూమి ఈ ప్రేత భూమి ఈ రుద్ర భూమి. అంతటి మహత్తరమైన చరిత్ర ఉన్న ఈ శ్మశానము ఎంత కర్కసత్వముది అయి ఉన్నది, ఎంతటి దయావిహీనత కానవచ్చుచున్నది. ఈ రుద్రభూమి యందు కన్నతీపికి తల్లి కడుపు లోపల కాలుచు ఆరక మండెడు మంట కారుచుచ్చు. ఏ పాప పుణ్యం వెరుగని మోపుపై బ్రద్దలైపోయాడు బాండ సయము. మూడు నాళ్ళైన ముచ్చట తీరక ముందు మెడలాన తెగిన నల్ల పూసల

తోడ పొరలు చున్నవి బూడిద బుక్కి కలసి కలదా కలదా లాభంబు నే భాష్మ కణములా.

0: ఏమ ధ్వని? ఏదియో ప్రతిధ్వని నా కర్ణములకు వినబడుచున్నది. ఏమది?
1: ఆరడుగుల్ ధరా.

ఏమది ఎవరక్కడా నాకెదురుగా నిలుచున్నారు? పలికరే నిన్నే నాటి సొంకంపు చెల్లింపగే శబాలం మశనమున కాల్పరే కదా.

నిత్యశమైన శరీరము కొరకు, అనిత్యమైన ఈ ప్రాణముల కొరకు మానవుడు ఎన్ని కలలు కనుచున్నాడు. అయ్యయ్యో,

ఇంటి శ్మశానమును గెలినప్పుడల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుచుండుట సహజమే. ఇంకా నా మంచి దగ్గరకే పోయేది. అయ్యో, దారి బొత్తిగా నిర్ణయింపలేకున్నాను. ఈ చితిలోని కాష్టములు నేను ఇప్పుడు దీపముగా వినియోగించుకున్నాను. ఆహా ఆహా, చక్రవర్తులకు సేవకా జనంపు పుట్టు బంగారపు కరదీపికల కంటే ఇప్పటి నా ఈ నీచ స్థితికి ఈ

ఈ కొరవి అప్పుడే ఆరిపోయింది. పోనీ పారవేచ్చదను. ఆహా, లోకములోని కష్టములన్నీ నన్నే కోరి భరించినట్లున్నది. కాకున్నా ఇన్ని కష్టములు ఎవరు అనుభవింతురు? ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరల కష్టములకు తావెక్కడ దొరకను? రాజ్య వియోగమునకై దుఃఖింపను? మహారణ్య వాసాది ఘోర దుఃఖములు ఎన్ని సంపాదించిన గణింపను? కడకత్తి నీచి తంబుకు ఈ చండాల దాస్యమ్మలకు కూడా నే గతి పరితపింపను. కానీ చేపట్టిన దాది నన్నే పరమదైవముగా భావించుచు నా మూలమని తనకి అంతలేస్తే కష్టములు సంభవించిన క్షమాగుణ సంపత్తి చే సహించుటే కాక తన్నక్కునికి తెగనమ్ముకునుట నీచంబని నే సంకోచించినప్పుడు నాథా నాథా సత్య ప్రతిష్ఠములు సగౌరములేగురని నాకు ఉత్సాహము కలిగించి నా సత్యదీక్షను కాపాడిన నా అర్ధాంగి లక్ష్మి యొక్క చంద్రమతి దేవిని నీ గతి పెళ్ళు. అయ్యయ్యో సతీవని, నీ పతి బతికి ఉండగానే అనాథమై ఒక్కని దైకు పాత్రులారులు కావలసి వచ్చిన కదా. అసూర్యం పశ్చా నీ రానివాస సౌఖ్యం వేమయ్యం మరల నేనెన్నడూ చూడగలుగుదును తండ్రి. దాసదాసీ జనంబుల చేతులు నిండా పడుగు పట్టనీక మిగుల గారాభమును పెంచిన నీ కిట్టి నిశ్చరతంబుకు దాస్యమ్మునకు అప్పగించదే కదా. ఆనాడు నా భార్యాపుత్రుల కాలకౌశికను విక్రయించినప్పుడు దాసీ కదలవేమని ఆ పారుడు తన తల్లి నడించినాడని మా లోహితుడు ఓరి మా అమ్మను ఎక్కడకు మునిపేదరా అని తనపై అదరినాడని ఆ కాలకౌశికుడు నిర్ధయుడై

கொண்டா கொண்டாகள். అయ్యయ్యో, అట్టి దురవస్థల నుండి సతీసుతులు తప్పింపలేకపోయింది కదా, నాకై కదా, నాకై కదా రాణాజు బిడ్డకు ఇల్లాలి దిక్కుమాలి కొంపల సాకిరికత్తే అల్లాడుట. చీచీ కఠినాత్మ హరిశ్చంద్ర, నిక్కముగా నీ జన్మ నిరర్ధకము. ఎంత వైపరీత్యము జరిగినది! ఎప్పటికైనాను సుఖములు రాకపోవునా అను ధైర్యము కూడా అవలంబించుచున్నది. బ్రతికి ఉన్నంత వరకు దేవిక ఆ దాస్య దుఃఖమును, నాకీ కాటికాపరి ఉద్యోగం అవశ్యానుభోక్తంబులే కదా. అకటకట మందభాగ్యుణ్ణైన నా చిత్తమునకు శాంతి అప్పటికి. ఆనాడు నా భార్యాపుత్రుల కాలకౌశికను విక్రయించినప్పుడు నాటి నుండి నేటి వరకు

mana cintaku. అయ్యయ్యో, ఎక్కడి నుండియో దీనారవంబు శ్రవణ గోచరం బొగుచున్నది. పాపము పరికెంపగా సతీ కంఠస్వరము వలె వినబడుచున్నది. పాపమా మందభాగ్రాలెవో పో చూచి తెచ్చిదిగాక. ఎవరది? ఎవరు? ఎక్కడో తన బిడ్డ నాన్న నాన్న అని పిలిచి చుట్టూ కనబడుచున్నది. పోయి చూసిన కుమారుడు లోకితాసుడే అయినట్లు వినబడదు. ఎవరైతే నాకేమి? కనులు మూసినా కనులు తెరచినా ఆలు బిడ్డలే కనబడుచున్నారు.

నుండి కాటి సీన్లో హరిశ్చంద్రుని పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ సీరపు సత్యారావు. హార్మోనియం శ్రీ ముంతా లక్ష్మణరావు. రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు దాటి 1 నిమిషం 30 సెకండ్లు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటల 58 నిమిషాలకు రెండవ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్జ్ పై సాయంత్రం ప్రసారాలు వింటారు. ప్రకటించిన కార్యక్రమం యువవాణి యువజనుల కార్యక్రమం.

യുവവാണി യുവജനുള്ള കാര്യക്രമം. ఈనాటి కార్యక్రమంలో యువత టెక్నాలజీకి అప్గ్రేడ్ కావడం ఎలా, ఈ విషయానికి సంబంధించి ప్రస్తుత వేగవంతమైన ప్రపంచంలో యువత సాంకేతికతను అంటే టెక్నాలజీని అందిపుచ్చుకోవడం కేవలం ఒక ఎంపిక మాత్రమే కాదు, అది ఒక అవసరం కూడా. యువత టెక్నాలజీకి అప్గ్రేడ్ అవ్వడానికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన విషయాలు ఉంటాయి. లెర్నింగ్ మైండ్ సెట్, కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన నిత్యం కలిగి ఉండాలి. టెక్నాలజీ ప్రతిరోజు మారుతూ ఉంటుంది కాబట్టి నిరంతర అభ్యాసం అంటే కంటిన్యూస్ లెర్నింగ్ అలవాటు చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ, దీనిపై పట్టు సంపాదించాలి. ప్రస్తుతం ఏఐ అనేది ప్రతి రంగంలోనూ ఉంది. చాట్ జీపీటీ, జెమినీ వంటి టూల్స్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం ద్వారా మీ ఉత్పాదకతను అంటే ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కోడింగ్ ఇంకా ప్రోగ్రామింగ్ ఇలాంటివన్నీ చాలా విషయాలు ఇందులో ఉంటాయి. వాటి గురించి తెలుసుకునేలోగా ఛాలెంజ్ సినిమా నుంచి ఇళయరాజా సంగీత సారథ్యంలో ఆచార్యాత్రేయ సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్య ఎస్ జానకి పాడగా వింటారు.

టెక్నాలజీ అప్గ్రేడేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, కోడింగ్ అలాగే ప్రోగ్రామింగ్ వీటికి సంబంధించిన ప్రాథమికాలు. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకపోయినా సరే కనీసం పైథాన్ లేదా జావా స్క్రిప్ట్ లాంటివి ఇలాంటి భాషలపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండడం లాజికల్ థింకింగ్ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే డిజిటల్ లిటరసీ కేవలం సోషల్ మీడియా వాడటం

మే కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెక్యూరిటీ, ఆన్లైన్ కొలాబరేషన్ టూల్స్ అంటే గూగుల్ డ్రైవ్, స్లాక్, జూమ్ ఇలాంటివి వాడడం మీద అవగాహన పెంచుకొని ఉండాలి. ఇంకా ఆన్లైన్ కోర్సులు చాలా అందుబాటులో ఉంటాయి. ఇందులో ఉడేమా, యూట్యూబ్, తర్వాత లింక్డ్ఇన్, లెర్నింగ్ ఇలాంటివన్నీ చాలా ప్లాట్ఫామ్లు అందుబాటులో ఉంటాయి. వాటి ద్వారా సరికొత్త టెక్నాలజీ కోర్సులను సర్టిఫికేషన్లతో పాటు నేర్చుకోవాలి. మరికొన్ని విషయాలు మనం తెలుసుకునేలోగా మగధీర సినిమా కోసం ఎంఎం కీరవాణి స్వీయ సంగీత సారథ్యంలో గీతామాధురితో కలిపి పాడిన పాట వింటారు ఇప్పుడు.

టెక్నాలజీలో అప్గ్రేడేషన్ ఎలా? డేటా అనలిటిక్స్, డేటాను విశ్లేషించడం ప్రస్తుత మార్కెట్లో కీలకమైన నైపుణ్యం. సమాచారాన్ని ఎలా సేకరించాలి, దానిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం కెరీర్కి ఎంతో ప్లస్.

ఇక సైబర్ సెక్యూరిటీ అవగాహన. టెక్నాలజీతో పాటు ప్రమాదాలు కూడా పెరుగుతూ ఉండే అవకాశం ఉంది. మీ డేటాను, ప్రైవసీని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి. సైబర్ హైజీన్గా ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ఇంకా టెక్ కమ్యూనిటీల్లో చేరడం, అంటే రెడిట్, గిట్హబ్ లేదా టెక్ ఫోరమ్స్ లాంటి కమ్యూనిటీలలో చేరడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడు లక్ష్మీ నరసింహ సినిమా కోసం మణీ శర్మ సంగీత సారథ్యంలో వీటూరు సుందరామూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రేయ ఘోషల్ పాడగా వింటారు.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
1: టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవడంలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ప్రాక్టికల్ వర్క్ సిద్ధాంతాలకే పరిమితం కాకుండా కొత్త యాప్స్ క్రియేట్ చేయడం ఎలా లేదు అంటే చిన్న ప్రాజెక్ట్స్ను చేయడం ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ను సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే సాఫ్ట్ స్కిల్తో టెక్నాలజీని కలపడం అంటే కేవలం టెక్నాలజీ మాత్రమే సరిపోదు సుమా, కమ్యూనికేషన్ స్కిల్సు క్రిటికల్ థింకింగ్ లాంటి సాఫ్ట్ స్కిల్స్ను కూడా టెక్నాలజీతో జోడించినప్పుడే అద్భుతమైన అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివి మరికొన్నింటిని తెలుసుకునేలోగా కాంచనగంగ సినిమా కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా వింటారు.

యూత్. యూత్ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు ఏవైతే వస్తున్నాయో వాటిని తెలుసుకునే ప్రయత్నంలో అడ్వాన్స్గా ఉండాలి. ఇందా చెప్పుకున్నట్టుగా డిజిటల్ లిటరసీ పట్ల చాలా ఇంట్రెస్ట్గా చాలా ముందు ఉండాలి. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెక్యూరిటీ లాంటి వాటితో పాటు గూగుల్ డ్రైవ్, స్లాక్, జూమ్ ఇలాంటి వాటి మీద ఎంత అవగాహన పెంచుకోగలిగితే వారి ఫ్యూచరు అంత గొప్పగా ఉంటుంది. ఇప్పుడు జీవితం ఒక సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన, డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం వింటారు, సంగీతం కేవీ మహాదేవన్.

0: ఔ ఔ శబ్దం శబ్దం శబ్దం నిశ్శబ్దం యుషో శబ్దం నిశ్శబ్దం నిశ్శబ్దం శబ్దం శబ్దం నిశ్శబ్దం శబ్దం నిశ్శబ్దం.
1: ఇక కీలకమైన నైపుణ్యాన్ని సమాచారాన్ని ఎలా తెలుసుకోవాలి, ఎంతో ప్లస్ అయ్యే సైబర్ సెక్యూరిటీ మీద అవగాహన ఎలా పెంచుకోవాలి, టెక్నాలజీతో పాటు ప్రమాదాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ హైజీన్ చాలా ముఖ్య భూమిక వహిస్తుంది కదా. టెక్ కమ్యూనిటీల్లో చేరడము, ఇలాంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని యూత్ ఇప్పుడు చాలా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. కార్యక్రమంలో చివరిగా పౌర్ణమి సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని స్వరపరచగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడగా వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎనుమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం CG నివాస్ IAS వారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

0: మాపదం మీ భావం.
1: ఈనాటి కార్యక్రమం మా పదం మీ భావంలో శ్రోతలు వారి భావాలను పంపే కార్యక్రమం. 6304767436 నెంబర్కి వాట్సాప్ సందేశాలు పంపవచ్చు. మరి ఈనాటి పదం అయితే శ్రోతలకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, దాని మీద చాలా కవిత్వాలు కూడా వచ్చేస్తున్నాయి, అవి చదివి వినిపిస్తాను. ఇలాగ పదం ఏంటో మరొకసారి ఇప్పుడే వింటున్న శ్రోతలకి ఈనాటి పదం చెప్పులు అంటే పాదరక్షల గురించి మీరు ఏమైనా పోయిటిక్గా రాసి పంపించవచ్చు 6304767436. ముందుగా ముద్దమందారం చేతి నుంచి మా నా సోలాపూర్ చెప్పులు ఎక్కడ పోయే పాట విందాం ఫన్నీగా స్టెడ్యూ.
2: చోలాపూర్ చెప్పులు పోయి.

అని పాడాను మళ్ళీ మళ్ళీ. కనరమ్మన మూర్తి పెళ్ళి ఇది రాదు మళ్ళీ మళ్ళీ, నవాలి తుళ్ళి తుళ్ళి అని పాడాను మళ్ళీ మళ్ళీ. ఆ సందట్లో కన్నించి కనిపెట్టి కాదే సడవడో, టోలా పూలు చెప్పులు పెళ్ళిలు పోయాయి అని కొత్తవి మెత్తవి కాలి.

0: జత నెంబర్ ఆరు వెల చూస్తే ఇరవై ఆరు తొడిగాను ఓ కుమారు వెళ్ళాను పాత ఊరు జత నెంబర్ ఆరు వెల చూస్తే ఇరవై ఆరు తొడిగాను ఒక్క మారు వెళ్ళాను పాత ఊరు ఒకసారైన పాలిష్ కొట్టుంది కొట్టేశాడవడు పూరు పెళ్ళిన పోయాయి అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవి నా చోలాపూరు చెప్పులు పెళ్ళిన పోయాయి నా చోలాపూరు చెప్పులు పెళ్ళిన పోయాయి నా చోలాపూరు చెప్పులు
1: కవితలు పాత జ్ఞాపకాలను శ్రోతల అనుబంధాన్ని గుర్తు చేస్తాయి.
2: కవితలు శ్రోతల ఊహలకు భావోద్వేగాలకు ప్రాణం పోస్తాయి.
1: ఎన్నో గొప్ప కవితలకు రచనలకు కవితా వ్యాప్తికి వేదికగా ప్రాణం పోసాయి.
2: తెలుగు సాహిత్య పరిమళాలను రేడియో తరంగాల ద్వారా ఇంటింటికి చేర్చడంలో కవితలు కీలక పాత్ర పోషిస్తాయి.
1: మన ఆకాశవాణిలో 90 ఏళ్ల ఆకాశవాణి మీకోసం మీతోనే. మా పదం మీ భావంలో ముందుగా మునగబాకు నుండి ఆడారి నాగేశ్వరరావు గారు ఏమంటున్నారంటే, కాళ్లకు రక్షణగా నిలిచే కవచాలు చెప్పులు, ఎండల వేడిని తాను భరిస్తూ పాదాలకు చల్లని నీడనిస్తాయి, మొళ్లదారిని మెత్తని పూలబాటగా మార్చి గమ్యం చేరేదాకా వెన్నంటే నడుస్తాయి. అంతేకాదు, మట్టిలో నానినా బురదలో మునిగినా మౌనంగా మన భారాన్ని మోస్తాయంటూ మునగపాకు నుండి ఆడారి నాగేశ్వరరావు చాలా పోయిటిక్గా చాలా చక్కగా నీట్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈనాటి మాపద మీ భావంలో. తదుపరి దేవుడి గుడిలో ఉండేటటువంటి దేవుడి దగ్గర ఉండేటటువంటి బంగారం చెప్పులు, గుడి బయట ఉండేటటువంటి సామాన్యమైన చెప్పులు, ఎవరితోనైనా గొడవ వచ్చినప్పుడు చెప్పుతో కొడతాను అని అంటాం కదా, అది నోటి మాట చెప్పులా. ఇలా చెప్పుకొని పోతే చెప్పుల కోసం చాలా రకరకాలుగా ఉన్నాయండి అంటూ గొల్లపాలెం నుండి నూకల కొండబాబు, వరలక్ష్మి, సత్యం, మనీష చాలా ప్రాక్టికల్గా చెప్పారండి. దేవుడు లోపల చెప్పులు, గుడి బయట వాళ్ళు, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ రాసి పంపించారు మనకి జి వెంకటలక్ష్మి, అక్కిరెడ్డిపాలెం, విశాఖపట్నం, విశాఖ. ఏం రాశారంటే, చెప్పులు అనేవి పాదరక్షలు మాత్రమే కాదు, బరువుని మోసే చెప్పులు, బుద్ధి చెప్పే చెప్పులు, పాదానికి రక్షణ కలిగిస్తుంది. రాళ్ళ మీదైనా ముళ్ళలోనైనా నడిచిన చిన్నపాటి చెప్పులు దానికి ఎంత బాధనిచ్చినా సరే మనల్ని గమ్యానికి చేరుస్తాయి. మనిషి శ్రమకు మంచి గుర్తింపు ఇచ్చి అందంగా తయారైన చెప్పులు, అవి మనల్ని కరిచిన వాటిని మనం విడవం, అవి మనల్ని కరిచినా అవి మనం వాటిని విడవం. అంటే కరవడం అంటే స్టార్టింగ్లో ఆ చెప్పులు కొంతమంది కొనుపడవు స్కిన్కి ఎలర్జీ, సో వాటికి అంత ప్రాధాన్యత ఉంది. ఎన్నో రకాలుగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఉపయోగపడుతూ ఉంటాయి ఈ చెప్పులు. వాటి బరువుతో పాటు మన బరువు కూడా మోస్తూ నడుస్తూ ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని మనకి ఇస్తాయంటూ జి వెంకటలక్ష్మి, అక్కిరెడ్డిపాలెం, విశాఖపట్నం, విశాఖ డైరీ చాలా అద్భుతంగా రాశారమ్మా. షార్ట్ అండ్ స్వీట్, క్యూట్గా చాలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చదివి వినిపిస్తాను. ప్రతి బాగా చేసింది సీతమ్మ వాకిట్లో సినిమా చెట్ల నుంచి ఇంకా చెప్పింకా ఇంకా చెప్పింకా. రాహుల్ నాంబియర్, శ్వేత పండిట్ పాయింట్ పాటు ఉంటారు.

0: నలుదిక్కుల సమాచారాన్ని మోసుకొచ్చి శ్రోతలకు అందించే వార్తావాణి,
1: విజ్ఞాన వికాసానికి తోడ్పడి
0: రైతన్నలకు నేస్తమై పాడి పంటలు కురిపించి
1: క్రికెట్ ముచ్చట్లను చెప్తూ క్రీడా ప్రేమికులందరినీ ఆనందింపచేసి
0: బాలబాలికల సృజనాత్మకత పెరుగుదలకై బాలానందం వినిపించి
1: దేశభక్తి గీతాలను నేర్పుతూ మీతో చెలిమి చేశాను.
0: చిత్రగీతాలను వినిపిస్తూ ఆకాశవాణిని అలరించాను.
1: శ్రోతలకు కాలక్షేపంగా నాటికలను వినిపించాను.
0: 90 ఏళ్లుగా మీ అందరినీ ప్రతిరోజు ఎన్నో వైవిధ్యమైన ప్రసారాలతో అలరించి ఆనందింపచేసి వినోదాన్ని పంచే మీ ఆకాశవాణి
1: ఈ 90 ఏళ్ల వేడుకను మనందరం ఆనందంగా జరుపుకుందాం. తదుపరి మనకు పంపిస్తున్నారు గంగాధర్ గారు, సుమలత బీసెట్. ఏమంటారంటే, ధూళిని మోస్తూ దూరాన్ని తగ్గిస్తూ కాలికి అండగా బాటసారికి నీడగా నేలను తాకుతూ నిశ్శబ్దంగా నడిపే నా మిత్రమా నా చెప్పుల్లారా అంటూ చెప్పులతో భలే మాట్లాడుతున్నారు. నిజంగా అండి, సుమలత బీసెట్టి వైఫ్ ఆఫ్ గంగాధర్.

సుమలత గారు, మీరు ప్రాక్టికల్గా సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా రాశారు, ఓన్గా రాశారు అర్థమవుతుంది. నిజంగా మన ఫ్రెండ్సేనండి, చెప్పులు లేకపోతే ఎక్కడికి వెళ్ళలేం కదా. చాలామంది ఇంట్లో కూడా వాడతారు, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో కూడా చెప్పులు వాడతారు, మా ఇంట్లో కూడా వాడతారు. నెక్స్ట్ వచ్చేసి పాదరక్షలు అని టైటిల్ పెట్టి నీట్గా, పాదరక్షలు పాదాలకు రక్షణ కోసం వాడే ఈ పాదరక్షలు అనేక రకాల జంతువుల చర్మాలతో గొడారి కులస్తుల వారి వృత్తి ధర్మంగా వారు రకరకాల అందమైన చెప్పులు తయారు చేసి విక్రయించేవారు. ఈ పాదరక్షలతో తమ మృదువైన పాదాలను రక్షించుకుంటున్నారు. చెప్పులను ధరించుకున్న వారందరూ ధన్యులే సామాన్యులే అంటూ దైవపు గోపాలరావు విశాఖపట్నం. గోపాలరావు గారు ఎక్సలెంట్ ఉందండి, కానీ ఇప్పుడు అన్నీ రబ్బర్ ఎక్కువ వచ్చేసింది, చాలా చాలా

0: కులస్తుల వారి వృత్తి ధర్మంగా వారు రకరకాల అందమైన చెప్పులు తయారు చేసి విక్రయించేవారు. ఈ పాదరక్షలతో తమ మృదువైన పాదాలను రక్షించుకుంటున్నారు. చెప్పులను ధరించుకున్న వారందరూ ధన్యులే సామాన్యులే అంటూ దైవపు గోపాలరావు విశాఖపట్నం. గోపాలరావు గారు ఎక్సలెంట్ ఉందండి, కానీ ఇప్పుడు అన్ని రబ్బర్ ఎక్కువ వచ్చేసింది, చాలా చాలా టెక్నాలజీ వచ్చేసింది. నాకు తెలిసి యానిమల్ స్కిన్ అయితే తగ్గిపోయింది చెప్పుల్లో, నాకు తెలిసినంతవరకు. మ్యాక్సిమం చాలామంది సెలబ్రిటీస్ కూడా గో వేగన్ వేగన్ ప్రొడక్ట్సే వాడండి, ఆ లెదర్ వాడకండి అని చెప్తున్నారు. నెక్స్ట్ చెప్పులు చెప్పగానే చెబుతున్నాయి చెప్పులు. కటికి పెద్ద వాడి దగ్గర నుంచి ఉన్నప్పుడు చెప్పులు లేని మనిషి ఉండడు, చెప్పుకోవడానికి చరిత్ర ఉండదు, చెప్పులకు అంత విలువ ఉంటుంది. నువ్వు ఖద్దరు బట్టలు వేసినా చెప్పులు లేకుండా నడిస్తే నీ ఖద్దరుకే విలువ పోతుంది. భగవంతుడికి కూడా పాదాలకి పాదరక్షుడే రక్షణ. ఆ పావడాలు దేవుడి నడవడిక కూడా నొప్పి లేకుండా నడిపించే చెప్పులు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆకాశవాణి డైలీ కాలర్ రమణ, సీతమ్మ, నాగుల, పల్లి. నిజమేనండి, చెప్పుల గురించి ఎంత చెప్పినా మనం చెప్పలేము. థ్యాంక్ యూ రమణ గారు. నెక్స్ట్, నమస్తే అండి, నా పేరు వీరేంద్ర, వైజాగ్. వీరేంద్ర గారు ఏమంటున్నారంటే, శీర్షిక చెప్పులు, నీకోసం నా చర్మం చెప్పుగా చేశాను, నీ పాద పద్మాలు కందిపోకుండా ఉండాలని, నీ ఆత్మరక్షణకు నీతో ఎప్పుడూ ఆయుధంగా ఉండాలని చెప్పుగా మారాను. నీ పాదానికి పారాణినైతే స్వార్థం అనుకుంటావని నీకోసం గుమ్మం ముందు ఎదురు చూస్తే చాలు అని చెప్పగా అవతరించిన నా జన్మ తరించినట్టు నీ పాదాలకు సేవ చేస్తూ నీకు రక్షణగా ఉండే చెప్పుగా ఉంటాను. చెప్పుగా మరి చెప్పు మరి, గత జన్మలో నీ వంశానికి పాడి పంటలు సేవ చేసా ఆవుగా. వావ్, చాలా మీనింగ్ ఉందండి ఇందులో. ఇంటి బయటే ఉంటాను పారానే బావ్. వీరేంద్ర, వైజాగ్ అద్భుతంగా రాశారండి, థ్యాంక్ యూ. ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ చదివి వినిపిస్తాను ఈనాటి పాన కార్యక్రమంలో. ఇప్పుడైతే మీకోసం ఒక చిన్న ఆకాశవాణి కాంపిటీషన్ జింగిల్, అనంతరం పాట వినిపిస్తాను. స్టేట్
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416172999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416172999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
0: ఇయర్ కామ్రేడ్ చిత్త నుంచి ఓ కలలా కదలా, సత్యప్రకాష్ చిన్మయ వాయిస్లో వింటారు. సంగీతం ఇచ్చారు జస్టిన్ ప్రభాకరన్.

సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ 10 పైనే ఉన్నాయి, మిగతా చదివి వినిపిస్తా. ఈనాటి మా పదం మీ బావలో. నమస్తే అండి, నా పేరు వీరేంద్ర, వైజాగ్ నుంచి అంటూ శీర్షిక చెప్పులు నీకోసం. వీరేంద్ర కథ అయిపోయింది, నెక్స్ట్ ఎవరో పంపిస్తున్నారు, రాసి పంపించారు, కొంచెం అడదటంగా ఉంది, నేను అటు తిప్పుకొని మాట్లాడు చదవాలి. మా పదం మీ భావం చెప్పులు పాదరక్షలు. కొంచెం అది టిల్ట్ చేసి పంపిస్తే బాగుండండి నాకు, లేదా డౌన్లోడ్ చేసి నేనే దాన్ని కొంచెం టిల్ట్ చేస్తాను. మిగతావి చదువు వినిపిస్తాను. అయ్యో బాబాయ్, 90 ఏళ్ల వార్షిక కోసం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం యాజమాన్యం వారికి శుభాకాంక్షలు అంటూనే చెప్పుల గురించి పంపిస్తున్నారు మనకి. జనకుల సత్యనారాయణమూర్తి గారు ఏమంటున్నారంటే, చెప్పులు అస్తిత్వాన్ని, శ్రమను మరియు ప్రయాణాన్ని సూచిస్తూ కనిపిస్తుంది. కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉంటాయి. ఈయన గూగుల్ పే చేసేస్తున్నాడండి, గూగుల్ పే చేయకండి. నెక్స్ట్ వచ్చేసి కుమార్ చంద్రిక రామచరణ్ ఏమంటున్నారంటే, మనసు నడిచే ప్రతిదారికి మౌనంగా తోడయ్యేవి చెప్పులు. ఎండలో నీడలా నిలబడి మట్టిలో అడుగుల్ని కాపాడేవి చెప్పులు. కష్టాల రాళ్ళు గుచ్చుకోనియకుండా కాలానికి కవచమై నిలిచేవి. మన ప్రయాణాల కథలన్నీ నిశ్శబ్దంగా మోసుకెళ్లేవి చెప్పులు. పల్లెదారైనా పట్టణ వీధైనా అడుగులకు ధైర్యం నేర్పేవి. మన గమ్యం చేరే వరకు అలసటను మర్చిపోయేవి చెప్పులు. మనిషి మాటలు మర్చిపోవచ్చు, కానీ అడుగుల జ్ఞాపకాలు మిగులుతాయి. ఆ జ్ఞాపకాల వెనుక నడిచే నిజమైన స్నేహితులు చెప్పులే. కుమార్ చంద్రిక రామచరణ్, దిలీప్ బుచ్చిరాజుపాలెం, రెడ్డివీధి రామాలయం నుంచి. నెక్స్ట్ రవిశంకర్ శర్మ గారు ఏమంటున్నారంటే, పాదాలకు రక్షణగా చెప్పులు, శరీరాన్ని కాపాడేందుకు కవచంగా వస్త్రాలు. వదల్లేం, వదిలితే ఆ బాధ వననాతీతం. ముఖానికి చిరునవ్వు, ఎదుటివారిని ఆకట్టుకోవడానికి మంచి మాటలు మనిషికి అంతే ముఖ్యం. కాదని చూడు అమ్మమ్మో అని అనిపించకపోతే అడుగు. నేటి మాట మా పదం మీ భావంలో. రవిశంకర్ శర్మ గారు, రాజమహేంద్రరావు అదర కొట్టేశారండి, థ్యాంక్ యూ, నైస్. నెక్స్ట్, నేనైతే మా ఊరైనా గుంటూరు లేదా తెనాలి టూరింగ్ గైడ్లా ఉపయోగించుకుంటానండి మా చెప్పుల్ని అంటూ పేరు రాయలేదు, పేరు కూడా ఇక్కడ లేదు. కుమార్ గారు, నైస్ అండి. నెక్స్ట్ ఎవరు ఇది పెట్టారు, ఏదో పెట్టేశారండి, ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్, అందరికీ నమస్కారం. ఈనాటి పదం చెప్పులు ఎద్దు మైలాల నుండి డి వీరయ్య గారు ఏమంటున్నారంటే, సాధారణంగా మనం చెప్పులు వేసుకోవడం వల్ల పాదాల రక్షణ సౌకర్యం ఉంటుంది, అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొన్ని చెప్పులు లేకుండా నడవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు. పాదాల రక్షణ, గాజు ముక్కలు, ముళ్ళు, రాళ్ళు, వేడి, నేల వంటివి ప్రమాదకరమైన వాటి నుండి పాదాలను కాపాడతాయి. నడుస్తున్నప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు పాదాలకు కుషన్ లాగా పనిచేసి ఒత్తిడిని తగ్గించి సౌకర్యాన్ని కలిగిస్తాయంటూ, ఆరులు మీ వ్యాఖ్యానం వెనకాల మ్యూజిక్ వేయండి అంటూ రంగు ఎద్దు మైలా నుండి దేవనూరి వీరయ్య యాదమ్మ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి చెప్పులు పాదరక్ష

0: లో ఇవి తొడుక్కునే కాళ్ళకి రక్షణ, పాదాలకి అలంకరణ, దూరాల దారుల్ని దగ్గర చేసి మడమల కాళ్ళ నొప్పులకి ఔషధంలా పనిచేస్తూ ఉపశమనంతో బాధ మటుమాయం చేసి కుట్టేవాడి శ్రమ సౌందర్యం నుండి ఊపిరి పోసుకొని పాదాలకు కాపలా కాస్తాయి. చెప్పులు మనిషి జీవితానికి చిరకాల మిత్రులంటూ మానాపురం రాజా చంద్రశేఖర్, బాబామెట్ట విజయనగరం. నైస్ అండి. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి ఏం చెప్తున్నారంటే, చెప్పులు చెప్పులు మన మనుషులకే ప్రస్తుతం నిత్యం అత్యంత అత్యవసర నిత్యావసర కృత్రిమ వస్తువులు. ప్రస్తుతం ఎలాంటి అప్పులు తిప్పలు ముప్పలు లేనివారు ఉండవచ్చు, కానీ చెప్పులు లేనివారు అంటూ ఉండరు. భలే ఉన్నాయండి ప్రాసలు. చెప్పులు అవసరం లేని జీవులు, ఇతర జీవులు మాత్రమే వాటి కాళ్ళు, శరీరానికి శరీరాలు మాత్రమే వాటికి చెప్పులు. వాటికి అవసరం లేదు మనలా చెప్పులు. ఎలాంటి అప్పులు వాటికి ఉండవు మనలాంటి తిప్పలు ముప్పలు మెప్పులు గొప్పలు. గొప్పలకపోతే కొన్నిసార్లు పోక తప్పదు మన చెప్పులు. ఘోరమైన నేరాలకు ఘోరమైన ఘోరాలకు తగలక తప్పవు చెప్పులు. అబ్బో లాస్ట్ భలే ఉంది. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి చాలా అద్భుతంగా పెట్టారండి. ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా రాశారు. ఈనాటి మా పదం మీ భావంలో చాలా ఎక్సలెంట్గా పార్టిసిపేట్ చేసిన మా శ్రోతలందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్పేస్తూ మా పదం మీ భావం ఇంతటితో కంక్లూడ్ అవుతుంది. స్టే ట్యూన్డ్.
1: మీరు ఇంతవరకు మా పదం మీ భావం కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ సమాచారం జి పద్మచి వింటారు.
1: ఉద్యోగ వార్తలు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ భువానాలో గల భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఆసుపత్రి ఒప్పంద ప్రాతిపదికన వివిధ వైద్య పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఈ ప్రకటన ద్వారా ఫుల్ టైం మరియు పార్ట్ టైం స్పెషలిస్టులు మరియు సీనియర్ రెసిడెంట్లను ఎంపిక చేయనున్నారు. విభాగాలు ఆర్థోపెడిక్స్, పల్మనరీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెంటల్, గైనకాలజీ, ప్యాథాలజీ, సర్జరీ, ఆప్తాల్మాలజీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ, బయోకెమిస్ట్రీ, ఇవి మొత్తంగా విభాగాలుగా ఉన్నాయి. పోస్టుల వివరాలు. సీనియర్ రెసిడెంట్ 12 పోస్టులు, ఫుల్ టైం స్పెషలిస్ట్ పార్ట్ టైం స్పెషలిస్ట్ 7 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 19. అర్హత, పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎంబీ, ఎంఎస్, డిఎన్బి లేదా పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. వయోపరిమితి, స్పెషలిస్టులకు గరిష్టంగా 67 సంవత్సరాలు, సీనియర్ రెసిడెంట్లకు 45 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. జీతం నెలకు ఫుల్ టైం స్పెషలిస్టులకు 114,955 రూపాయలు, సీనియర్ లెవెల్లో 133,802 రూపాయల వరకు వేతనం ఉంటుంది. పార్ట్ టైం స్పెషలిస్టులకు పని గంటల ఆధారంగా వేతనం చెల్లిస్తారు. సీనియర్ రెసిడెంట్లకు 67,700 రూపాయలు ఉంటుంది. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఇంటర్వ్యూ తేదీ 2026 May 18 తేదీ. వేదిక కాన్ఫరెన్స్ హాల్, ESIC ఆసుపత్రి, ఉదయ్పూర్, రాజస్థాన్. మరొక ప్రకటన, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కొచ్చిన్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో

0: ఖాళీగా ఉన్న సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: సూపర్వైజర్ ట్రైనీ మెకానికల్ 1, సూపర్వైజర్ ట్రైనీ ఎలక్ట్రికల్ 1 ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 2. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 ఏప్రిల్ 30వ తేదీ నాటికి 27 సంవత్సరాలు నిండి ఉండాలి. జీతం నెలకు 61,152 రూపాయలు ఉంటుంది. దరఖాస్తు ఫీజు 300 రూపాయలు. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ www.cochinshipyard.in. చివరి తేదీ 2026 మే 15వ తేదీ. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఈ ప్రసారంలో 6:30 90 ఏళ్ళ ఆకాశవాణి ఈ అంశంపై డాక్టర్ భమిడిపాటి కనకదుర్గ ప్రసాద్ గారి వీణ విద్వాంసులు ఆకాశవాణితో వారు అనుబంధం పంచుకుంటారు. ఇది ఆకాశవాణి 90 ఏళ్ళ అనుబంధంతో కూడిన ప్రత్యేక ప్రసారం. ఈ ప్రసారం సమయం 6:30 ప్రారంభమయ్యే సాయం సమీరంలో వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి శ్రోతలకు ఆకాశవాణి ప్రసారాలపై మీ స్పందన తెలియజేసే అవకాశం ఉంది. ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416172999 ఈ నంబరుకు వాట్సాప్ ద్వారా మీ అభిప్రాయాలను, మీ స్పందనను ఆకాశవాణి కార్యక్రమాలపై పంపించే అవకాశం ఉంది. అలాగే మీ అభిప్రాయాలను airpcvsp@gmail.com మరొకసారి airpcvsp@gmail.com ఈమెయిల్ ద్వారా కూడా మీరు మీ అభిప్రాయాలని పంపించే అవకాశం ఉంది. మరో అవకాశం కూడా ఉంది, పోస్ట్ కార్డు ద్వారా కూడా మీ అభిప్రాయాలను ఆకాశవాణికి పంపించడానికి ఒక అవకాశం ఉంది. పోస్ట్ కార్డు ద్వారా మీ అభిప్రాయాలను ఏదైతే అనుకుంటున్నారో ఆ వివరాలన్నీ పోస్ట్ కార్డుపై పొందుపరిచి టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం, పిన్కోడ్ 53303. ఈ చిరునామాకు పోస్ట్ కార్డుపై మీరు రాసి పంపించే మీ అభిప్రాయాలను లేఖవలి కార్యక్రమంలో చదివి వినిపించే అవకాశం ఉంటుంది. చిరునామా మరొకసారి టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం, పిన్కోడ్ నంబర్ 53303. ఈ చిరునామాకు ఆకాశవాణి కార్యక్రమాలపై మీ స్పందనను తెలియజేస్తే ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమం ద్వారా మీ అభిప్రాయాలను అందరికీ తెలియచేసే అవకాశం ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధనా కేంద్రం అధికారులు అందించిన సమాచారం మేరకు వాతావరణ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం

0: కృష్ణ ఉభయ గోదావరి జిల్లాలు యానం తీర ప్రాంతాల్లోని వారికి ప్రత్యేకమైన వాతావరణ సూచన. ఆకాశం ప్రధానంగా మేఘావృతమై ఉండి పొగమంచుతో కూడి ఉండే అవకాశం ఉంది. వాల్తేరులో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 34.2 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 73% నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 34.2 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 26.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 73% నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు యానం తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక. ఈ ప్రసారంలో 7:15 90 వసంతాల ఆకాశవాణితో అనుబంధం, శ్రోత మనోభావం శ్రీ కొడుకుల నాగభూషణ్ రావు గారు తెలియచేస్తారు. ఆ కార్యక్రమాన్ని ఈ ప్రసారంలో 7:15 వినే అవకాశం ఉంది. 7:45 వికాస్ భారత్ కార్యక్రమంలో జల్ జీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారులతో పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు అతిథులు. కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ సర్కిల్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్ గారు. అలాగే విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జల గణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత గారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. సమాచార వాణి విన్నారు. ఆకాశవాణి.
1: This is Akashvani, the news read by Naresh Mago. India will host the BRICS foreign ministers meeting on the 14th and 15th of this month. The meeting will be chaired by External Affairs Minister Dr. S. Jaishankar. Briefing the media in New Delhi today, External Affairs Ministry spokesperson Randhir Jaiswal said that BRICS foreign ministers and heads of delegations from member and partner countries will participate in the meeting. He added that they will also call on Prime Minister Narendra Modi. Mr. Jaiswal said that during the meeting, the foreign ministers of BRICS member countries will exchange views on global and regional issues of mutual interest.
2: On the 14th and 15th of this month, the BRICS foreign ministers meeting is being held, which we are chairing. The Prime Minister's first stop will be the United Arab Emirates. Apart from that, the other four countries to be visited are Norway, Sweden, Italy and Netherlands.
1: Commerce and Industry Minister Piyush Goyal has said that India is capable of strengthening itself against all obstacles, be they economic, technological or geopolitical. Speaking at the CII Annual Business Summit 2026 in New Delhi, he said that the world is facing crises every day due to fragmented geopolitical and business conditions, but India has consistently converted adversity into opportunity. Referring to International Monetary Fund standards, he said that the country currently has foreign exchange reserves sufficient to cover nearly 11 months of imports, placing the country in a very strong position globally. Highlighting the Indian economic fundamentals as robust, Mr. Goyal stated that the country has never buckled under pressure and has always emerged stronger during challenging times. The National Testing Agency, NTA, has decided to cancel the NEET UG 2026 examination conducted on the 3rd of this month for admission to undergraduate medical education. In a social media post, the NTA informed that this decision has been made in the interest of students and in recognition of the trust on which the national examination system rests. The agency also stated that the government has decided to refer the matter to the Central Bureau of Investigation for a comprehensive inquiry.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రబీ సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు 1,970,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు 98% పూర్తయిందని మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రోగుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో నర్సుల పాత్ర ఎనలేనిదని మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. వార్తల వివరాలు. రబీ సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు 1,970,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 17.67 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఇచ్చినప్పటికీ దిగుబడి ఎక్కువగా ఉండడంతో 8 లక్షల టన్నులు అదనంగా కొనుగోలు చేస్తామని వివరించారు. 10% బ్రోకెన్ రైస్ కొనుగోలుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇకపై PR 126, 1010 వరి రకాలను సాగు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నామని, ఎందుకంటే బ్రోకెన్ రైస్ 25% ఉంటే అందులో ఈ 2 రకాలే 56% వస్తున్నట్టు తేలిందన్నారు. కేంద్రం అదనంగా 2 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలుకు సైతం ఈ ఏడాది అంగీకరించిందని మంత్రి వివరిస్తూ,
1: 2025-26 ప్రస్తుతం జరుగుతున్న ఈ రబీలో 1,970,000 మెట్రిక్ టన్నులు ఈ రోజుకి మేము ధాన్యం కొనుగోలు చేశాం. ఇది గత సంవత్సరం కన్నా పోల్చుకుంటే 18% అదనంగా మేము కొనుగోలు చేశాం ఈ రోజుకి. సో మొట్టమొదటిసారి బాయిల్డ్ రైస్ 2 లక్షల మెట్రిక్ టన్లే కాకుండా 10% బ్రోకన్ రైస్ కూడా మేము రబీలోనే ప్రారంభించేటట్టు దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మనం ప్రారంభించుకోగలిగాం. 4,600 కోట్ల రూపాయలు 190,000 మంది రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది.
0: రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు 98% పూర్తయిందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఇంకా కేవలం 674 మందికి మాత్రమే ప్లాట్ల కేటాయింపు చేయాల్సి ఉందన్నారు. కేటాయించిన ప్లాట్లలో 89% రిజిస్టేషన్ కూడా పూర్తయిందని మంత్రి వెల్లడించారు.

0: కోర్టు కేసులు, కుటుంబ వివాదాలు ఉన్నవారికి మాత్రమే ప్లాట్ల కేటాయింపు పెండింగ్లో ఉందని మంత్రి స్పష్టం చేశారు. అమరావతిలో ప్రభుత్వ భవన నిర్మాణ పనుల పురోగతిని మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారుల భవనాలు, మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులు తుదిదశలో ఉన్నాయని చెప్పారు. నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను త్వరలోనే జీఏడీకి అప్పగిస్తామని మంత్రి నారాయణ తెలియజేస్తూ
1: 98.6% రైతులకి ప్లాట్లు అలాట్ చేశాం. అలాట్ చేయాల్సింది కేవలం 1.4% రైతులకి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ లో 89.3% ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశాం. 12 టవర్లు ఇవాళ యాక్చువల్గా ఇవైతే దాదాపు పూర్తి అయిపోయింది. అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ 2028 ఆగస్టుకు పూర్తి చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారో అదే దిశలో యాక్చువల్గా జరుగుతున్నాయి.
0: రాష్ట్రంలో కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇకపై 24 గంటల్లో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్టు మంత్రి ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనవసర జాప్యాలు జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది వాహనాల రిజిస్ట్రేషన్లు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఇకపై డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన అనంతరం ఫ్యాన్సీ నంబర్ కోరని వాహనాలకు సంబంధించిన దరఖాస్తులను రవాణా శాఖ అధికారులు 24 గంటల్లో పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా అధికారులు స్పందించని పక్షంలో 24 గంటల అనంతరం రిజిస్ట్రేషన్ స్వయంచాలకంగా ఆమోదం పొందినట్లుగా పరిగణించే విధానాన్ని ప్రభుత్వం తీసుకువస్తోందన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సెలవు దినాల్లో కూడా ఆన్లైన్ విధానంలో ఆమోదాలు లభించేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం రాజస్థాన్లో లీక్ అయినట్లు గుర్తించడంతో దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించింది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను వెల్లడిస్తామని తెలిపింది. విద్యార్థుల ప్రయోజనాలు, జాతీయ పరీక్షా వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ వెల్లడించింది. పునః పరీక్ష కోసం విద్యార్థులు తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, పరీక్ష ఫీజు చెల్లించక్కర్లేదని తెలిపింది. పరీక్ష తేదీలను నిర్ణయించిన తరువాత మళ్లీ అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని పేర్కొంది. ఇక ప్రశ్నపత్రం లీకేజీపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్టు ఎన్టీఏ తెలియజేసింది. నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న 5గురికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రదానం చేశారు. నారాయణ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి వనజకుమారి ఉత్తమ పరిశోధకురాలుగాను, మిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ సిఆర్ సంషేర్ బేగం బెస్ట్ నర్స్ అడ్మినిస్ట్రేటర్గాను, మచిలీపట్నం గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లెక్చరర్ డాక్టర్ కె సుగంతి ఉత్తమ ఉపాధ్యాయురాలుగాను, శ్రీకాకుళం జిల్లా బుడితి సిహెచ్సి హెడ్ నర్స్ ఎస్ చిన్నమ్మి, అనంతపురం జిల్లా చుక్కలూరు సిహెచ్సి ఎన్ఎన్ఎం కె సావిత్రి తాము అందించిన విశిష్ట నర్సింగ్ సేవలకు గుర్తింపుగా 2025 సంవత్సరానికి గాను పురస్కారానికి ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా గుంటూరులో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచేందుకు పెద్ద ఎత్తున నర్సుల నియామకాలను చేపట్టామని తెలిపారు. రోగుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో నర్సుల పాత్ర ఎనలేనిదని ఈ సందర్భంగా మంత్రి కొనియాడుతూ,
2: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులర్ గా 8600 డిఫరెంట్ కేటగిరీస్ లో రిక్రూట్మెంట్ చేశాం. మన రాష్ట్రంలో గవర్నమెంట్ హెల్త్ సెక్టర్ లో 15,000 మంది ఇవాళ నర్సెస్ ఉన్నారు. నర్సే పేషెంట్ కి సంబంధించినంత వరకు ఒక గైడ్, నర్సే పేషెంట్ కి సంబంధించినంత వరకు ఒక ఎడ్యుకేటరు, నర్సే పేషెంట్ కి సంబంధించినంత వరకు ఒక మెంటరు, నర్సే పేషెంట్ కి సంబంధించినంత వరకు ఆ రికవరీ చేసుకొచ్చి సంతోషంగా బయటకు పంపించే ఒక మ్యాజిక్ అనే విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంది.
0: స్వదేశ్ దర్శిని 2.0 కింద బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో జరుగుతున్న పనులను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య

0: ప్రసాద్తో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిర్మాణం చేపట్టే ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు, రాష్ట పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ డాక్టర్ బాలాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు అందజేసే పట్టాదారు పాసు పుస్తకాల తయారీలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా పంపిణీ చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో ఈరోజు పర్యటించిన ఆయన అక్కడి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి రీసర్వే పురోగతి, పాసు పుస్తకాల జారీ ప్రక్రియపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు అందజేసే కొత్త పాసు పుస్తకాల్లో పేర్లు, విస్తీర్ణం, సరిహద్దుల విషయంలో క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి అని చెప్పారు. చిన్న పొరపాటు జరిగినా రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తహసీల్దారులు వ్యక్తిగత శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. హనుమాన్ జయంతి సందర్భంగా తిరుమలలోని జాపాలి శ్రీ ఆంజనేయస్వామివారికి టీటీడీ తరఫున ఆలయ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవోసీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఈవో అదనపు ఈవోలకు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రబీ సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు 1,970,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు 98% పూర్తయిందని మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రోగుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో నర్సుల పాత్ర ఎనలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా వందనా కశ్యపః. आदौ मुख्य वार्ताः. राष्ट्रीय परीक्षा संस्थया अस्मिन् मासस्य तृतीये दिनांके आयोजिता नीट परीक्षा निरस्ता भविष्यतीति निर्णयः गृहीतः. भारतीय जनता दलस्य वरिष्ठ नेता डॉक्टर हिमंत बिस्वा सरमा अनवरतम द्वितीयवारं असम राज्यस्य मुख्यमंत्रित्वेन शपथं गृहीतवान्. अस्मिन् मासे 14-15 दिनांकयोः ब्रिक्स विदेश मंत्रिणा सम्मेलनस्य आतिथ्यं भारतं करिष्यति. राष्ट्रपतिः द्रौपदी मुर्मुः राष्ट्रपति भवने आयोजिते कार्यक्रमे 15 परिचर्या वृत्तिकर्तृभ्यः राष्ट्रीय फ्लोरेंस नाइटिंगल पुरस्कारान् प्रदत्तवती. अपि च इंडियन प्रीमियर लीग क्रिकेट स्पर्धा मालिकायां अद्य सायंकाले अहमदाबाद नगरे गुजरात टाइटन्स अथ च सनराइजर्स हैदराबाद इत्यनयोः दलयोः मध्ये स्पर्धा भविष्यति. अथ वार्ताः विस्तरेण. राष्ट्रीय परीक्षा संस्थया अस्मिन् मासस्य तृतीये दिनांके आयोजिता नीट परीक्षा निरस्ता भविष्यतीति निर्णयः गृहीतः. सामाजिक माध्यमेषु प्रकाशिते सन्देशे संस्थया सूचितं यत् छात्रहितं, राष्ट्रीय परीक्षा प्रणाल्याः विश्वसनीयता च रक्षितं एषः निर्णयः स्वीकृतः. संस्थया स्पष्टीकृतं यत् प्रश्नपत्र सम्बद्धानां आक्षेपाणां विस्तृत अन्वेषणार्थम् एषः विषयः केन्द्रीय अन्वेषण अभिकरणाय प्रेषितः. एतदर्थं संस्था पूर्णसहयोगं प्रदास्यति तथा अन्वेषणाय आवश्यकानि साहित्यानि, अभिलेखानि, साहाय्यं च उपलब्धं करिष्यति. केन्द्रीयसंस्थाभिः आरक्षकबलैः च सह समन्वयनान्तरं प्राप्त सूचनानां आधारेण एषः निर्णयः कृतः. भारतीय जनता दलस्य वरिष्ठ नेता डॉक्टर हिमंत बिस्वा सरमा अनवरतम द्वितीयवारं असम राज्यस्य मुख्यमंत्रित्वेन शपथं गृहीतवान्. गुवाहाटी नगरस्य खानापाड़ा स्थिते पशु चिकित्सा महाविद्यालयस्य प्रांगणे आयोजिते समारोहे

0: पञ्चचत्वारिंशत् दिनाभ्यन्तरे सीमासुरक्षाबलाय भू हस्तान्तरणस्य ऐतिहासिकनिर्णयः अपि स्वीकृतः। प्रधानमन्त्री नरेन्द्र मोदी शुक्रवासरात् आरभ्य संयुक्त अरब अमीरात, नीदरलैंड्स, स्वीडन, नॉर्वे, इटली पञ्चदेशानां यात्रायां भविष्यति। प्रधानमन्त्री श्री मोदी शुक्रवासरे संयुक्त अरब अमीरात देशस्य राष्ट्रपतिना शेख मोहम्मद बिन जायद अल नह्यान इत्यनेन सह मेलनं करिष्यति। उभौ नेतारौ द्विपाक्षिक विषयेषु विशेषतः ऊर्जा सहकारे परस्पर हितानां क्षेत्रीय अन्ताराष्ट्रिय विषयेषु च विचार विनिमयं करिष्यतः। गुजरात राज्ये जनगणनायाः प्रथमः चरणः जून मासस्य प्रथमदिनाङ्कात् आरभ्यते। जून गुजरातस्य गांधीनगरे वार्ताहरान् सम्बोधयन् जनगणना परिचालन निर्देशकः सुजल जे मायात्रा इत्येषः अवदत् यत् राज्ये जनगणना परिचालन निदेशालय जनगणना 27,000,000 कृते सज्जतां करोति। प्रथमवारं भारतसर्वकारेण आरब्धस्य सर्व स्वयं गणना पोर्टल इत्यस्य माध्यमेन जनगणनायां भागं ग्रहीतुं नागरिकेभ्यः अवसराः प्रदीयन्ते। मई मासस्य 17 दिनाङ्कात् 31 दिनाङ्कपर्यन्तं जनाः अस्मिन् पोर्टले स्वीयां स्वयं गणनां पूरयितुं शक्नुवन्ति। अस्य उपक्रमस्य अन्तर्गतं नागरिकाः स्वेच्छया स्वगृहाणाम् उपलब्धसैविध्यानां सम्पत्तीनाम् अन्यविवरणानां च सूचनाः सरलतया सुरक्षितरूपेण सरलरीत्या च आन्लैन् इति आभासीयमाध्यमेन पूरयितुं शक्नुवन्ति। क्रिकेट प्रीमियर लीग क्रिकेट स्पर्धा मालिकायां अद्य सायंकाले अहमदाबाद नगरे गुजरात टाइटन्स अथ च सनराइजर्स हैदराबाद इत्यनयोः दलयोः मध्ये स्पर्धा भविष्यति। एषा क्रीडा सायं 7:30 आरप्स्यते इति वार्ताः।
1: आकाशवाणी विशाखापट्टनं केंद्रम सायं समीरम।
2: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక, జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
3: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
5: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీత మాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీత మాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
1: సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా లలిత సంగీతం వింటారు. ఈ లలిత సంగీతంలో ఈరోజు శ్రీమతి వి నీరజ గారు పాడిన గానం వింటారు. ముందుగా వందనం గిరినందిని శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం.

ఇప్పుడు శిలను మళ్ళీ పూచిందట శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి సాహిత్యం.

మీరెంతవరకు? శ్రీమతి నీరజ గారు గానం చేసిన లలిత సంగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఫిట్నెస్ మంత్ర. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి? కొన్ని తప్పనిసరిగా పాటించాల్సిన విషయాలు ఉంటాయి. ముఖ్యంగా పోషకాహారం తింటూ ఉండాలి. మనం తినే ఆహారమే మన శరీరానికి ఇంధనం కాబట్టి సమతుల్య ఆహారం, ప్రతిరోజు మన ఆహారంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. నీళ్లు రోజుకి కనీసం 3-4 లీటర్లు తాగడం వల్ల శరీరంలోని మలినాలు బయటికి పోయే అవకాశం ఉంటుంది. నివారించాల్సినవి ఎక్కువగా ఏంటి అంటే అతిగా ఉప్పు తీసుకోవడం, పంచదార తీసుకోవడం, నూనెలో వేయించిన పదార్థాలను వీలైనంత వరకు తగ్గించడం చేస్తూ ఉండాలి. శారీరక

0: శ్రమ ప్రతి ఒక్కరికి అవసరం. శరీరాన్ని కదిలించకపోతే తుప్పు పట్టిన యంత్రంలా బాడీ తయారైపోతుంది. రోజుకి కనీసం 30 నిమిషాల పాటు నడక, యోగా లేదా వ్యాయామం చేస్తూ ఉండాలి. ఇది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యంతో పాటు చాలా ప్రశాంతత కలిగి ఉండే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు 7-8 గంటల పాటు నిద్రపోవడం, అలాగే ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ధూమపానం, మద్యపానం ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. పరిశుభ్రత విషయానికి వస్తే చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం వలన సగం అంటువ్యాధుల్ని దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలు, ఈగల ద్వారా వచ్చే ఎలాంటి వ్యాధులు కూడా మన దగ్గరికి రాకుండా ఉండే అవకాశం ఉంది. మరి కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమికుల రోజు సినిమా కోసం ఉన్నికృష్ణన్ పాడిన ఏం రత్నం సాహిత్యం వింటారు. ఏ రెహమాన్ సంగీత సారథ్యంలో.
1: అందరికీ నమస్కారం అండి, నా పేరు

కార్యక్రమంలో ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాజ్ యోజన గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన అనేది భారత ప్రభుత్వం ప్రతిష్ట

సమర్పకంగా చేపట్టిన ఒక పథకం. అందరికీ ఇల్లు అనే లక్ష్యంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, మధ్యతరగతి ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ పథకాన్ని రెండు విధాలుగా విభజించారు. ఒకటి గ్రామీణ ప్రాంతాల్లోని పేదల కోసం, రెండు పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి కోసం. లబ్ధిదారుల వర్గీకరణ ఎలా నడుస్తుంది అంటే, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అంటే వార్షిక ఆదాయం 3 లక్షల వరకు ఉండాలి. అలాగే అల్ప ఆదాయ వర్గాలు వార్షిక ఆదాయం 3 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉండేవారు. మధ్య ఆదాయ వర్గం వార్షిక ఆదాయం 6 లక్షల నుండి 12 లక్షల వరకు ఉన్నవాళ్ళు. మధ్య ఆదాయ వర్గం 2 వార్షిక ఆదాయం 12 లక్షల నుంచి 18 లక్షల వరకు మధ్య ఉండవాలన్నమాట. ఇది ప్రధాన ప్రయోజనం ఏంటంటే, వడ్డీలో రాయితీ ఉంటుంది. ఈ పథకం కింద ఇల్లు కట్టుకోవడానికి లేదా కొనడానికి తీసుకునే బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీ లభిస్తుంది. ఇది గరిష్టంగా 2.67 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. మహిళా సాధికారతలో భాగంగా ఇంటి యాజమాన్య హక్కులో మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. మౌలిక సదుపాయాల విషయానికి వస్తే, ఈ ఇళ్లలో తప్పనిసరిగా మరుగుదొడ్డి, విద్యుత్ కనెక్షను, అలాగే తాగునీటి సౌకర్యం లాంటివన్నీ సమకూరుస్తారు. ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి, చిరునామా ధృవీకరణ పత్రం ఉండాలి, బ్యాంకు ఖాతా వివరాలు కూడా ఉండాలి. దరఖాస్తుదారునికి దేశంలో ఎక్కడా సొంత ఇల్లు లేదు అని అఫిడవిట్ కూడా సమర్పించాలి. ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్ ఒకటి ఉంది, pmaymis.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలు విన్నారు కదా. ఇప్పుడు మరొక సినిమా పాట. రాగదీపం సినిమా కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో వేటూరు సుందరమూర్తి సాహితీయాన్ని, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడగా వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు 90 ఏళ్ల నాటి వీణా విద్వాంసులు, 90 ఏళ్ల నాటి ఆకాశవాణి కార్యక్రమంలో భాగంగా వీణా విద్వాంసులు డాక్టర్ భమిడిపాటి తనకు దుర్గా ప్రసాద్ గారి ఆకాశవాణితో అనుబంధం ఇప్పుడు వింటారు.
1: అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ భమిడిపాటి కనక దుర్గా ప్రసాద్. నేను రేడియాలజీ విభాగ ఉపాధిపతిగా పనిచేస్తున్నాను. వృత్తిరీత్యా వైద్యుడైన నేను ప్రవృత్తిరీత్యా వీణ విద్వాంసుని. ఆల్ ఇండియా రేడియోతో నాకు దరిదాపుగా 4.5 దశాబ్దాల అనుబంధం. చిన్నప్పుడు బాలభారతి అనే ప్రోగ్రాం వచ్చేది ఆదివారాలప్పుడు. అందులో నేను మొట్టమొదటిసారి ఒక మోహనరాగంలో వర్ణం వాయించడం తటస్థించింది. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత యువవాణి ప్రోగ్రాంలో ఒక 10 మినిట్స్ వాయించడం జరిగింది. సబ్సిక్వెంట్గా నేను యాన్యువల్ ఆల్ ఇండియా రేడియో కాంపిటీషన్స్కి వెళ్ళడం, 91లో నాకు ఆల్ ఇండియా రేడియో ఫస్ట్ ప్రైజ్ రావడం వల్ల 92 నుంచి రేడియోలో తరచూ ప్రోగ్రామ్స్ వాయించడం జరిగింది. అది కాకుండా అనేక కోఆర్డినేషన్ కాన్సర్ట్స్, నేషనల్ కాన్సర్ట్, నేషనల్ ప్రోగ్రామ్, తర్వాత సౌత్ జోన్ హుకప్, తర్వాత మిగతా సీనియర్ ఆర్టిస్ట్ వాళ్ళతో కలిపి అనేక ప్రోగ్రామ్స్, థీమాటిక్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయడం జరిగింది. ఒక మనిషి ఎదుగుదలకి ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ యొక్క హెల్ప్ ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత వైడ్గా ఉంటుందో అని చెప్పడానికి నా లైఫ్లో ఆల్ ఇండియా రేడియో యొక్క

0: influence is huge, monumental influence of it. The most important thing is time management. 30 నిమిషాల ప్రోగ్రామ్ అంటే 29 నిమిషాల 30 సెకండ్లకి అయిపోవాలి అంతే. అది దాటితే తర్వాత ప్రోగ్రామ్ మన ప్రోగ్రామ్ మీదకి ఓవర్లాప్ అవ్వచ్చు, మనం వాయించి తెలుసుకున్న ఐటెం కంప్లీట్ అవ్వకపోవచ్చు కూడా. సో ఎబిలిటీ టు అడ్జస్ట్ యువర్ సెల్ఫ్ టు ది టైం కన్స్ట్రెయింట్, ఈ కొత్త ప్రక్రియ మటుకు నాకు రేడియో ద్వారా లభించిందని నేను ఎంతో ఆనందంగా గర్వంగా చెప్పుకుంటాను. 90 సంవత్సరాలు నిండుతున్న ఈ వ్యవస్థకి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. నమస్తే.
1: మీరు వీణా విద్వాంసులు డాక్టర్ భమడిపాటి కనకదుర్గా ప్రసాద్ గారి అభిప్రాయాన్ని 90 ఏళ్ల ఆకాశవాణి నేపథ్యంలో విన్నారు. ఇప్పుడు
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలెక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈనెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 90 వసంతాల ఆకాశవాణితో అనుబంధ శ్రోతల మనోభావం శ్రీ కొడుకుల నాగభూషణరావు గారితో వింటారు. అనంతరం పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈరోజు ఉత్తరాంధ్ర ముఖ్య పంటల్లో పంట దిగుబడులను ప్రభావితం చేస్తున్న రైతుల యాజమాన్య పద్ధతుల అంశంపై ఆముదాల వలస వ్యవసాయ శాస్త్రవేత్త కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ ఎన్ఎల్వెన్ గారితో పరిచయం ఉంటారు. తర్వాత జానపద గీతం, ఆ తర్వాత వ్యవసాయ సమాచారం. కార్యక్రమంలో మేకల పోషణకు పశుగ్రాస చెట్టు పెంపకం గురించి ఏ బృందకుమార్ అందించే సమాచారం వింటారు. 7:45 వికాస భారతి నాటి కార్యక్రమం, జల్ జీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూడిన కార్యక్రమం వింటారు. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ సర్కిల్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మదేష్ గారు, విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత గారుల అభిప్రాయాలు వింటారు. నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 8 గంటలకు స్వరమాలిక సినిమా పాటలు, 8:15 90 వసంతాల ఆకాశవాణి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 జాతీయ వార్తలు తెలుగులో, 8:40 తెలుగు సినిమా పాటలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 స్వరమాలిక సినిమా పాటలు, రాత్రి 10 గంటలకు హరికథ విజయవాడ కేంద్రం నుంచి ఉంటుంది. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలు భక్తి గీతం, 3 రంగులై బృందగానం వింటారు. రచన శ్రీమతి చెల్లపిల్ల శ్యామల, సంగీతం డాక్టర్ కేఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తి రంజని. రేపటి కార్యక్రమంలో శ్రీ వెంకట విఠలదాసు గారి కీర్తన, దమ్మపదం ఉంటాయి. 6:30 రేపటి కార్యక్రమంలో బౌద్ధ సూక్తులు వింటారు. వ్యాఖ్యాత డాక్టర్ గౌతమ్ స్వామి. 6:35 పొలం పనులు, రేపటి కార్యక్రమంలో వ్యవసాయదారుల కార్యక్రమం. మన భూముల్లో తెల్లడవుడు సమస్య పరిష్కారం శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాలు. రేపటి కార్యక్రమంలో నేటి మాటలో 5వ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ మహమ్మద్ జయంతి, భారత నవల రచయిత ఆర్కే నారాయణ వర్ధంత అంశాలు వింటారు. 90 ఏళ్ళ ఆకాశవాణి నేపథ్యంలో డాక్టర్ శారద

0: సుబ్రహ్మణ్యం గారి ఆకాశవాణితో అనుబంధం వింటారు. లేఖావళి శ్రోతల ఉత్తరాలకు సమాధానాలు తదితర అంశాలు. అలాగే ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చరిత్ర గురించి ప్రసంగ ధారావాహిక రెండవ భాగం ఉంటుంది. సమాచార సేకరణ శ్రీ ఆర్వి రమణమూర్తి గారు, పట్టణం కుమారి ఎన్ మణి. పుష్పాంజలి భక్తి గీతాలు, సమాచారవాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ నవీన్ గారు వింటారు. కర్ణాటక సంగీతం శ్రీమతి వేదవతి గణేష్ గారి వయలిన్ వింటారు. రేపు వయలిన్ సహకారం శ్రీ వి అప్పలస్వామి. 8:59 పాటల పల్లకి తెలుగు సినిమా పాటలు, 10:00 ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక కార్యక్రమం. రేపు రాష్ట్రంలో డిజిటల్ రైతు బజార్ల సేవలపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి జోడి కేంద్రం నుంచి. 10:30 90 ఏళ్ళ ఆకాశవాణి అలనాటి నేటి మేటి కార్యక్రమాలు. మాంగళ్యమా నీ విలుమెంత సంగీత రూపకం వింటారు. రచన శ్రీమతి మందర హైమావతి, నిర్వహణ కెవి హనుమంతరావు. మధురిమ పాత సినిమా పాటలు 11:00. 1:30 మహిళావాణి మహిళల కార్యక్రమం. సాయంత్రం 5:00 యువవాణి. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:30 రేపు సాయం సమీరంలో రేపు ఫిట్నెస్ గురించి తదితర అంశాలు వింటారు. 7:15 90 వసంతాల ఆకాశవాణిలో అనుబంధం. శ్రోత మనోభావం, పల్లె సీమలు, వికాస్ భారత్, స్వరమాలిక. 8:30 జాతీయ వార్తలు. రాత్రి 10:00 కర్ణాటక సంగీతం, ఆపత మధురాలు. 10:45 మరికొద్ది క్షణాలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని, విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో సైబర్ ఆర్థిక మోసాలను అరికట్టడానికి, నకిలీ ఖాతాలను నియంత్రించడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మోసాల ముప్పుపై సమాచారాన్ని పంచుకోవడం, కార్యాచరణ సమన్వయం ద్వారా మోసాలను ముందే గుర్తించి అరికట్టే వ్యవస్థలను బలోపేతం చేయడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా అమిత్ షా సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సస్పెక్ట్ రిజిస్ట్రీ డేటాను ఏఐ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్కు అనుసంధానించడం ద్వారా నకిలీ ఖాతాలను వేగంగా గుర్తించి తొలగించవచ్చని తెలిపారు. ఇది సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రజలకు తదుపరి తరం రక్షణ కవచంగా పనిచేస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈరోజు న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాకు వివరాలను వెల్లడిస్తూ, ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధుల బృందాల అధిపతులు పాల్గొంటారని తెలియజేశారు. వీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రపంచ, ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారని జైస్వాల్ చెప్పారు.
2: 14 और 15 को ब्रिक्स विदेश मंत्री की बैठक हो रही है, जिसकी अध्यक्षता हम लोग कर रहे हैं. जहां तक देशों का आपने जिक्र किया, उनकी तरफ से कौन आएगा ये तो खैर उनको तय करना है, लेकिन जैसे जैसे लोग आएंगे आपको पता चल जाए कौन उनके नेतृत्व कर रहे हैं, कौन लोग उसमें भाग ले रहे हैं.
1: नेपाल तो भारत బహుముఖ సంబంధాలను కలిగి ఉందని చెబుతూ జైస్వాల్, నేపాల్ ఎన్నికల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాకు అభినందనలు తెలిపి వారితో మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. ఇది భారత్ నేపాల్ మధ్య ఉన్న దృఢమైన స్నేహం.

0: స్నేహాన్ని సాంప్రదాయ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భారతదేశం అచంచలమైన నిబద్ధతను తెలియజేస్తుందని జైస్వాల్ అన్నారు. రేపు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 16వ పెన్షన్ అదాలత్ కు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. 37 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 985 పెన్షన్ ఫిర్యాదులను తక్షణ పరిష్కారం కోసం ఈ అదాలత్లో చేపడతారు. 2017లో ప్రారంభమైన నాటి నుండి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సంక్లిష్టమైన పెన్షన్ ఫిర్యాదులను పెన్షన్ అదాలత్లు సమర్థవంతంగా పరిష్కరించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు నిర్వహించిన 15 పెన్షన్ అదాలత్ల ద్వారా దాదాపు 28,000 కేసులు చేపట్టగా అందులో సుమారు 20,000 కేసులు అక్కడికక్కడే పరిష్కారమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శుక్రవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం నాడు యుఏఈ చేరుకుంటారు. అక్కడ ఆయన ఆ దేశ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారంపై చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా వారు చర్చిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక, రాజకీయ పరమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే సామర్థ్యం భారతదేశానికి ఉందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక బిజినెస్ సమ్మిట్ 2026లో ఆయన ప్రసంగిస్తూ, విచ్ఛిన్నమైన భౌగోళిక, రాజకీయ, వ్యాపార పరిస్థితుల కారణంగా ప్రపంచం ప్రతిరోజు సంక్షోభాలను ఎదుర్కొంటోందని, అయితే భారతదేశం నిలకడగా ప్రతికూలతలను అవకాశాలుగా మార్చుకుందని అన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ప్రమాణాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం దేశంలో దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని చాలా బలమైన స్థితిలో నిలిపిందని పేర్కొన్నారు. భారత ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉన్నాయని నొక్కి చెబుతూ, దేశం ఎప్పుడూ ఒత్తిడికి లొంగలేదని, సవాళ్లతో కూడిన సమయాల్లో కూడా ఎల్లప్పుడూ మరింత బలంగా ఎదిగిందని గోయల్ అన్నారు.
1: The world today, with a fragmented geopolitical and business situation, is facing a crisis every day. But look at the India story within this crisis. Our economy remains robust, very strong fundamentals. The IMF says if you have 8 to 12 months of foreign exchange reserves to cover your imports, you are considered in a very strong position. We have 11 months cover on our imports. We've had a record year in exports. We've exported, the final figure will be out in a couple of days, but roughly $863 billion, which is an all-time high. And our trade deficit, goods and services together, is less than our annual remittance.
0: NEET UG పరీక్ష పేపర్ లీక్ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపిస్తామని, తద్వారా విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. నీట్ పరీక్ష రద్దుపై ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, విద్యార్థులకు నీట్ పరీక్ష రుసుమును ఏజెన్సీ తిరిగి చెల్లిస్తుందని తెలిపారు. విద్యార్థుల కోసం ఎన్టీఏ తిరిగి పరీక్ష నిర్వహిస్తుందని, దీనిని పారదర్శకంగా నిర్వహిస్తామని, ఈ రీ ఎగ్జామ్ కోసం ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయబోమని చెప్పారు.
2: हमने इस मैटर को सीबीआई को इंक्वायरी को दिया है और हम इस तरह के जितने लोग खुराफात किए हैं उनको जेल भेजेंगे ताकि बच्चों का भविष्य किसी भी प्रकार से एडवर्सली प्रभावित न हो. इसके साथ ही हमने यह भी कहा कि बच्चों के लिए हम दोबारा परीक्षा कराएंगे जो कि एकदम फेयर तरीके से होगी, जिसमें किसी भी तरह की अनियमितता नहीं होगी.
0: రేపటి వరకు గుజరాత్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అసోం, మేఘాలయ రాష్ట్రాలకు

0: భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపు అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా ఈ వారం పొడవునా రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి వేడి వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని, విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 90 వసంతాల ఆకాశవాణితో అనుబంధం. శ్రోతల మనోభావం శ్రీ కొడుకుల నాగభూషణ్ రావు గారితో ఇప్పుడు వారి అభిప్రాయం వెలువడుతుంది.
2: ఆకాశవాణి 90 వసంతంలో అడిగిడుతున్న కారణంగా శ్రోత వారి మనోభావాలను తెలియజేస్తారు.
3: నా పేరు కొడుకుల నాగభూషణ్ రావు, నేను రిటైర్డ్ టీచర్ని అండి. నేను విశాఖపట్నం రేడియో స్టేషన్ కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ వ్యవసాయదారుల కార్యక్రమం కూడా నేను 4వ తరగతి చదువుతున్న రోజుల నుంచి వింటున్నాను. మా ఇంట్లో ఆ పల్లెటూళ్ళలో ఒక పెద్ద రేడియో సెట్ ఉండేది, అందరూ కూడా చుట్టూ వచ్చి వింటూ ఉండేవారు. ఆ రోజుల్లో అంటే 60లో 68 69 ఆ రోజుల్లో వ్యవసాయదారుల కార్యక్రమం అంటే వ్యవసాయం గురించి మాత్రమే చాలా ఎక్కువ విశేషాలు ఉండేవి. ఆ రోజుల్లో కృత్రిమ పురుగు మందులు, ఎరువులు ఇలాంటివి ఏమి కూడా లేవు. ఇంటి దగ్గరే పశువుల నుంచి పెంటను తయారు చేసుకోవడం, దాన్ని తరలించడం, పొలాల్లో మేకల్ని ఒక రాత్రి అలా కట్టేయడం, ఇలాంటి విషయాల గురించి నా చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు, వింటూ ఉండేవాడిని. పశుపోషణ వల్ల కూడా రైతుకి మంచి లాభం వస్తుందని క్రమంగా పశుపోషణ గురించి కూడా చాలా విషయాలు చెప్తూ ఉండేవారు. వాటికి మంచి ఆహారం ఇవ్వడం, సమయానికి కావలసిన టీకాలను వేయించడం, అలాగే ఏమైనా రోగాలు వస్తే ఏ ఏ మందులు ఇవ్వాలి అనేటువంటి విషయాలు అన్నిటి గురించి చాలా బాగా చెప్తూ ఉండేవారు. క్రమంగా కొబ్బరి చెట్టు, కొబ్బరి పొట్టు వీటిని తయారు చేసుకోవడం, అమ్ముకోవడం, చెరుకు పొగాకు లాంటి వాణిజ్య పంటలు, ఇలా ఎన్నో విషయాలు. ఈ మధ్యకాలంలో విశాఖపట్నం రేడియో స్టేషన్లో ఎం సుధాకర్ రెడ్డి గారిని ఆయన చాలా విషయాల్ని అద్భుతంగా చెప్తున్నారు. సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం, అతి తక్కువ పెట్టుబడితో వ్యవసాయం చేయడం, ముఖ్యంగా భూమి మీద మన్ను పాడవకుండా శక్తిని కలిగి ఉండి చక్కని సూక్ష్మజీవులన్నింటినీ కలిగి ఉండేటట్లు వ్యవసాయం చేయడం, బలానికి జీవామృతాన్ని తయారు చేసి వాడడం, అలాగే మనం మందుల్ని కొడుతూ ఉంటే ఒక రకమైన జీవులు ఇంకో రకమైన జీవుల్ని నాశనం చేసే శక్తి తగ్గిపోతుంది. సహజంగా ఉన్న శిలీంధ్రాలు, బూజులు ఇవే కాకుండా రకరకాల ఆకర్షక అట్టలు, వాటి ఉపయోగాలన్నింటినీ అమ్మమ్మ కథ చెప్పినట్టు చెప్తున్నారు. ఆయనకి మాత్రం హ్యాట్స్ ఆఫ్.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణితో శ్రీ కొడుకుల నాగభూషణరావు గారి అనుబంధం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఇప్పుడు ఉత్తరాంధ్ర ముఖ్య పంటల్లో పంట దిగుబడులను ప్రభావితం చేస్తున్న రైతుల యాజమాన్య పద్ధతుల అంశంపై ఆముదాల వలస వ్యవసాయ శాస్త్రవేత్త కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ ఎన్ నీలవేణి గారితో పరిచయం వింటారు.
1: మనకి పంట దిగుబడులను కనుక మనం గమనించుకున్నట్లయితే వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడ రైతులకు ఉన్నటువంటి అవగాహన బట్టి పంట దిగుబడులు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇతర మరి వ్యవసాయ మండలాలతో పోల్చుకున్నట్లయితే ఉత్తరాంధ్ర మండలాల్లో ముఖ్యంగా మనకి వ్యవసాయ దిగుబడులు కాస్త తక్కువని చెప్పాలి. దానికి రకరకాల కారణాలు ఉన్నప్పటికీ కూడా సరే వాతావరణ పరిస్థితులు కానీ ఉన్నటువంటి వనరులు కానీ భూసారం కానీ మనం మార్చలేదు కాబట్టి అకస్మాత్తుగా రైతులు చేసేటువంటి యాజమాన్య పద్ధతులు కనుక సరి అయినవి అయితే మనము అవకాశం ఉన్నంతవరకు దిగుబడులు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. మరి దానికి సంబంధించి మన ఉత్తరాంధ్ర జిల్లాలలో ప్రధానంగా పంట దిగుబడులను ప్రభావితం చేస్తున్నటువంటి రైతులు పాటిస్తున్నటువంటి యాజమాన్య లోపాలు ఏంటి, వాటిని ఏ విధంగా సవరించుకుంటే దిగుబడులు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది, దాని మీద ఎలాంటి అవగాహన ఇస్తే బాగుంటుంది అనేటువంటి విషయం సంబంధించి ఆముదాల వలసలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రంలో విస్తరణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఎస్ నీలవేణి గారిని అడిగి మనం తెలుసుకుందాం. డాక్టర్ నీలవేణి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: ప్రధానంగా ఉత్తరాంధ్రలో మరి ఇతర వ్యవసాయ మండలాలతో పోల్చుకుంటే ఇక్కడ దిగుబడులు అనేవి కాస్త తక్కువ అంటారు, నిజమేనా? దానికి కారణాలు ఏంటి?
2: నిజమేనండి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం భారతదేశ అభివృద్ధిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 62 లక్షల హెక్టేర్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. అందులో ఉత్తర కోస్తా జిల్లాలో చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో సుమారుగా 600 లక్షల హెక్టేర్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు చేయబడుతుంది. ముఖ్యంగా మనకి ఈ 600 లక్షల 4 లక్షల హెక్టేర్ల పైగా వరి ప్రధానమైనటువంటి పంట. వరితో పాటు మొక్కజొన్న, చిరుధాన్యాలు, అపరాలు, పెసర, మినుము మరియు నూనె గింజలు, వేరుశనగ, నువ్వులు, కొద్దిగా ప్రొద్దుతిరుగుడు, అదేవిధంగా చెరకు, ఇంకా ఇతర పంటలు పండిస్తున్నారు. అయితే మనకి మిగిలిన జిల్లాలతో పోలిస్తే మన శ్రీకాకుళం, విశాఖపట్నం మరియు విజయనగరం జిల్లాల్లో దిగుబడి తక్కువగానే వస్తుందండి. ప్రధానమైనటువంటి కారణం అందరికీ తెలిసిందే, కర్బన శాతం. నేలలో కర్బన శాతం తక్కువగా ఉండడం వల్లనే మనకి ప్రధానంగా మనం వేరే జిల్లాలతో పోటీ పడలేము. కానీ వీటితో పాటు రైతులోని యాజమాన్య లోపాలు కూడా ఇంకొక ప్రధానమైనటువంటి కారణం. ఈ దిగుబడులు తక్కువగా రావడానికి రైతుల యొక్క యాజమాన్య లోపాలు కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం అండి.
1: నీలవేణి గారు, మీరు అన్నట్టుగా కర్బన శాతం తక్కువగా ఉంది అన్నారు. మనము రైతుల యాజమాన్య లోపాల గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా కర్బన శాతం తక్కువ ఉండటానికి ఏ భౌగోళిక కారణాలు ఏదన్నా ఉన్నాయా?
2: భౌగోళిక కారణాలు అంటే ఇది మనకి శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాలో తేలికపాటి నేలలు అండి. తేలికపాటి నేలలు అవ్వడం వల్ల దీంట్లో కర్బన శాతం తక్కువగానే ఉంటుంది. 0.5, 0.6 అలానే ఉంటుంది కర్బన శాతం. ఒకటి కంటే తక్కువగా ఉంటుంది, ఒకటి సుమారుగా దగ్గరలో ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే అన్ని పోషకాలు మొక్కకి సరిగ్గా మనకి కావలసినంత అవసరమైనటువంటి పరిమాణంలో ఉండవు. దీనికి కూడాను మనం పెంచుకోవచ్చు. మనకి ఈ కర్బన శాతాన్ని పెంచుకోవడానికి కూడా చాలా ప్రక్రియలు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ఏంటంటే పచ్చిరొట్ట వాడుకోవడం, అలసందలు, కట్టెజనుము, జీలుగ ఇటువంటి పచ్చిరొట్టను మనం వాడుకోవడం వల్ల పంటకు ముందల వేసుకొని దాన్ని ఒక 45 నుంచి 55 రోజుల లోపల పంట ముందల కలీదున్నేసుకోవడం వల్ల భూమి యొక్క సారాన్ని మనం చాలా చక్కగా పెంచుకోవచ్చండి.
1: కాబట్టి రైతు సోదరులు మొదట ఆ కార్యక్రమాన్ని కానీ చేసుకున్నట్లయితే భూమిలో సత్తు పెరగటం కానీ పోషకాల విలువ పెరగటం కానీ అవకాశం ఉంది అంటున్నారు కదా. ఇకపోతే రైతులు సాగు చేసేటువంటి వివిధ రకాల పంటలు, ముఖ్యంగా వరి పంట సాగు చాలా ఎక్కువ అని చెప్పారు ఇతర పంటలతో పోల్చుకుంటే. అలాగే మొక్కజొన్న కానీ, అపరాలు కానీ, చెరుకు కానీ, లేకపోతే మరి ఈ నువ్వులు కానీ, ఈ పంటలనే సాగులో ముఖ్యంగా వరి సాగు కనుక తీసుకున్నట్లయితే రైతులకు దిగుబడులు తక్కువ రావడానికి వాళ్ళు పాటించే

0: యాజమాన్య పద్ధతుల్లో మరి ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతులు ఏదన్నా కారణం అవుతున్నాయా?
1: అవునండి, వరిలో తక్కువ దిగుబడి రావడానికి అయినటువంటి రైతు పరంగా యాజమాన్య లోపాలు కొన్ని సమస్యలు గుర్తించడం జరిగింది. దాంట్లో ఏంటంటే మనం మొదటిగా చూసుకుంటే నేల సాగుకి సాగు పరిస్థితులకు అనువైనటువంటి రకాలను ఎంచుకోకపోవడం. ముఖ్యంగా ఇప్పుడు ఉదాహరణకి ముంపుకు తట్టుకునే ఏరియా ప్రాంతం ఉంటే ఆ ముంపుకు తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. వరిలో చూసేసరికి శ్రీకాకుళం సన్నాలు RGL 253 అండి అనే రకము. ఇది సన్నబియ్యమే, ఇది కూడాను బాడవ మషూరి అని, అదేవిధంగా ఇంద్ర అని, అమర అని, ఇటువంటి రకాలు నీటి ముంపుకు ఎక్కువగా తట్టుకునే రకాలు. సో వీటిని ఎంచుకోవడం వల్ల రైతు కొద్దిగా ముంపుకు తట్టుకొని అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దీని మీద కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల వలస నికరా అనే పథకం కింద కొన్ని గ్రామాలను ఎంచుకొని దాంట్లో కొంత ఈ శ్రీకాకుళం సన్నాలతో పాటు కొన్ని ఇంద్ర అనే రకము, అమర అనే రకము ప్రథమ శ్రేణి పరిశీలన క్షేత్రాలు నిర్వహించి దాంట్లో రిజల్ట్ని మనము చాలా ఎక్కువ మంది రైతులకు అవగాహన కూడా కలుగజేయడం జరిగింది. ఇప్పుడు ఇంద్ర, అమర అనే రకము, శ్రీకాకుళం సన్నాలు అనే రకం చాలా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి.
0: ఇకపోతే ఇంకా ఏదన్నా ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతులు మార్చుకోవాల్సినవి కానీ లేకపోతే ఇంకా మెరుగుపరచుకోవాల్సినవి కానీ ఉన్నాయా?
1: ఇంకా చూస్తే అవగాహన లోపాల్లో చూసుకుంటే, యాజమాన్య లోపాల్లో చూసుకుంటే విత్తన శుద్ధి చేయకపోవడం అన్నది కూడాను చాలా ప్రాధాన్యత ఉంది విత్తన శుద్ధికి. కానీ ఎక్కువ ఎన్నో ఏళ్ళ నుంచి మనం చెప్తున్నాను, ఈ విత్తన శుద్ధి మాత్రం చూస్తే కానీ నమ్మరు రైతులు. అంటే ఈ విత్తన శుద్ధి చేయడం వల్లే ఇంత దిగుబడి వస్తుందా అని అనుకుంటారు. కానీ మనకి పంట తొలి దశలో 1 నెల రోజుల వరకు విత్తనం ద్వారా సంక్రమించే వ్యాధులు, తెగుళ్ళు, అదేవిధంగా పురుగులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. వరిలో ఎక్కువగా ఏంటంటే తెగుళ్ళు, ఈ విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళు కొన్ని వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే మాత్రం మనం ఖచ్చితంగా కార్బండిజమ్ అనే మందుతోని విత్తన శుద్ధి చేసుకోవడం లేదా సూడోమోనాస్ జీవకాలతో కానీ విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా 1 నెల రోజుల వరకు పంటని మనం తెగుళ్ళ బారి నుంచి కాపాడుకోవచ్చండి.
0: ఇకపోతే వరిలో ముఖ్యంగా నాట్లు వేసేటప్పుడు మరి శాస్త్రవేత్తలు రకరకాలైనటువంటి సూచనలు సలహాలు చేస్తూ ఉంటారు, కానీ రైతు సోదరులు, రైతు కూలీలు వాళ్ళకి అలవాటు ప్రకారం చేసుకుంటూ ఉంటారు. నాట్లు వేసేటువంటి ప్రక్రియలో గనక కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే దిగుబడులు పెంచడం కానీ లేకపోతే పురుగు పుట్టడం తగ్గించుకొని ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశాలు ఉన్నాయా?
1: ఖచ్చితంగా అండి, మనం నాట్లు వేసేటప్పుడు కూడాను ఏ రకానికి ఎంత నారు దాంట్లో మన ప్రధాన పొలంలో ఎన్ని నాట్లు ఉండాలి చదరపు మీటర్కి అనేది రైతులు దృష్టిలో పెట్టుకొని నాటించుకోవాలండి. స్వల్పకాలిక రకాలైతే మనకి ఖరీఫ్లో కనుక అయితే 45 నుంచి 55 వరకు ఉండాలి విధిగా. అదే మధ్యకాలిక రకాలు కనుక అయితే ఇంకొద్దిగా తక్కువ ఉండొచ్చు. అదే దీర్ఘకాలిక రకాలు అయితే 30 నుంచి 33 వరకు చదరపు మీటర్కి మనకి ఉండేటట్లు చూసుకోవాలి కుదుళ్ళు. అలా ఉండడం వల్ల ఏంటంటే మనకి సరైన మొక్కల సాంద్రత ఉండడం వల్లే కదా మనం దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నాటే విధానం కూడాను కరెక్ట్గా ఉండడము, అదేవిధంగా లైన్ సోయింగ్ అన్నది కూడాను సరిగ్గా వరుసలలో విత్తుకోవడం అన్నది మన శ్రీకాకుళం జిల్లాలో అలవాటు అవ్వట్లేదు. పొడి ఎదలో అయినా కూడా సీడ్ డ్రిల్స్తో కానీ, దమ్ము ఎదలో కనుక అయితే డ్రమ్ సీడర్ ద్వారా కానీ, నాట్లు వేసుకునేటప్పుడు అయితే ఇప్పుడు యంత్రాలు, ఉడుపు యంత్రాలు, MSRA మెకనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అని వచ్చింది, దాంతో ద్వారా కానీ లైన్ సోయింగ్ చేయడం లేదా బెంగాల్ ఉడుపు అని ఒకటి వచ్చింది, ఆ విధంగా కానీ ఏ విధంగానైనాను లైన్ సోయింగ్ వరుసలలో విత్తుకోవడము, నాటుకోవడం అన్నది చాలా ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతి. ఎందుకంటే అన్ని మొక్కలకి సమానంగా వెలుతురు, గాలి అందాలన్నాను, ఇచ్చినటువంటి పోషకాలు అన్నిటికీ సమానంగా అందాలంటే మాత్రం ఈ లైన్ సోయింగ్ అనేది రైతులు విధిగా పాటించాలి. అది చాలా ముఖ్యమైనటువంటి పని. పురుగులు, తెగుళ్ళను మనం యాజమాన్యం చేయాలన్నా కూడా ఈ లైన్ సోయింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. లేతనారు నాటడం కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ అండి. ఎందుకంటే ముదురునారు నాటడం అనేది శ్రీకాకుళం జిల్లాలో ఆలస్యంగా నాటడం అనేది చాలా పరిపాటిగా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే లేతనారు నాటడం వల్లే పిలకలు ఎక్కువగా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి లేతనారు అదేవిధంగా వరుసలలో వేయడం అన్నది కూడా చాలా ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతి అండి.
0: ఇకపోతే రైతు సోదరులకు ముఖ్యంగా కూలీల ఖర్చు ఈ కలుపుతో అవుతూ ఉంటుంది. మరి కొంతమంది రైతు సోదరులు కలుపు రసాయనాలు వాడుతూ ఉంటారు, వాటి మీద సరిగ్గా అవగాహన లేక పంట నష్టపోతూ ఉంటారు. కలుపు యాజమాన్యంలో రైతు సోదరులు మార్చుకోవాల్సినటువంటి యాజమాన్య మెలకువలు ఏదన్నా ఉన్నాయా?
1: అవునండి, మనకి ఇక్కడ ఎద, నాట్లు రెండు రకాలుగా ఉంటాయి. ఎదలో అయితే కలుపు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది, నాట్లలో కూడా ఉంటుంది. మనకి ఎదలో కానీ నాట్లలో కానీ చూసుకుంటే ఇప్పుడు నేరుగా వరి విత్తే విధానంలో కలుపు యాజమాన్యం అనేది చాలా కీలకమైనటువంటి అంశము. ఎందుకంటే అక్కడ మనకి సరైన పదునుండదు, అదేవిధంగా కలుపు సమస్య

0: ఇది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని దీంట్లో మనం వరి నేరుగా విత్తే విధానంలో కలుపు యాజమాన్యం అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. విత్తనాలు వెదజల్లిన వెంటనే భూమిలో పదును ఉన్నప్పుడు పిండి మితాలిన్ ఎకరానికి 1 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి మనం విత్తనం పుట్టక ముందలే నీటుగా పిచికారీ చేసుకోవాలి. లేదా పైరిజో సల్ఫ్రాన్ ఇథైల్ ఇది 80 గ్రాములు ఎకరానికి, లేదా ప్రిటిలా క్లోరు 400 మిల్లీలీటర్లు ఎకరానికి. ఇది ఏదైనాను 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పదునున్నప్పుడు పిచికారీ చేసుకోవడం వల్ల సమర్థవంతంగా తొలి దశలోనే కలుపుని నివారించుకోవచ్చు. అదేవిధంగా విత్తిన 20 నుంచి 25 రోజులకి అన్ని రకాల కలుపు నివారణ కోసం అని చెప్పి మనం బిస్పైరిబ్యాక్ సోడియం 80 నుంచి 120 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. ఏ కలుపు మందు పిచికారీ చేసుకున్నానో మనకి పదును అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అదేవిధంగా నాట్లు వేసినప్పుడు కూడాను ఆక్సాడయార్జిల్ అనే కలుపు మందును 35 నుంచి 50 గ్రాములు 1 అరలీటర్ నీటిలో కలిపి దాన్ని 20 కేజీలు ఇసుకలో కలిపేసి పలచగా వెదజల్లడం వల్ల మనం చాలా చక్కగా సమర్థవంతంగా కలుపును నివారించుకోవచ్చు. 20 నుంచి 25 రోజులకి అయితే మాత్రం మొదట చెప్పినటువంటి ఈ బిస్పైరిబ్యాక్ సోడియం కానీ లేదా బిస్పైరిబ్యాక్ సోడియం 80 నుంచి 120 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవడం వల్ల కూడాను సమర్థవంతంగా కలుపును నివారించుకోవచ్చు. అదేవిధంగా 2,4-DAM 2,4-MN salt అనేది కూడాను వీడి మార్ సూపరణ దొరుకుతుంది. అన్ని రకాల కలుపును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
1: అంటే ముఖ్యంగా రైతులు పాటించేటువంటి యాజమాన్య లోపాలు ఏముంటాయి సాధారణంగా కలుపు నివారణలో?
0: పదును లేకుండా ఏదో ఒక రకరకాల కలుపు మందులు కలిపేయడం, పదును లేకుండా కలుపు మందును వాడడం, సరైన డోసేజ్ మనం సిఫార్సు చేసే డోసేజ్ వాడకపోవడం, మోతాదు వాడకపోవడం కూడాను కలుపులో సమస్యలు వస్తాయండి. ఎక్కువగా మోతాదు వాడితే పంటకు ప్రమాదం, తక్కువ డోసేజ్ మోతాదు వాడితే కలుపు మీద సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు. అలాగే రకరకాల కలుపు మందులు కలిపి వాడడం కూడా అనేది కూడాను కొద్దిగా సమస్యగా ఉంటుందండి. అందుకని సిఫార్సు చేసినటువంటి కలుపు మందులు, సిఫార్సు చేసిన మోతాదు సరైన సమయంలో వాడడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి.
1: డాక్టర్ నీలవేణి గారు, ముఖ్యంగా మీరు ఈ పంటల్లో ఎలాంటి యాజమాన్య మెళుకువలు పాటిస్తే మంచి దిగుబడులు వస్తాయి అనేటువంటి విషయాల్ని రైతులకి చక్కగా అర్థమయ్యేలాగా చెప్పారు. ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ఉత్తరాంధ్ర ముఖ్య పంటల్లో పంట దిగుబడులను ప్రభావితం చేస్తున్న రైతుల యాజమాన్య పద్ధతులు అంశంపై ఆముదాల వలస వ్యవసాయ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ ఎన్ నీలవేణి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త సుధాకర్ రెడ్డి గారు.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయ సమాచారం. మేకల పోషణకు పశుగ్రాస చెట్లు పెంపకం గురించి ఏ బృందకుమారి అందించే సమాచారం వింటారు.
1: రైతు సోదరు సోదరీమణులకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో పశుగ్రాసపు చెట్ల పెంపకం, మేకల మేపు, పోషణ యాజమాన్యం ఈ అంశం గురించి బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తలు మనకు అందించిన అంశాన్ని చూద్దాం. వీలైనన్ని పశుగ్రాసపు చెట్లు భూమి సరిహద్దుల వెంట లేదా పశుగ్రాసాలు పెంచుకుంటున్న పొలము యొక్క అంచుల వెంట పెంచుకోవాలి. అవిస, సుబాబుల్, వేప, తుమ్మి, జమ్మి, మల్బరీ ఆకుల్ని మేకలు ఇష్టంగా తింటాయి. పశుగ్రాసపు చెట్లు మేపడం ద్వారా మేపు ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. మేకల మేపు పోషణ యాజమాన్యం. మేకలకి పౌష్టిక విలువలు కలిగిన సమతుల్య పశుగ్రాసాన్ని శరీర బరువుకు తగినట్లు అందించడంతో పాటు విటమిన్లు, మినరల్ల లోపం కూడా రాకుండా ఖనిజ లవణాల మిశ్రమాన్ని ప్రతిరోజు కూడా ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చినప్పుడు నిర్దిష్ట ప్రమాణాల్లో పునరుత్పత్తి మరియు పెరుగుదల కూడా కనిపిస్తుంది. ఇందుకోసం మేకలు నాకడానికి ఖనిజ లవణాల ఇటుకల్ని షెడ్లో వేలాడదీసుకోవాలి. సాంద్ర పద్ధతిలో జీవాలకు పశుగ్రాసాన్ని సాధారణంగా రెండు విధాలుగా ఇవ్వవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. తాజా పచ్చి పశుగ్రాసాల్ని కట్ మరియు క్యారీ పద్ధతి ద్వారా ఇవ్వడం. మేకలకి రోజుకి 4 నుండి 6 కిలోల బహువార్షిక గడ్డి పశుగ్రాసాలని, 500 నుండి 700 గ్రాముల పుష్పజాతి పశుగ్రాసాలని, 150 నుండి 250 గ్రాముల దాణా మిశ్రమాన్ని, 5 గ్రాముల లవణ మిశ్రమాన్ని ఇవ్వాలి. తల్లులకి వాటి శరీర పోషణతో పాటు పాలు ఉత్పత్తికి కూడా పౌష్టికాహారం అవసరమవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మేకలు బలంగా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అలాగే నిర్దిష్ట కాలంలో ఈతకు వచ్చి ఆరోగ్యవంతమైన పిల్లలు కూడా ఉంటాయన్నమాట. అలాగే తల్లి వద్ద పిల్లల కోసం కావలసినన్ని పాలు కూడా ఉంటాయి. సమతులాహారం మేపడం ద్వారా ఆడమేక పిల్లలు నిర్దిష్ట వయసుకు, యుక్త వయసుకు వచ్చి చూలు కట్టి మరల బలమైన పిల్లల్ని ఇస్తాయన్నమాట. చిన్నపిల్లలకి 1 నెల వయసు రాగానే లేత ఆకుల్ని, లేత గడ్డిని తినిపిస్తూ అవి పెరిగే కొద్దీ పౌష్టికాహారం అనేది అందిస్తూ ఉండాలి. నీటి తొట్టుల్లోని నీరుని దానా తొట్టుల్లో పశుగ్రాసాన్ని మేకలకి రోజంతా అందుబాటులో ఉంచడం చాలా ముఖ్యం. అలాగే పాతరగడ్డి పద్ధతిని చూద్దాం. సాంద్ర పద్ధతిలో 100 కంటే ఎక్కువ సంఖ్యలో మేకలు వచ్చినప్పుడు మొక్కజొన్న పశుగ్రాసపు సైలేజీని వాడడం వల్ల మేపు నిర్వహణ సులువవుతుంది. మేకలకి

రోజుకి శరీర బరువుకి 3% ఎండు పదార్థం ఇవ్వవలసి ఉంటుంది. సుమారు 30 కిలోల శరీర బరువు ఉన్న పెద్ద మేకకు ఒక రోజుకి 2 కిలోల సైలేజీ, 500 గ్రాముల పప్పుజాతి పశుగ్రాసం, 100-150 గ్రాముల మిశ్రమ దాణ, 5 గ్రాముల ఖనిజ లవణాల మిశ్రమం ఇవ్వాలి. 45 రోజుల వయసు వచ్చేంత వరకు మేకపిల్లలకు సైలేజీ పెట్టకూడదు. ఆ తర్వాత కొద్ది కొద్దిగా సైలేజీని అలవాటు చేసుకుంటూ క్రమంగా పెంచుకోవాలి. సైలేజీ అలవాటైన మేకపిల్లలకి రోజుకి 0.5 నుంచి 1 కిలో సైలేజీ, 250 నుంచి 300 గ్రాముల పప్పుజాతి పశుగ్రాసం, 50 నుంచి 70 గ్రాముల మిశ్రమ దాణ, 5 గ్రాముల లవణ మిశ్రమాన్ని ఇవ్వాలి. 100 మేకలకు 1 సంవత్సరానికి సరిపడే సైలేజీ తయారు చేసుకోవడానికి 4 ఎకరాలు భూమిలో పండించిన పశుగ్రాసం అవసరమవుతుంది. ఇది మొక్కజొన్న పశుగ్రాసం అయితే ఇంకా మంచిది. వివిధ దశల్లో మేకల పోషణ ఏమిటి అనేది చూస్తే, చూడు మేకల పోషణ ఎలా ఉండాలి? మేకలు చూడు కట్టిన 3 నెలల తర్వాత కడుపులోని పిల్లల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో చూడు మేకలకి 200 నుంచి 250 గ్రాముల మిశ్రమ దాణ అదనంగా ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎక్కువ బరువుతో పిల్లలు పుడతాయి. అలాగే తల్లి మేక ఆరోగ్యం బాగుండి ఎక్కువగా పాలు ఇస్తుంది. సాంద్ర పద్ధతిలో పెంచే చూడు మేకలకు కొద్దిపాటి వ్యాయామం అవసరం కాబట్టి ఒక పూట ఖాళీ స్థలంలో తిరగడానికి వదలాలి. విత్తనపు మేకపోతుల పోషణ. విత్తనపు మేకపోతులకి వేరే వసతి కల్పించి వాటి శరీర అవసరాలకు తగ్గట్టు పోషణ సమకూర్చాలి. దాటడానికి ఉపయోగించే రోజుల్లో మేకపోతులకి 500 గ్రాముల చొప్పున దాణా ఇవ్వాలి. శుభ్రమైన తాగునీటిని అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే చిన్నపిల్లల సంరక్షణ కూడా ఈ మేకపిల్లల గురించి ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామా. మేకలు ఈనే ప్రదేశం అనేది చాలా శుభ్రంగా ఉండాలి. పుట్టగానే పిల్లల్ని శుభ్రమైన పొడిగుడ్డతో తుడిచేయాలి. మేకపిల్లలు పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాలు, నోటి మీద ఉన్న పొరల్ని తీసివేయాలి. బొడ్డుని కత్తిరించి టించెరు, ఐడిన్ అద్దాలి. పుట్టిన 6 గంటల వ్యవధిలోపు జున్నుపాలను తప్పనిసరిగా తాగించాలి. వీటి వల్ల ఈ మేకపిల్లలకి వ్యాధి నిరోధక శక్తి అనేది పెరిగి మేకపిల్లలు ఆరోగ్యంగా ఉంటాయన్నమాట. పుట్టిన 1-2 రోజుల తర్వాత పిల్లల్ని గాలి, వెలుతురు, పుష్కలంగా ఉండే ప్రత్యేక పాకల్లోనికి మనం తరలించాలి. ప్రతిరోజు కూడా ఉదయం మరియు సాయంత్రం మాత్రమే తల్లుల వద్దకు పాల కోసం వదలాలి. పుట్టిన పిల్లల్ని 1-3 నెలల వయసు వరకు కూడా చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. 2 నెలల వయసు రాగానే పాలు మానిపించేయాలి. పిల్లలకు 3-4 వారాల వయసు నుంచి లేత గడ్డిని లేదా మెత్తటి చెట్లు ఆకుల్ని అందించడం మంచిది. మొదటిసారి నట్టల మందు 2 నెలల వయసు తర్వాత తాగించాలి. ఆ తర్వాత ప్రతి నెల 6 నెలల వయసు వరకు నట్టల నివారణ మందు తాగించాలి. మేకపిల్లలకి 2 వారాలు వయసు దాటగానే పిల్లల దాణ, క్రీప్ దాణ మరియు 100 గ్రాముల చొప్పున ఇవ్వాలి. మేకలలో పునరుత్పత్తి యాజమాన్యం. మగమేకలు దాటించే వయసు వచ్చేసరికి కనీసం 20-25 కిలోల బరువు ఉండాలి మేక. ఆడమేకలు 6-7 నెలల వయసు దాటిన తర్వాత మొదటి ఎదకు వస్తాయి. మేకలు సంవత్సరం పొడవునా ప్రతి 21 రోజులకు ఎదకు వస్తాయి. మేకల్లో ఎద 1-3 రోజులు ఉంటుంది. ఎక్కువగా మార్చి నుండి మే వరకు మరియు సెప్టెంబర్ నుండి నవంబర్ నెలల్లో జత కడతాయి. ఎదలో ఉన్న మేకల్ని మంచి జాతి లక్షణాలు కలిగిన మేకపోతుతో దాటించాలి. మేకల గర్భకాలం 150 రోజులు. ఒక మేకపోతు సుమారు 20-30 ఆడమేకలను దాటించడానికి సరిపోతుంది. మేకల వ్యాధులు, నివారణోపాయాలు ఒకసారి మనం చూస్తే, మేకల పెంపకంలో ఆదాయం పొందడానికి ముఖ్యంగా వాటికి ఎటువంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలి. మేకలకి పరిశుభ్రమైన మేత మరియు నీరు అందించడంతో పాటు వాటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి ఎప్పటికప్పుడు టీకాలు వేయించుకున్నట్లయితే వ్యాధులు సోకకుండా ఉండి మరణాల సంఖ్య కూడా తగ్గుతుంది. మేత మేస్తున్నప్పుడు వాటి ఆహారంతో పాటు అంతర పరాన్నజీవులు కూడా వాటి శరీరంలోనికి చేరి పోషకాలన్నీ పీల్చేసి అనారోగ్యానికి గురి చేస్తాయి. కాబట్టి ప్రతి 3 నెలలకి ఒకసారి పెద్ద మేక

పిల్లలకు నట్టల నివారణ మందును తాగించాలి. అలాగే పేలు, పిడుదులు, గోమార్లు మొదలైన బాహ్య పరాణజీవులు రక్తాన్ని చర్మం మీద నుంచి పీల్చేస్తూ మేకల్ని బలహీనపరుస్తాయి. అలాగే కొన్ని రకాల అంటువ్యాధుల్ని కూడా వ్యాప్తి చేస్తాయి. కాబట్టి వీటిని అరికట్టడం కోసం మలాథియాన్, సైపర్మెత్రిన్ ఇలాంటి మందులు పిచికారీ చేసి డిప్పింగ్ చేయవచ్చు. ఇతర పాడి పశువులతో పోలిస్తే మేకల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువ, కాబట్టి రోగాలకు గురయ్యే అవకాశం తక్కువ. మేకల్లో సాధారణంగా చాలా రకాల వ్యాధులు కనిపిస్తాయి. వాటినన్నింటినీ కూడా వ్యాధి నిరోధక టీకాలు ఎప్పటికప్పుడు

0: చేయవచ్చు. ఇతర పాడి పశువులతో పోలిస్తే మేకల్లో రోగనిరోధక శక్తి ఎక్కువ, కాబట్టి రోగాలకు గురయ్యే అవకాశం తక్కువ. మేకల్లో సాధారణంగా చాలా రకాల వ్యాధులు కనిపిస్తాయి. వాటినన్నింటినీ కూడా వ్యాధి నిరోధక టీకాలు ఎప్పటికప్పుడు ఇస్తూ నివారించుకోవచ్చు.
1: వీరింతవరకు మేకల పోషణకు పశుగ్రాస చెట్లు పెంపకం గురించి ఏ బృందకుమారి అందించిన సమాచారం విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వికసిత్ భారత్. ఈరోజు కార్యక్రమంలో జల్ జీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ సర్కిల్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతిన్, అలాగే విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ఆకాశవాణి జలజీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్, విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం నీరు. మానవ నాగరికతలన్నీ నదీ తీరాల్లోనే విరాజిల్లాయి. కానీ కాలక్రమేణా పెరుగుతున్న జనాభా, కాలుష్యం వల్ల నీటి నాణ్యత, లభ్యతలో ఎన్నో మార్పులొచ్చాయి. నీటి సేకరణ కోసం గ్రామీణ మహిళలు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి రావడం వల్ల వారి సమయం వృధా అవడమే కాకుండా శారీరక శ్రమతో పాటు అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసేది. నదీనాం సాగరో గతి అన్నట్లుగా నదులన్నీ సాగరాన్ని చేరుతాయి. కానీ ఆలోపే ఆ జలాలు మన గ్రామాల్లోని ప్రతి గడపను తాకేలా చేసి వారి దాహార్తిని, నీటి కష్టాలను నిర్మూలించి నవభారత నిర్మాణంలో గ్రామీణ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారి జీవన ప్రమాణాలను పెంచేందుకే ప్రవేశపెట్టబడిన ఒక మహత్తర యజ్ఞం జలజీవన్ మిషన్. రెండు వేల 2019లో ప్రారంభమైన ఈ పథకం కేవలం ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక విప్లవం. కొన్ని కోట్ల గ్రామీణ గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడమే లక్ష్యంగా ఇది సాగుతోంది. అపోహిష్ట మయోభువః అని వేదం ఉద్ఘాటించింది. అంటే నీరు మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి అని అర్థం. జలజీవన్ మిషన్ ద్వారా ఇలాంటి సుస్థిరమైన నీటి సరఫరా వ్యవస్థను స్థాపించి సుజల, సస్యశ్యామల, వికసిత భారతావని నిర్మాణానికి పూనుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పథకం అమలులో గణనీయమైన ప్రగతిని కనబరుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాలకు సైతం రక్షిత మంచినీటిని చేరవేయడంలో ప్రభుత్వ కృషి ప్రశంసనీయం. ఈ మిషన్ను విజయవంతం చేయడంలో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. కాకినాడ జిల్లాలో జల్ జీవన్ మిషన్ అమలు తీరుతెన్నుల గురించి కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్ గారు ఆకాశవాణితో మాట్లాడారు.
3: నమస్కారం శ్రోతలారా, ఈరోజు మనం చర్చించబోయే అంశం గ్రామీణ భారతదేశంలో తాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న జలజీవన్ మిషన్, ముఖ్యంగా కాకినాడ జిల్లాలో జరుగుతున్న ప్రగతి గురించి. కాకినాడ జిల్లాలో మొత్తం 20 మండలాలు, 667 హ్యాబిటేషన్లు ఉన్నాయి. జలజీవన్ మిషన్ కింద ఇప్పటివరకు 1007

0: పన్నులు ఆమోదం పొందగా వాటి అంచనా వ్యయం సుమారు 498.59 కోట్లు. జిల్లాలో మొత్తం 389,205 గృహాలు ఉండగా 2019లో ఈ పథకం ప్రారంభానికి ముందు కేవలం 101,973 గృహాలకు మాత్రమే, అనగా 26.20% ట్యాప్ కనెక్షన్లు మాత్రమే ఉండేవి. జలజీవన్ మిషన్ అమలులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 233,919 కొత్త గృహాలకు ట్యాప్ కనెక్షన్లు అందించబడినాయి. దీంతో మొత్తం 335,892 గృహాలకు, అనగా 86.39% తాగునీటి కనెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇది జిల్లాలో సాధించిన గొప్ప పురోగతి. ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఒక భారీ బల్క్ వాటర్ సప్లై మల్టీ విలేజ్ స్కీమ్. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది ధౌళేశ్వరం బ్యారేజ్ స్థిరమైన నీటి వనరును ఉపయోగించి తాగునీరు సరఫరా చేయబడుతుంది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు 1,650 కోట్లు. ఇది 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 మండలాలు, 160 హ్యాబిటేషన్లను కవర్ చేస్తుంది. 13.13 లక్షల జనాభాకు లబ్ధి చేకూరేలా రూపకల్పన చేయబడుతుంది. ఈ స్కీమ్లో 111 MLD సామర్థ్యంతో ఆధునిక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. ఇలాంటి భారీ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతంగా త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. హర్ ఘర్ జల్ లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలో మొత్తం 349 గ్రామ పంచాయతీలు ఉండగా 57 పంచాయతీలు హర్ ఘర్ జల్ గా నివేదించబడినాయి మరియు 44 పంచాయతీలు ధృవీకరించబడినాయి. ఈ ప్రగతి వెనుక ప్రభుత్వం కృషితో పాటు ఇంజనీరింగ్ విభాగం, స్థానిక సంస్థలు మరియు గ్రామస్తుల సహకారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. జలజీవన్ మిషన్ వల్ల మహిళలకు ఎంతో ఉపశమనం కలిగింది. ఇంతకుముందు తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంటి వద్దనే స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అలాగే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో శుభ్రమైన త్రాగునీరు అందడం వల్ల పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతోంది. ముగింపుగా చెప్పాలంటే కాకినాడ జిల్లాలో జలజీవన్ మిషన్ అమలు వికసిత్ భారత్ లక్ష్యానికి ఒక బలమైన అడుగు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడం ద్వారా ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. ధన్యవాదములు.
1: జలశక్తి అభియాన్ను విజయవంతం చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశేష కృషి చేస్తోంది. ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలకు, ఏజెన్సీ ప్రాంతాలకు నీటిని చేరవేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తూ పైప్లైన్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 100లాది నీటి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందించే నీరు కలుషితం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ మరియు జల్జీవన్ మిషన్ వార్షిక సర్వేలలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పనితీరు కనబరిచినందుకు పలుమార్లు అవార్డులను అందుకుంది. ముఖ్యంగా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అందించడంలోను, నీటి సరఫరాను సెన్సార్ల ద్వారా పర్యవేక్షించడంలో చూపిస్తున్న చొరవకుగాను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అసలు నీటి సరఫరా నిరంతరాయంగా జరగాలంటే మూల వనరు బలంగా ఉండాలి. ఇక్కడే భూగర్భ జలశాఖ పాత్ర ప్రాధాన్యత సంతరించుకుంటుంది. శాస్త్రీయ పద్ధతుల ద్వారా భూమిలోని నీటి లభ్యతను గుర్తించడం, బోర్లు మరియు బావుల స్థానాలను నిర్ణయించడంలో వీరిది కీలక పాత్ర. అంతేకాకుండా వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపచేసే రీఛార్జ్ స్ట్రక్చర్స్ నిర్మించడం ద్వారా వనరుల్ని సుస్థిరం చేస్తూ వీరు ఈ మిషన్కు శాస్త్రీయమైన, సుస్థిరమైన పునాదుల్ని వేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో భూగర్భ జల శాఖ కార్యకలాపాలను మనకు వివరిస్తున్నారు విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖాధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత గారు. ఆ వివరాలు కూడా విందాం.
2: అందరికీ నమస్కారం. ఈరోజు జల్ జీవన్ మిషన్ లో భాగంగా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నిర్వర్తించే యాక్టివిటీస్ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని ప్రాంతాల్లో భూగర్భజల వినియోగాన్ని నియంత్రించడం మరియు మరికొన్ని ప్రాంతాల్లో భూగర్భజల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భూగర్భజల వనరుల నిర్వహణ కొరకు వాటర్ షెడ్ విధానంలో జిల్లా యొక్క భూగర్భజల వనరులను కాలానుగుణంగా అంచనా వేయడం అనేది జరుగుతుంది. బోరుబావుల స్థలాల ఎంపిక కోసం హైడ్రోజియలాజికల్ మరియు జియోఫిజికల్ పరిశోధనలు నిర్వహించడం జరుగుతుంది. ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డులతో మెరుగుపరిచిన పిజోమీటర్ల నెట్వర్క్ ద్వారా భూగర్భ జల మరియు నాణ్యత పర్యవేక్షించడం జరుగుతుంది. ఆక్వాకల్చర్ ప్రాంతాలు, ఉప్పునీటి ప్రాంతాలు వంటి నాణ్యత సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేక అధ్యయనాలు నిర్వహించి

0: అభివృద్ధి మరియు నిర్వహణ చర్యలతో సంబంధించి భూగర్భ జల స్థితిని అంచనా వేయటం అనేది జరుగుతుంది. జిల్లాలో భిన్నమైనటువంటి భౌగోళిక మరియు శిలా నిర్మాణ యూనిట్లను కవర్ చేయడానికి హైడ్రాలజీ ప్రాజెక్టు కింద మరియు SDP నిధుల ద్వారా విశాఖపట్నం జిల్లాలో 8 సాధారణ పరిశీలన బావులు మరియు 31 పిజోమీటర్ బావులను ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ద్వారా భూగర్భ జల మట్టాల సీజనల్ మార్పులను గమనించి భూగర్భ జల రీఛార్జ్ మరియు వినియోగ గణనలో ఉపయోగిస్తున్నాము. రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం జలధార జలహారతి అనేటువంటి ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు భూగర్భ జల మట్టాలను 3 నుంచి 6 మీటర్లకు తీసుకురావడానికి రీఛార్జ్ నిర్మాణాలను అనగా చెక్ డ్యామ్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్, రీఛార్జ్ పిట్లను నిర్మించడం, చెరువులను పొడికి తీయటం, స్లూయిస్లను రిపేర్ చేయటం వంటి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించబడింది. విశాఖపట్నం జిల్లాలో భూగర్భ జల మట్టాలు 6 నుంచి 20 మీటర్ల మధ్య ఉన్నటువంటి 135 గ్రామాలను గుర్తించడం జరిగింది. ఈ గ్రామాల్లో భూగర్భ జల మట్టాలను 3 నుంచి 6 మీటర్లకు తీసుకురావడానికి రీఛార్జ్ నిర్మాణాలను ప్రతిపాదించింది. ఈ 135 గ్రామాల్లో 39 పట్టణ ప్రాంతాల్లో ఉండగా మిగిలిన 95 గ్రామాల్లో భూగర్భ జల మట్టాలను 3 నుంచి 6 మీటర్లకు తీసుకురావడానికి అనువైనటువంటి రీఛార్జ్ నిర్మాణాలను గుర్తించేందుకు కొన్ని బృందాలను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ యొక్క బృందాలు ఏం చేస్తాయంటే ఆయా ప్రాంతాల్లో MI ట్యాంక్స్ ని, స్లూయిస్లని, చెక్ డ్యామ్స్ ని ఐడెంటిఫై చేసి వాటి యొక్క పూడికలు తీయటం లేదా కొత్తగా ఏమైనటువంటి స్ట్రక్చర్స్ ని ప్రపోజ్ చేయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల వర్షాకాలంలో పడినటువంటి ప్రతి వర్షపు నీటి బొట్టును మనం ఒడిసిపట్టగలం. దాని కారణంగా భూగర్భ జలాల నీటి మట్టం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసి ఈ యొక్క జలధార జలహారతి ప్రోగ్రామ్ ని ప్రభుత్వం ప్రతిపాదించింది. థ్యాంక్ యూ.
1: జలజీవన్ మిషన్ వేగం, పారదర్శకతను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ప్రపంచ ప్రఖ్యాత పత్రికలు, సంస్థలు ఈ పథకాన్ని భారతదేశపు మౌన విప్లవంగా అభివర్ణిస్తూ కలుషిత నీటి వల్ల వచ్చే డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు తగ్గడం వల్ల పేద కుటుంబాల వైద్య ఖర్చులు తగ్గుతున్నాయని కొనియాడుతున్నాయి. భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో కుళాయి ద్వారా నీరు రావడం వల్ల మహిళల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో వస్తున్న మార్పులను ప్రత్యేక కథనాలుగా ప్రచరిస్తున్నాయి. ఈ పథకం ద్వారా పెట్టిన ప్రతి రూపాయి పెట్టుబడికి ఆరోగ్యపరంగా 4 రూపాయల లాభం చేకూరుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. అంతేకాదు, నోబెల్ గ్రహీత మైఖేల్ క్రీమర్ వంటి ఆర్థికవేత్తలు ఈ పథకం ద్వారా శిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని ప్రశంసించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 1,000 కోట్ల రూపాయలను ఈ పథకం కోసం వెచ్చిస్తున్నాయి. నారీ శక్తిసే జల్ శక్తి అన్నట్లుగా గ్రామాల్లోని నీటి నాణ్యతను పరీక్షించే బాధ్యతను మహిళలకు అప్పగించడం ద్వారా వారి సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇంటింటికి నీరు రావడం వలన లబ్ధి పొందిన కృష్ణవేణి గారి మాటలు ఇప్పుడు ఒకసారి విందాం.
2: నమస్కారం, నా పేరు కృష్ణవేణి. అనకాపల్లి జిల్లా సోడవరం మండలం. మాకు కొలయలు ప్రభుత్వం వారు కొలయలు ఇచ్చినందుకి ధన్యవాదాలు. మాకు పనులకు అది వెళ్ళడానికి అది టైంకి అవ్వేది కాదు. అలాంటిది ఇప్పుడు నీళ్ళు ఇంటింటికి నీళ్ళు బాగా వస్తున్నాయి. టైంకి అన్ని పనులు జాత చేసుకుంటున్నాం. వీధి చివరిన కొలయి ఉండేది, అప్పుడు చాలా ఇబ్బంది పడిపోయేవారమే. ఇప్పుడు ఇంటింటికి కొలయలు రావడం వల్ల మాకు చాలా కష్టం తప్పింది. బాగానే ఉంది అంతానా. ప్రభుత్వం వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.
1: విన్నారు కదా, ఇలా దేశంలోని ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జల్ జీవన్ పథకాన్ని 2028 డిసెంబర్ వరకు పొడిగించి జల జీవన్ మిషన్ 2.0గా దాన్ని పునర్వ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా సుజలం భారత్ అనే డిజిటల్ ఫ్రేమ్వర్క్ ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక ఐడి, సుజల్ గావ్ ఐడిని కేటాయించి నీటి సరఫరాను రియల్ టైంలో పర్యవేక్షిస్తారు. ఇక జల రక్షణలో ప్రజా భాగస్వామ్యం కూడా అత్యంత కీలకం. ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో నీటిని మన ముంగిటకు తెస్తోంది. కానీ ఆ నీటిని పొదుపుగా వాడుకోవడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపచేయడం, జలవనరుల్ని కలుషితం కాకుండా చూసుకోవడం పౌరులుగా మనందరి బాధ్యత. ప్రభుత్వ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పడుతున్న శ్రమకు మనం ఇచ్చే నిజమైన గౌరవం నీటిని జాగ్రత్తగా వాడుకోవడమే. జలం రక్షతి రక్షిత అనే నినాదంతో సాగుతున్న ఈ ప్రయాణం స్వయం సమృద్ధ గ్రామాల నిర్మాణానికి నాంది పలుకుతోంది. ప్రభుత్వ సంకల్పం, అధికారుల కృషి, ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడే ఈ జల ఉద్యమం సంపూర్ణ విజయం సాధిస్తుంది. నేడు ప్రతి ఇంటి ముంగిట కురుస్తున్న జలధార నవభారత ఉజ్వల భవిష్యత్తుకు ప్రతిరూపంగా నిలుస్తుంది.

0: ఇస్తోంది. నీరే ప్రాణాధారం. ఆ నీటిని ప్రతి ఇంటికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: మీరింతవరకు జల్ జీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారులకు పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్, విశాఖపట్నం జిల్లా భూగర్భజల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
0: కార్యక్రమంలో ముందుగా చక్రవర్తి సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని అనురాగ దేవత సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా వింటారు.

జయం మనదేరా. ఈ సినిమా కోసం వందే మాతరం శ్రీనివాస్ స్వరకల్పంలో చంద్రబోసు సాహిత్యాన్ని అనురాధ శ్రీరామ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యతో కలిసి పాడిన పాట.

కార్యక్రమంలో ఇప్పుడు శృంగార రాముడి సినిమా కోసం కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం యుగల గీతంగా వింటారు.

దాని కంగారంతా ముందే వచ్చి చూశాను, పిచ్చి దాని కంగారంతా ముందే వచ్చి చూశాను, మగాడు ముందే రావాలి, ఆడది వచ్చి చేరాలి.

0: మమతలకెందుకు మాళ్ళు కట్టేది?
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన మన జనగణన మన బాధ్యత.
4: కొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణి విశాఖపట్నం నుంచి విజయవాడ కేంద్రం నుంచి రిలే.
5: ఆకాశవాణి మహిళా సాధికారతకై ఆకాశవాణి శ్రీ తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పరిశోధన విద్యార్థులు, అధ్యాపకులు, ఆచార్యుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఇప్పుడు వింటారు.
6: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ డి ఉమాదేవి. నేను మహిళా అధ్యయన కేంద్రంలో మహిళా యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆల్ ఇండియా రేడియో అనేది మా దైనందిక జీవితంలో ఒక పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది. మా ఫ్యాకల్టీ కూడా చాలా మంది ఆల్ ఇండియా రేడియోలో ఎన్నో రకాలైన స్పీచ్లు అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ల వ్యాసాలన్నింటినీ కూడా అందరికీ తెలియచేసేదానికోసం ఇది ఒక మాధ్యమాన్నిగా మేము ఎన్నుకున్నాము. అంతేకాకుండా మేము జర్నీ చేసేటప్పుడే కాదు, ఖాళీగా ఎప్పుడన్నా ఉండనియండి, మా సెల్ ఫోన్స్ లో కానివ్వండి, మేము ఈ ఎఫ్ఎం ని ఎక్కువగా తరచుగా వింటూ ఉంటాము. శ్రోతలు కోరిన పాటలు అనేది కొంచెం మైండ్ రిలాక్సేషన్ కి, అలాగే మధ్యాహ్నం పూట అప్పుడప్పుడు వినే కథానికలు ఇలాంటివన్నీ కూడా ఎంతో మైండ్ రిఫ్రెషింగ్ కావడమే కాకుండా కొంత ఇన్ఫర్మేషన్ ని కూడా డిస్సెమినేట్ చేస్తున్నాయి అని అనిపిస్తోంది. ఈ మధ్యలో మళ్లీ చాలా కొత్త కొత్తగా మంచి మంచి ప్రోగ్రాములు కన్సీవ్ చేసుకుంటూ ఆల్ ఇండియా రేడియో చాలా ముందుకు పోతోంది. ఈ ప్రోగ్రాంలన్నిటినీ కూడా మేము గ్యాదర్ చేసి ఒక రకంగా అనాలిసిస్ చేస్తే ఇవి జెండర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ సొసైటీలో క్రియేట్ చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అంతేకాకుండా స్త్రీ శక్తిని చాటి చెప్పే ఎన్నో రకాలైన స్లోగన్స్ ను కూడా నేను వినటం జరిగింది. అలాగే స్త్రీలని ఎన్ని రకాలుగా మనము హైప్ చేయొచ్చు, హైలైట్ చేయొచ్చు అనేది వాళ్ల కథానికల్లో మాత్రమే కాదు, కొన్ని రకాలైన ఇంటర్వ్యూలు కూడా నేను చూస్తూ వచ్చాను. ఆ ఇంటర్వ్యూలు వినడంలో కూడా వాళ్ల ఒక కేపబిలిటీస్ ని ఐడెంటిఫై చేసి ఎగ్జిబిట్ చేయడానికి ఇది ఒక ప్రత్యేకమైన మాధ్యమము అనడంలో నాకు ఎలాంటి సందేహము లేదు. అంతేకాకుండా ఈ యానివర్సరీ సందర్భంగా ఈ రేడియో అనేది ఇంకా ముందుకు పోవాలని, జెండర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ని మన సొసైటీలో క్రియేట్ చేయడానికి తన వంతు సహకారాన్ని అందించగలదని నేను చాలా విశ్వసిస్తున్నాను.
7: అందరికీ నమస్కారం, నా పేరు డాక్టర్ కోనప్రభ. నేను తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయన కేంద్రంలో ప్రాజెక్ట్ అసోసియేట్ గా పనిచేస్తున్నాను. ఆకాశవాణి గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా విస్తృతమైన కార్యక్రమాలను అందిస్తుంది. ఎందుకంటే సాంకేతికతను వినియోగిస్తూ ఇప్పుడు ప్రజెంట్ మొబైల్ ద్వారా చాలా మందికి కార్యక్రమాలను అందిస్తుందని చెప్పుకోవడంలో గర్వంగా మనం ఫీల్ అవ్వచ్చు. విద్యా విజ్ఞానం అలాగే సంగీతం, శాస్త్రపరమైన విషయాలు, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం ఇలాంటి అనేక రంగాలపైన విస్తృతమైన విజ్ఞానాన్ని అందరికీ అందిస్తుంది. అలాగే ప్రముఖ వ్యక్తులతో చర్చలు, ఇంటర్వ్యూల ద్వారా కూడా విజ్ఞానాన్ని అందిస్తుంది అని చెప్పుకోవడంలో ఇది ఒక గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమకాలీన సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా దృష్టిని కేంద్రీకరిస్తుంది. మా అధ్యయన కేంద్రం కావచ్చు, అలాగే డిపార్ట్మెంట్ ద్వారా కావచ్చు, చాలా మంది ఈ సమస్యలపైన కూడా చర్చలు ఇచ్చారు. నేను కూడా ఒకసారి లింగ సమానత్వం పైన ఆకాశవాణి ద్వారా నేను ఒకసారి ప్రసంగించడం జరిగింది. ఇలా సమకాలీన సమాజంలో ఉన్న సమస్యలపైన కూడా దృష్టిని కేంద్రీకరించి ప్రజలను జాగృతపరిచి వాళ్ళకి పరిష్కార మార్గాలను చూపించడంలో కూడా ఆకాశవాణి తన వంతు కృషిని అందిస్తుంది అని చెప్పుకోవడంలో మనం గర్వంగా ఫీల్ అవ్వచ్చు ఇప్పుడు. ఎందుకంటే 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంకా విస్తృతమైన కార్యక్రమాలని ఆకాశవాణి చేపట్టి అశేష జనవాహిని జాగృతపరచాలని కోరుకుంటూ ఆకాశవాణికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.

0: నమస్కారం అందరికి. నా పేరు సాద్విక. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో రీసెర్చ్ స్కాలర్గా చేస్తున్నాను. ముందుగా ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఆకాశవాణి నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. ఆకాశవాణిలో ప్రభుత్వ పథకాలు చాలా చక్కగా వివరిస్తారు. మాకు ఆర్థిక శాస్త్ర సబ్జెక్ట్ లో ఈ వివరణ చాలా చక్కగా ఉపయోగపడుతుంది మాకు, మా స్టూడెంట్స్ కి అనలైజ్ చేయడానికి. అదే విధంగా ఈ వికసిత్ భారత్ గురించి దేశవ్యాప్తంగా మొత్తం దీని గురించి చర్చిస్తున్నారు. దీంట్లో చెప్పే ముఖ్య సమాచారము, ముఖ్య సూచనలు చాలా ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా యువవాణి కార్యక్రమంలో చక్కగా ఎంప్లాయ్మెంట్ గురించి, అదేవిధంగా చక్కగా క్విజ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. మేము అవి ప్రయత్నిస్తూ ఉంటాము. అదేవిధంగా కొంచెం రిలీఫ్ అవ్వడానికి సాంగ్స్, చక్కటి పాటలు ప్లే చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆకాశవాణిలో చక్కటి బడ్జెట్ విశ్లేషణ చేస్తారు. ఈ విశ్లేషణ చాలా ఉపయోగపడుతుంది. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ఆకాశవాణి సిబ్బందికి మరియు శ్రోతలకి నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
1: అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎం పద్మావతి. మేము మహిళా విశ్వవిద్యాలయంలో ఉమెన్ స్టడీస్ డిపార్ట్మెంట్ లో నేను ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నాను. ఆకాశవాణి నుంచి మాకు చాలా అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఎలాంటిది అని అంటే, ఏదైనా ఉమెన్ కి సంబంధించిన ఏ విధమైన ప్రోగ్రాంలు కానీ, దానికి సంబంధించిన ఎంపోర్ చేసే ఏ విధమైన యాక్టివిటీస్ అన్ని కూడా మేము ఎక్కువ ఆకాశవాణి ద్వారా తెలియజేస్తూ, దాని ద్వారా ప్రజలకు అందరికీ కూడా చాలా బాగా అందుతుంది. మా పిల్లలు కూడా అక్కడికి వచ్చి కొన్ని టాపిక్స్ మీద వాళ్ళు చెప్పి, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా వినడం వలన ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే ఆకాశవాణిలో ప్రతి ఒక్కరూ ఎక్కడైనా మొబైల్లో వస్తుంది, దాని తర్వాత కొన్ని యాప్స్ లో వస్తుంది, అవన్నీ వాళ్ళు వినడం వలన ఇప్పుడు చాలా మంది ఆకాశవాణి అంటే చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వినడానికి, నేర్చుకోవడానికి, టౌన్ లోనే కాదు పల్లెల్లో కూడా ఆకాశవాణిని గురించి ఎక్కువగా ఇప్పుడు వింటున్నారు. ఎందుకంటే అది మొబైల్ లాగా మనం ఎక్కడికైనా తీసుకొని పోవచ్చు రేడియో, దాని ద్వారా అందరూ బాగా వింటారు. ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాదు, సో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన కొంతమందితో ఇంటర్వ్యూలు చేయడము, ఇవన్నీ కూడా ఇప్పుడున్న ప్రజలకి చాలా బాగా ఆకాశవాణి ఉపయోగపడుతుంది. మా డిపార్ట్మెంట్ ఉమెన్ స్టడీస్ డిపార్ట్మెంట్ కూడా ఆకాశవాణిని చాలా బాగా ఉపయోగించుకుంటుంది. తో మా డిపార్ట్మెంట్ లో ఉన్న ఉమెన్ స్టడీస్ అంటే ఏంటి, దాంట్లో ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము ఆల్ ఇండియా రేడియోలో చెప్పి, ప్రతి ఒక్క పాటలు అయిన తర్వాత మా డిపార్ట్మెంట్ గురించి ఆల్ ఇండియా రేడియో కూడా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంది. దానికి మా డిపార్ట్మెంట్ తరఫున ఆకాశవాణికి, అక్కడున్న స్టాఫ్ కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తో ప్రతి ఒక్కరూ 90 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్న ఈ ఆకాశవాణి ఇంకా ఫ్యూచర్ 100 ఇయర్స్ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మా డిపార్ట్మెంట్ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నది.
2: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి లక్ష్మీప్రియ. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. ఆకాశవాణి 90 సంవత్సరాలు 2026 జూన్ 8 పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఉత్తమ శ్రవ్య మాధ్యమానికి ఆకాశవాణికి అభినందనలు తెలియజేస్తున్నాను. మాకు ఆకాశవాణి రేడియో కార్యక్రమం అంటే చాలా అభిమానం. ఎందుకంటే మా శాఖలోనూ, మా విశ్వవిద్యాలయంలోనూ అనేక కార్యక్రమాలకు హాజరు అయ్యి మొదటి నుంచి చివరి వరకు కార్యక్రమాన్ని రికార్డు చేసి హాజరు కాలేకపోయిన శ్రోతలకు సైతం వినిపించడానికి తన వంతు కృషిని చేయడం చాలా గొప్ప విషయం. వీరు మా శాఖలోని అన్ని ఎండోమెంట్ కార్యక్రమాలకు, పుస్తక సమీక్షలకు, కవి సమ్మేళనాలకు, అవధాన కార్యక్రమాలకు మాతో పాటు ప్రయాణం చేస్తారు. నేటి విద్యార్థులకు అవసరం అయ్యే ఉద్యోగ వార్తలు, దసరా ప్రత్యేకతలు, ఉగాది విశిష్టతలు మొదలైన అనేక అంశాలను ప్రసారం చేయటంలో మా విద్యార్థులు కూడా విని ఎన్నో లాభాలను పొందుతుంటారు. వీరికి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.
3: నా పేరు డాక్టర్ టి చైతన్య. నేను ప్రాజెక్ట్ అసోసియేట్ గా టీచింగ్ ఫ్యాకల్టీగా మహిళా అధ్యయన కేంద్రంలో నేను పనిచేస్తున్నాను. ఈ ఆకాశవాణి ద్వారా మాకు పాటలు అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమైన పాటలు లేటెస్ట్ గా వస్తూ ఉంటాయి, మధ్య రకంగా వస్తుంటాయి, అన్ని రకాలుగా చాలా మంచి పాటలు వేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు మ్యూజిక్ అనేది

0: ఈ ఇర్ఫమ్ రేడియో ద్వారా నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. పని చేసుకుంటూ పాటలు వినడము, ఇది నాకు చాలా దోహదపడుతూ ఉంటుంది. మా మహిళా అధ్యయన కేంద్రం తరపున కూడా మేము చాలా టాక్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఇది మాకు ఒక మాధ్యమంగా మాకు చాలా చక్కగా ఉపయోగపడింది. మేము ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ సమాజానికి జెండర్ డిస్క్రిమినేషన్ మీద కానీ, ట్రాన్స్ జెండర్స్ మీద కానీ ఏదైనా మేము ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇదొక మాధ్యమంగా మాకు చక్కగా దోహదపడింది. ఈ ఆకాశవాణి వేడుకలు 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను మా మహిళా అధ్యయన కేంద్రం తరపున.
1: నా పేరు డాక్టర్ డి యువశ్రీ. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సహాయాచార్యులుగా పనిచేస్తున్నాను తెలుగు అధ్యయన శాఖలో. ఆల్ ఇండియా రేడియో జూన్ 8వ తేదీకి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మా తెలుగు అధ్యయన శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దృశ్య మాధ్యమాలు రానటువంటి సందర్భంలో ఈ శ్రవ్య మాధ్యమైనటువంటి రేడియో ప్రజలకు చాలా చేరువైందని చెప్పొచ్చు. మనం మారుమూల పల్లెటూర్లలో ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వ్యవసాయానికి సంబంధించినటువంటి సమాచారాన్ని చాలా క్షుణ్ణంగా, విశదంగా అనేక విషయాలను తెలియచేసేటటువంటి వాళ్ళు రేడియో కార్యక్రమం ద్వారా. ఆ విషయాలు విద్యా కార్యక్రమాలు, విద్యార్థులకు సంబంధించి అనేక విషయాలను. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రోజుల్లో అంటే ఒకప్పుడు రేడియోని పట్టుకొని తీసుకెళ్లి వినేటటువంటి వాళ్ళు, కానీ ఈ రోజుల్లో మన మొబైల్లోనే ఈ సమాచారాన్ని అంతా కూడా మనము వినడానికి అందుబాటులో ఉంది. అదేవిధంగా కార్లో వెళ్తూ ఉన్న ఇన్ఫర్మేషన్, అంటే ఎక్కడున్నా సరే మనకు ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ ఉందన్నమాట ఈ రేడియో వల్ల. దాని తర్వాత లలిత సంగీతం, ఈ లలిత సంగీత కార్యక్రమాలు కూడా చాలా బాగుంటున్నాయి. ఇంకా అసలు ముఖ్యమైన విషయం చెప్పాలంటే, ఏదైనా ఒక కార్యక్రమం అంటే ముఖ్యంగా మన తెలుగు సంస్కృతికి సంబంధించిన అటువంటి కార్యక్రమాలు ఏదైనా జరుగుతూ ఉండేటప్పుడు రేడియో ఎంత మంచి భూమికను ప్రదర్శిస్తుందంటే, ఒక నాటిక అక్కడ మనం వాళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉంటే మన కళ్ళ ముందర నాటిక వేస్తున్నారా అనేలాగా మనకి రేడియో కార్యక్రమాలు చాలా అందించాయి. దాని తర్వాత సూక్తి రత్నావళి, సుభాషిత రత్నాలు ఇలాంటి కార్యక్రమాలు కావచ్చు, తెలుగు రచయితలకు సంబంధించినటువంటి మిగతా జయంతి వర్ధంతులకు సంబంధించి పుస్తక సమీక్షలు, కవి సమ్మేళనాలు, తర్వాత ఎక్కడైనా అష్టావధాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్లి అక్కడ రికార్డ్ చేయడము, దాన్ని మనకు రేడియో ద్వారా ప్రసరింపజేయడము ఇలాంటి. ఇంకొక విషయం చెప్పాలంటే, మా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, మా తెలుగు అధ్యయన శాఖలో జరిగేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడికి వచ్చి రికార్డ్ చేస్తారు ఆ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు, అవన్నీ అక్కడ రేడియోలో ప్రసారం చేయడము ఇలాంటివన్నీ కూడా మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. సో ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలని అందిస్తూ ఇంకా ఎన్నో, ఇవే కాకుండా రాబోయే కాలంలో కూడా మంచి మంచి విషయాలని మనం ఈ రేడియో ద్వారా వినాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆకాశవాణి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.
2: అందరికి నమస్కారం. నా పేరు పరమేశ్వరి. నేను పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉమెన్ స్టడీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను. ముందుగా ఏంటంటే, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ, నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసి మా ఇంట్లో ఫస్ట్ రేడియో ఆకాశవాణి, అదే దాంట్లో ఫస్ట్ మేము వినేది పాటల ప్రోగ్రామ్స్, చాలా అంటే చాలా పాటల ప్రోగ్రామ్స్ వినేవాళ్ళం. తర్వాత కొన్ని కొన్ని వింటూ వచ్చాము. మాకు ఆ జనరేషన్ లో నచ్చింది ఏంటంటే పాటల ప్రోగ్రామ్సే. తర్వాత న్యూస్ అంటే ఫస్ట్ వినడం నేర్చుకునింది ఆకాశవాణిలోనే. ఎక్కడెక్కడ దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతున్నా కూడా ఆకాశవాణిలో మనకు తెలియపరుస్తున్నారు. మేము మా పిల్లలకు కూడా ఇప్పటికి ఇది వినాలి ఇది వినాలి, దాంట్లో మంచి కథల ప్రోగ్రామ్స్ కానీ పిల్లలకి యూస్ అయ్యేటి కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, అవి కూడా మేము వాళ్ళకి చెప్పిస్తా ఉన్నాం, వినిపిస్తా ఉన్నాం కూడా. ఇంకా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా ఆకాశవాణి ఇంకా ముందుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
3: ప్రియమైన అందరికీ, నా పేరు స్నేహలత, మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. రేడియో అనేది కేవలం మనకి ఒక పరికరం కాదు, మన జీవితాల్లో భాగమైన మధురమైన జ్ఞాపకం. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఇది మనకు ఒక వినోదం, ఒక సమాచారాన్ని, ఒక స్ఫూర్తిని కలిగించే ఒక పరికరం. కాలం మారినా, టెక్నాలజీ మారినా, పెరిగినా, రేడియో అనేది మనకు ఒక ప్రత్యేకతను ఇప్పటి వరకు కూడా, మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ప్రత్యేకత నిలబెట్టుకుంటుంది. ఒక్కసారి మన చిన్నప్పటి జ్ఞాపకాలని ఇప్పుడు ఒకసారి నెమరు వేసుకుంటే, ఉదయం లేవగానే మనకి ఎర్లీ అవర్స్ లో 6 గంటలకు ఆ టైంలో మనకి భక్తి గీతాలతో మనకి రేడియో నిద్రను లేపేది. అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే మనకి న్యూస్ ఆన్ ఎయిర్ ఒక విధంగా మనకి ఎక్కడ ఏం జరుగుతుందో, ఏమూలన ఎక్కడ జరుగుతుంది అనేది కూడా మనకి న్యూస్ ఆన్ ఎయిర్ ద్వారా మనకి అన్ని విషయాలు కూడా మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా మా యూనివర్సిటీకి సంబంధించి

0: పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏ ప్రోగ్రాం జరిగినప్పటికీ కూడా ఆకాశవాణి చాలా కవరేజ్ అనేది చాలా వైడ్ గా చాలా చక్కగా వాళ్ళ యొక్క సేవలకి మేము ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మాట్లాడాలంటే ఉమెన్ కి సంబంధించి, వాళ్ళ యొక్క ఆరోగ్య విషయాలకు సంబంధించింది కావచ్చు, వాళ్ళ యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు, వంటకు సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఉమెన్ ప్రోగ్రామ్స్ అనేది ఆకాశవాణి ఎంతగానో మనకి మెరుగ్గా ఉపయోగపడుతూ ఉంది. సో ఈ విధంగా మన జీవితాల్లో ఇలాంటి అమూల్యమైన పాత్ర పోషిస్తున్న మన ఆకాశవాణికి 90 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.
1: మీరు ఇంతవరకు మహిళా సాధికారతకై ఆకాశవాణి తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పరిశోధన విద్యార్థులు, అధ్యాపకులు, ఆచార్యుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు. విశాఖపట్నం కేంద్రం
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఆరోగ్య సంరక్షణలో అందించిన విశిష్ట సేవలకు గాను 15 మందికి ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు 54,000 టన్నులకు పెరిగిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుండి 5 దేశాలలో పర్యటించనున్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్కి పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ హెచ్చరించారు. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. వార్తల వివరాలు. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో 15 మంది నర్సింగ్ నిపుణులకు ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వచ్ఛంద సంస్థలలో సేవలందిస్తున్న రిజిస్టర్డ్ నర్సులు, మిడ్వైఫ్స్, ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్స్, లేడీ హెల్త్ విజిటర్లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ అవార్డు గ్రహీతలకు ప్రశంసాపత్రంతో పాటు 1,00,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారతదేశం తన దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని రోజుకు దాదాపు 36,000 టన్నుల నుంచి 54,000 టన్నులకు పెంచిందని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న సీఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026లో ప్రసంగిస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు. గత కొన్ని నెలలుగా అనేక దేశాలు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం దేశీయ ధరలను సాపేక్షంగా స్థిరంగా ఉంచగలిగిందని అన్నారు. దేశం ముడి చమురు ఎల్ఎన్జీ కోసం 60 రోజులు, ఎల్పీజీ కోసం 45 రోజుల బఫర్ స్టాక్ను నిర్వహిస్తోందని, తద్వారా తక్షణ కొరత ముప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. ఎల్పీజీ నుండి ఎల్ఎన్జీకి మారాలని ఇంధన పరిశ్రమలను ఆయన ఈ సందర్భంగా కోరారు.
2: Our LPG, the cylinder gas which you use in kitchens, about 60% used to come from the Strait of Hormuz. Now we had to make arrangements. I am amazed at what we were able to do. Our domestic production of LPG prior to the crisis was 35,000 or 36,000 metric tons per day. We ramped up our domestic production from 36,000 to 54,000 metric tons. This by itself is a mind-boggling thing.
1: నీట్ ప్రశ్నాపత్రం లీక్ అవడంతో దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించింది. పేపర్ లీక్కు పాల్పడిన వారందరినీ పట్టుకుని జైలుకు పంపుతామని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ హెచ్చరించారు. విద్యార్థులపై అదనపు భారం పడకుండా నిష్పక్షపాతంగా మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని అన్నారు. పరీక్షకు ముందుగానే పలువురి మొబైల్ ఫోన్లలో ఒకరి నుండి మరొకరికి పంపబడిన కొన్ని ప్రశ్నలు అసలు ప్రశ్నాపత్రంతో సరిపోలాయని ప్రాథమిక విచారణలో తేలిందని, అందుకే ఈ కేసును కేంద్ర దర్యాప్తు బృందం

0: సిబిఐకి అప్పగించినట్టు ఆయన తెలియజేస్తూ,
1: हमने इस मैटर को सीबीआई को इंक्वायरी को दिया है और हम इस तरह के जितने लोग खुराफात किए हैं उनको जेल भेजेंगे ताकि बच्चों का भविष्य किसी भी प्रकार से एडवर्सली प्रभावित न हो। इसके साथ ही हमने यह भी कहा कि बच्चों के लिए हम दोबारा परीक्षा कराएंगे जो कि एकदम फेयर तरीके से होगी, जिसमें किसी भी तरह की अनियमितता नहीं होगी। हमने एनटीए के ऊपर जिम्मेदारी लेते हुए यह भी निर्णय लिया कि हम जो अगली परीक्षा दोबारा कराएंगे उसके लिए कोई एडिशनल फीस नहीं चार्ज करेंगे और हमने जो पहली बार जो परीक्षा कराई थी उसके लिए जो फीस ली थी उसको भी।
0: నీట్ యూజీ 2026 నిర్వహణలో జరిగిన పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేసింది. విద్యా మంత్రిత్వ శాఖలోని ఉన్నత విద్యాశాఖ నుండి అందిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును నమోదు చేసింది. క్రిమినల్ కుట్ర, మోసం, విశ్వాసభంగం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి నేరాలతో పాటు పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 కింద కూడా నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయంపై దర్యాప్తు కోసం సీబీఐ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలకు పంపినట్టు పేర్కొంది. ఆరోపించబడిన అవకతవకల స్వభావం, పరిధిని, అలాగే వాటితో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థల ప్రమేయాన్ని నిర్ధారించడానికి సీబీఐ ఈ విషయాన్ని సమగ్ర దర్యాప్తు కోసం చేపట్టింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలకు వెళ్తారు. ముందుగా ఆయన శుక్రవారం యుఏఈ చేరుకుంటారు. అక్కడ ఆ దేశ అధ్యకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ప్రధాని సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారంపై చర్చించనున్నారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక ప్రజల మధ్య ఉన్న సంబంధాల ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గాలపై కూడా వారు చర్చలు జరపనున్నారు. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ వరుసగా 2వసారి బాధ్యతలు చేపట్టారు. గువాహటీలోని ఖానాపారా వెటర్నరీ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య హిమంత బిశ్వ శర్మ చేత ఈరోజు ప్రమాణం చేయించారు. ఆ తరువాత 4 ఎమ్మెల్యేలు చరణ్ బోరో, అజంతా నియోగ్, అతుల్ బోరా, రామేశ్వర్ తెలితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, సర్బానంద సోనోవాల్, శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులతో పాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట ముఖ్యమంత్రులు, పలువురు ఎన్డీఏ నాయకులు హాజరయ్యారు. ప్రపంచ వాణిజ్యాన్ని పునర్నిర్మించడానికి భారతీయ వ్యాపార సంస్థలు దేశీయ పరిశ్రమను బలోపేతం చేయాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉద్ఘాటించారు. ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక, రాజకీయ పరమైన అడ్డంకులేవైనా వాటిని ఎదుర్కొని భారత్ తనను తాను బలోపేతం చేసుకోగలదని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సిఐఐ వార్షిక బిజినెస్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, విచ్ఛిన్నమైన భౌగోళిక, రాజకీయ, వ్యాపార పరిస్థితుల కారణంగా ప్రపంచం ప్రతిరోజు సంక్షోభాలను ఎదుర్కొంటోందని, అయితే భారతదేశం మాత్రం ప్రతికూలతలను నిరంతరం అవకాశాలుగా మలుచుకుంటోందని తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రమాణాలను ప్రస్తావిస్తూ దేశం వద్ద ప్రస్తుతం దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ మారక నిల్వలు ఉన్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని చాలా పటిష్టమైన స్థితిలో నిలుపుతుందని పీయూష్ గోయల్ వివరిస్తూ,
2: The world today, with a fragmented geopolitical and business situation, is facing a crisis every day. But look at the India story within this crisis. Our economy remains robust, very strong fundamentals. The IMF says if you have 8 to 12 months of foreign exchange reserves to cover your imports, you are considered in a very strong position. We have 11 months cover on our imports. We've had a record year in exports.
0: అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటన్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు నష్టం.

0: నష్టపోయి 78 పరుగులు చేసింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఈ నెల 14-15 తేదీలలో ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారని ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులకు సమావేశ వివరాలను వెల్లడిస్తూ, బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, సభ్య దేశాల ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్య సంరక్షణలో అందించిన విశిష్ట సేవలకు గాను 15 మంది నర్సులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రదానం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు 54,000 టన్నులకు పెరిగిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుండి 5 దేశాలలో పర్యటించనున్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్కి పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ హెచ్చరించారు. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తెలుగు సినిమా పాట అల్లరి పిల్లలు. ఈ సినిమా కోసం సత్యం సంగీత సారథ్యంలో రాజశ్రీ సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన యుగల గీతం ఇప్పుడు వింటారు.

శుభ సంకల్పం సినిమా కోసం ఎస్పి శైలజ పడిన వేటూరు సుందరం సాహిత్యం కీరవాణి సంగీత సారథ్యంలో విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కాసేపట్లో సమాచార సంధ్య, అనంతరం న్యూస్ ఎట్ 9, తొలుత హిందీలోను, తర్వాత

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. ముందుగా ఇంటి దొంగలు ఈ సినిమా కోసం ఎస్పి కోదండపాణి సంగీత సారథ్యంలో డాక్టర్ సీనారాయణ రెడ్డి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాటగా వింటారు.

వినబోయే పాట. మునసబుగారి అల్లుడు సినిమా కోసం బి గోపాలం సంగీత సారథ్యంలో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

తర్వాత వినబోయే పాట యవన్ శంకర్ రాజ్ సంగీత సాధ్యతలు, శివ గణేష్ సాహిత్యాన్ని కేకే శ్రేయా ఘోషల్ పాడిన పాట. సినిమా పేరు 7/G బృందావన్ కాలనీ.

వినబోయే పాట రెండు జళ్ళ సీత. ఈ సినిమా కోసం రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడగా వింటారు.

0: చూడండి, మగాయి మహాపచ్చడి, పెరుగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవిస్తరి, మానిన్య మహాసుందరి అన్నారు కదండి, అందుకే అలా పాడనమాట.
1: తూర్పు వెళ్ళే రైలు ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వీయ సంగీత సారథ్యంలో ఆరుద్ర సాహిత్యాన్ని స్వయంగా పాడగ వింటారు.

వినబోయే పాట. ఉమ్మడి కుటుంబం. ఈ సినిమా కోసం టివి రాజు సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగ వింటారు.

వినబోయే పాట పులిబిబ్బులి. ఈ సినిమా కోసం జేవి రాఘవులు సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడగ వింటారు.

0: స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో హరికథ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: హరికథ వింటారు కథకులు శ్రీ కోటా సచ్చిదానంద శాస్త్రి.

భూషణములు, చెవులకు బుధతోషణములు, అనేక జన్మ దురిత ఊహ వినిష్టోషణములు, మంగళతర ఘోషణములు, గరుడగవను గుణభాషణము. సదా మా అభివృద్ధిని కాంక్షించే ఆకాశవాణి శ్రోత్రు మహాశీలకు సత్కళాభివందనములు. ఏది వింటే ఇక ఏది వినవలసిన అవసరం లేదు, ఏది చూస్తే ఇంకేది చూడవలసిన పని లేదు, ఏది తలుచుకుంటే ఇంక దేన్ని తలుచుకోవలసిన అవసరం ఉండదు. అట్టి శ్రీకృష్ణ పరమాత్మ దివ్య లీలల్ని వివరిస్తూ బ్రహ్మవేత్త సుఖమహర్షుల వారు పరీక్షిత్తో అంటారు, మహారాజుతో అంటున్నారు.

0: కుండిన నగరం రాజధానిగా విదర్భ దేశాన్ని భీష్ముడిని రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి 5 మగపిల్లలు, 1 ఆడపిల్ల. మగవారిలో పెద్దవాని పేరు రుక్మి. తక్కిన వారి పేర్లు రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రుడు. బాలిక పేరు రుక్మిణి. ఆమె పుట్టుక ఎలాంటిదంటే
1: బాలేందురేఖ దోచిన లాలితయగు అపర దిక్కులాగున ధరణీపాలుని దేహము మెరసెను. బాలిక జన్మించి ఎదుగ

0: చంద్రకళ పుట్టుట వలన పడమటి దిక్కు దిరదిర ప్రవర్ధమానమయ్యి పడమటి దిక్కు ఎలా ప్రకాశిస్తుందో అలా విదర్భరాజు గేహం రాజ్యం అన్ని విధాల మహదైశ్వర్యంతో శోభిస్తున్నాయి. అవును, మరి ఆమె మహాలక్ష్మి కదా. ఆమె బాల్యం ఎలా సాగుతున్నదంటే
1: శ్రీరుక్మిణి బాల్యం

ఇలా పెరిగి పెద్దదైన రుక్మిణి నవయవ్వనంతో నిండి ఉంది. ఆమె యవ్వన సోయగము వర్ణింపు అలవిగానిది. హరికథాపితామూలు కుంభావ సరస్వతి శ్రీ ఆదిభట్ట నారాయణదాసు గారు అంటారు.

ముద్దుగారు అన్నారు. అంటే ముద్దుగారుతున్నదని ఒక అర్థం. ము అంటే మూడు, దుగ అంటే రెండు, ఆరు, మూడు రెండు ఆరు, ఆరు ఆరు పన్నెండు అని ఆ వయసు చెబుతున్నారు నారాయణ దాస్ గారు మహానుభావులు. అచ్చ తెనుగండి ఇది. తల్లిదండ్రుల యొద్ద చల్లని ఎడకువ అన్నల చేరిక మన్న నయును పిన్న పెద్దల ఎడ వినయము

పేద సాధరణల్ ప్రియమున బ్రోచుట హరిణి పతికకం వరి ఆశపడుట జగము ముద్దు కన్నే సొగసులకు నువన్నే మరుకటారి మరుకటారి యోజుమా భయారి మరులచ్చి నుగుటాగు వయసు వచ్చి కోర్కె మరుగు పుచ్చు

అందచందాలతో పాటు వినయ సంపత్ విలాసములతో విరాజిల్లుతోంది రుక్మిణి. తండ్రిగారి దగ్గరకు వచ్చి మహాత్ములు, నారదాది మహర్షులు హరికథలు, శ్రీకృష్ణ లీలలు వర్ణిస్తుండేవారు.

గోవర్ధనోద్ధరణం, కాళీయవర్ధనం, కంసవధ ఇత్యాది సంఘటనలు చెబితే విని శ్రీకృష్ణుని మానవాతీత పరమాత్మ పరబ్రహ్మగా గుర్తించి శ్రీకృష్ణుని చూడాలని వారిని తన పతిగా గతిగా అనుకుంటూ ఆత్మసమర్పణ బుద్ధితో పరవశిస్తూ ఉన్నది రుక్మిణీకాంత సుస్వాంత. శ్రీకృష్ణుడు కూడా సౌందర్యవతి సౌశీల్యవతి అయిన రుక్మిణినే వివాహమాడాలని నిశ్చయించుకున్నాడు. నందనందని వద్ద చాలామంది విజ్ఞులు రసజ్ఞులు ప్రాజ్ఞులు ఈ విషయాన్ని ప్రస్తావించడమే దీనికి కారణం. పరమాత్మ సంకల్పం ఇలా ఉంటే ఇక కానిదే ఉంటుంది. అటు ఇటు కూడా అందరూ ఇది బాగుందనుకున్నారు. అయితే అందరూ ఒక విషయాన్ని ఎప్పుడూ ఒప్పుకోరు. ఇది సహజం. అవతారమూర్తులను అందరూ ఒకే రకంగా అర్థం చేసుకున్నారా? లేదు. అంతేకాదు సమకాలికుల్ని ఎప్పుడూ కొందరు ఒప్పుకోరు. కౌరసభలో శ్రీకృష్ణస్వామి విశ్వరూపాన్ని చూపిస్తే భీష్మాదులు, నారదాది మహర్షులు, విదురాది నీతికోవిదులు ఇది సత్యము, యథార్థము, శాశ్వతము అనుకుంటే ఇది గారడి, మోసం, దగ మాయ అనుకున్నారు దుర్యోధనాదులు. రుక్మిణికి ఆమె తల్లిదండ్రులకు ఉన్న ఈ ఉద్దేశ్యం భీష్మక మహారాజు పెద్ద కొడుకు రుక్మికి నచ్చలేదు. కోపంతో ఊగిపోతూ, జననీ జనకులరా, గోపికలు కడు వలచి

పిల్లను ప్రభు చేపాడు, తెలియగరాడు, అలా నల్లవాడు. వినుడు తల్లిదండ్రులారా, మీ వెర్రి చనదు, కృష్ణుడు ఒక గొప్పవాణి గానించదగదు. చెల్లెలి కట్టి తలపున్నా చెల్లబోదు, నిశ్చయం విధి చేయజ్జుననే గడింతు. మన రుక్మిణికి తగినవాడు వీరుడకు చేది దేశాధిపతి శిశుపాలుడే భర్త కాదగినవాడు. అతనికే నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయాలని నా నిశ్చిత అభిప్రాయం. అందుకే అన్నారు, పంది బురతమెచ్చు పన్నీరు మెచ్చునా అని. యువరాజు మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. తల్లిదండ్రులు పెద్దలు మిన్నకున్నారు. రుక్మిణి కలవలపడింది, బాధపడింది, శోకించింది, చింతించింది, తపించింది. అప్పుడు వచ్చింది మెరుపులాగా ఆలోచన. ఇష్టసఖితో నీ వెళ్ళి అగ్నిజ్యోతులను వారిని రమ్మని నా మనవిగా చెప్పి వారిని వెంటనే వెంట పెట్టుకుంటరా, త్వరగా వెళ్ళు, వెళ్ళరా అన్నది. చెరిగితే వెళ్ళి అగ్నిజ్యోతులను వారిని వెంట పెట్టుకు వచ్చింది. వారిని పూజించి మంజరి అయ్యే మంచి తండ్రి వంటి వాడవు హాయే మన

అంటే వేదం. రుక్మిణి అనగా వేదస్వరూపుణి, పరమాత్మలో లీనమవ్వాలి. సాధనం ఏమిటి? భక్తి. అగ్నిజ్యోతనుడు అంటే అగ్నిభట్టారకుడు. దేవాహ అగ్నిముఖాహ, దేవతలు అగ్నిముఖంగా మన సాధన సంపత్తిని గ్రహించి అభీష్టదత్తలవుతారు. ఇది మంత్రం అంతరార్థం. మంత్రం అర్థం కాని వారికి శ్లోకం, శ్లోకం తెలియకపోతే పద్యం, పద్యం చదవలేకపోతే వచనం, చదివి రాకపోతే నాటకం, ప్రదర్శనం, వేషం. వేద విజ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యేలా అర్థమయ్యేలా కూడా చెప్పారు పెద్దలు. పరమాత్మను చూడాలనే ఆసక్తి ఎక్కువగా ఉండగా శరీరభావం, అలసట, బద్ధకం ఇవన్నీ పట్టించుకోకుండా మనస్సు, బుద్ధి, చిత్తం పరమాత్మ వైపు వెళ్తున్నాయి. వెళ్తున్నారు అగ్నితో, అగ్నిజ్యోతుల వారు పాలయమాం.

ఇలా ప్రార్థిస్తూ సముద్ర మధ్యందున్న ద్వారకా నగరి వచ్చి రాయసౌధమునందు ప్రవేశించి అంత బంగారు పీఠమందు కూర్చొని ఉన్న పరమాత్మను చూచి ఆనంద బాష్పాలు జానువారుగా యవదర్భజలంతో ఉన్న దక్షిణహస్తం పైకెత్తి కళ్యాణమస్తు శుభమస్తు పెళ్లి కొడుకు కాదు అని దీవించారు. పరమాత్మ సింహాసనం దిగి చేతులు జోడించి బ్రాహ్మణ్ణి సమీపించి తీసుకుని వెళ్ళి స్వర్ణ సింహాసనంపై కూర్చుండబెట్టి పూజించి మృష్టాన్నం పెట్టించి సేద తీర్చి ఇప్పుడు పాదములు మెల్లమెల్లగా ఒత్తుతూ, స్వామి విదర్భవాసులకు క్షేమమా, మీ దర్శనమున నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ముదితాపసులు తమరు ఎంత శ్రమపడి వచ్చారు అంటూ శ్రీకృష్ణస్వామి బ్రాహ్మణుల పాదములు ఒత్తుతూ, ఏదైనా విశేషం ఉంటే తెలియజేయండి స్వామి, పెద్దల మాటలు పిందలను బోధిస్తాయి అంటున్న కృష్ణంతో భోజురుడు

నాయన, నాది నా నివాసం కుండిన్ నగరం. ఆ దేశపు రాజు భీష్ముక మహారాజుకు ఒక కూతురుంది. ఆ తల్లి అపురూప సౌందర్యవతి, సుగుణాల దంతి, పేరు రుక్మిణి. ఆమె గురించి విని నీకే మనసిచ్చుకొని నీకై వేచి ఉండేది. ఆమె త్రికరణ శుద్ధిగా నిన్ను ప్రేమిస్తున్నది. కానీ బలవంతుడైన ఆమె అన్న రుక్మిణి రుక్మి ఆ యమ్మను శిశుపాళ్ళకి ఇచ్చి వివాహం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. తల్లిదండ్రుల మాట సాగదు. ఈ స్థితిలో ఆమె గజగజ వణికిపోతూ ఆత్మాహుతి చేసుకుందామని అనుకుని ఆఖరి ప్రయత్నంగా నన్ను రాయబారిగా నీ వద్దకు పంపించింది. ఆమె పుట్టిన దగ్గర నుండి మా రాజ్యం సుసంపన్నమైంది. అందరం హాయిగా ఉందన్న ఆయన, ఆ తల్లి నా కూతురు కన్నా నన్ను భక్తితో గౌరవిస్తుంది. ఆ బిడ్డకు నా దగ్గర చనువు ఎక్కువ. ఆమె చెప్పిన మాటలు నీతో చెప్పనమ్మన్న మాటలు చెబుతుందన్న ఆయన విను అండి. గనలోలే.

గుణముల కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపో. నేను ఈ శుభాకారము వీక్షింప కన్నులకి అర్ధలాభము కలుగుచూడు. ఏని చరణ సేవలే వృద్ధు చేసిన భువనో భువనో అన్నత

భక్తితో దలచిన బంధ సంతతులు వాయు అట్టిని ఎందు నా చిత్తము అనవరతము నచ్చియులై ఆనా లేదు కరుణ చూడము కంసారి కలవిదారి.

శ్రీయుతమూర్తి. ఓ పురుష సింహమా, సింగపు పాలి సమ్ముభోమాయువు గోరు సందమున మత్తుడు చైద్యుడు, నీ పదాంబుజాయిని అయిన నన్ను వడిగా కొనిపోయదనుచున్నవాడు, ఆధమాధముండు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపము. సకల దేవతలు ఆశ్రయించి నీ పాదసేవ భాగ్యమును నాకు రసంగవేని 100 జన్మల వరకైనా నిన్నే స్మరించుతూ ప్రాణములు విడిచిపెట్టగలను. ప్రాణేశ నీ మంజుభాషను వినలేని కన్నరంధ్రముల కలిమియేలా, పురుషరత్నమ నీవు భోగింపగలేని తనులతవలని సౌందర్యమేలా, భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా, దైతనీయధర అమృతం బాణలేని జిహ్వకు ఫలరస సిద్ధిల, నిరజాతనయన నీ వనమాలికా గంధమబ్బలేని ధ్రాణమేల, ధన్యచరిత నీ

நுருசேயும் சோபனம் விலவும் అని ఇట్లు రేఖ సారాంశాన్ని వినిపించిన భూసురునితో శివుడి ఇటుల భూసురుండ

నా వివాహమును సహింపక రుక్మిదలంచు కీడునే మున్న ఎరుగుదు పరుళమూక వధించి కుమారుదెత్తు విద్వన్నుత మ్రాను వచ్చి నవవన్ని శిఖన్ పడిదెచ్చు

సేభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహక అనే గుర్రాలతో ఉన్న రథంపై శ్రీకృష్ణస్వామి అగ్నిజ్యోతుల వారు కూర్చున్నారు. రథం వేగంగా వెళుతున్నది. కుండిన నగరానికి దగ్గరగా వచ్చింది. ఇక్కడ నారాయణ దాస్ గారు అంటారు, దూరమే దూరమై కోర్కె చేరువయ్యే మా వికాయల పాల్గొన మాసమయ్యే. కుండిన నగరం చేరారు. శిశువాలు జరాసంధ దంతభక్తుల్లో వచ్చి ఉన్నారు. వాసుదేవుడు రాలేదని, రాడేమోనని, త్వరగా వస్తే బాగుండునని పరిపరి విధాల ఆలోచిస్తూ బాధపడుతోంది రుక్మిణి. ధనుడా భూసురుడే గను

నన్ను రక్షింపదలంచునో, నన్ను రక్షింపను ఎరుంగునో ఎరుగదో, నా భాగ్యమిట్లున్నదో. దగ్గరికి వచ్చింది ముహూర్తం. లగ్నం వెళ్ళి వివాహమున్ గదిసే ఎలారాడు గోవిందుడు, ఉద్విగ్నం వయ్యడి మానసము.

రాడను, ఇంకా ఓయి రమ్మని చీరెడు ఇష్టబంధుడు లేడను, రుక్కి తగవులేదిట చైద్యునకిత్తునంచు ఉన్నాడను, గౌరికి ఈశ్వరికి నావలనన్ను గౌరికి ఈశ్వరునికి నావలను కృపలేదు.

అని బాధపడుతున్న రుక్మి ఎలా ఉందంటే అలంకరించుకోవడం లేదు. చెప్పదు తల్లికి తలపు జిక్కు విశల్ధరహాస చంద్రికను గప్పదు, వక్రతామరసగంధ సమాగత భృంగ సంఘం రప్పదు, నిద్రగైకునదు రోజు పరస్పర సక్తహారములు విప్పదు, కృష్ణ మార్గశత వీక్షణ పంక్తుల త్రిప్పదెన్నడు, తుడువదు కన్నులను కడలు తోయకణంబులు కొప్పు చక్కగా ముడువదు నిత్యలింగ.

0: జలముల ఆడదు జలజగంధి ముకురంబుదుడదు ముకుర సన్నిభముఖ ముకురంబుదుడదు ముకుర సన్నిభముఖి పువ్వుల తురుమదు పువ్వు ఓడి నగకేళి కోరదు వనజాతలోచన వనకేళి కోరదు వనజాతలోచన హంసంబు వెంపదు హంసగమన లతల పోషింపదు లలిత లలిత దేహ తొడవులు తొడవదు తొడవు తొడవు తిలకము ఇడదు నుడుట తిలకి నీ తిలకం కమల గృహము తొడదు కమలహస్త గారవించి తన్ను కరుణగై కొన వరమాలి రాడు తగము మాలి అనుచు అని బాధపడుతున్న రుక్మిణి అలంకరించుకుని భోజన పలహారం చేయక నిద్రపోక ఎక్కడ నిలబడలేక తిరిగలేక పరధ్యానంగా ఉన్న సమయంలో ఆమెకు ఎడమ కన్నదిరింది, ఎడమ భుజమదిరింది. ఏమిటో అనుకుంటూ ఆశ్చర్యపోతుంటే ఎదురుగా అగ్నిజ్యోతుల వారు కనిపించారు. ఆతృతతో రుక్మిణి, నాన్నగారు నాన్నగారు నాన్నగారు వచ్చాడమ్మా, కృష్ణుడు వచ్చాడమ్మా, అమ్మా అఖిలాంటి కోడి బ్రహ్మాండ నాయకుడు వచ్చాడమ్మా వచ్చాడు, శివాలయం పక్కన ఉన్నాడమ్మా, ఆయన అక్కడి నుంచి నేను వచ్చానమ్మా, బాధపడకమ్మా వచ్చాడు వచ్చాడు అమ్మా, శ్రీకృష్ణుడు వచ్చాడు అంటుంటే చాలా సంతోషించింది. అంతే కదమ్మా చూడు, మిత్యభవద్గుణోన్నతికి మిత్యభవద్గుణోన్నతికి అమయ ధనాదులు నిచ్చె నాకు తావచ్చ సుదర్శన యుధుడు వాడే సురాసురుడెల్ల అడ్డపై వచ్చిన రాక్షస వివాహమునందు కొనిపోవు నిన్ను, నీ సచ్చరితం భాగ్యమును సర్వము నేడు ఫలించే తల్లిరో కన్యక. జలజాతి క్షణు తోడి తెచ్చితివి నా సందేశం, నన్ను పంపెట్టితి నీ కృపం బ్రతికితి నీ ఎట్టి పుణ్యాత్మకులుగారే, దీనికి నేను ప్రక్షుభకుటిల్గా వింపనా నేరే, అంజలిగా వించిన భూసురాన్వయమణి సబ్బంధు చింతామణి. క్షణం కింద బతుకుదామనుకోలేదు నాన్నగారు, ఇప్పుడు బతకాలనిపిస్తుంది, నేనేం చేయగలను, కృతజ్ఞత అభిమంతనములు నాన్నగారు, కృతజ్ఞత అభిమంతనములు అమ్మా, వరుడిల్లమ్మా వరుడిల్ల అంతే నమస్కరించి ఆయన వెళ్ళారు. తర్వాత అందరం ఆ తల్లి అనుగ్రహం కోసం తపిస్తుంటాం. అలాంటిది మహాలక్ష్మీ స్వరూపిణి రుక్మిణి ఆయన పాదాలకు వందనం చేసింది. నిస్వార్థంగా స్వామి సేవ చేసేవారికి ఇలాంటి స్థితి వస్తుంది, ఇది సహజం. అంతే అమ్మవారు బాగా అలంకరించుకొని పరివారమంతా పరివేష్టించి రాగా జగజ్జనని పూజకు బయలుదేరి శివాలయానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను భక్తితో స్తుతించారు.
1: చితాభస్మాలేపో ధరణమశనం దిక్పటధర జటాధారి కంఠే భుజగ ప్రతిహారి కపాలి
0: భజతి జగతీశైక.

సనాతనులైన ఉమామహేశులు మిమ్ము పురాణ దంపతుల నేను భజింతు కదమ్మా నేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్పతి సేయుమమ్మ నిన్న నమ్మిన వారికి అన్నిటికీ నాశం.

అంటూ ధ్యానించి వస్తోంది. వస్తుంటే కనియల్ రుక్మిడి చంద్రమండలముకు కంఠీరవేంద్రావలగ్నం వనాంభోజదళాక్షు చాంతరవక్షన్ మేఘసంకాశదేహున్ నగారాది గజేంద్రహస్తని భబాహు చక్రిపీఠాంబరు ఘనభూషాన్వితు.

సంధియము చిగ్గు ఒలపును సందడిప తన రథము చెంగట అలసటను నటించి కోర్కెలూరగ తను చూచు కొంబను హరి తెరిపై చేయి చాచి రా

రుక్మిణీకృష్ణుడు రథంలో వెళుతున్నారు. ఆస్తి నిండు తేరుకుని శిశుపాల జరాసంధాదులు వెంటబడ్డారు. సహాయకులతో వచ్చిన బలరాముడు ఎదిర్చాడు, కృష్ణుడు ఎదిర్చారు. అందరినీ ఎదిరించి ఓడించారు. బాధపడుతున్న శిశుపాలుణ్ణి ఓదారుస్తూ జరాసంధుడు, బ్రతుకవచ్చు వడల ప్రాణం బూలుండినా బ్రతుకుగలిగేదేని భార్య గలదు, ఎక్కడో చోట పుట్టుంటుందిలేరా, ఎందుకు బాధపడతావు, బ్రతికితీవు భార్య పెట్టు దైవమెరుంగు, భగవ భగవలదు చైజ్య వలదు వలదు. అందరూ అందరినీ రణముందు ఓడించి శ్రీకృష్ణ పరమాత్మ బయలుదేరారు. అందరూ రణమందు ఓడిపోయి వెందిరిగారు. రుక్మిణి మాత్రం వెంటబడి కృష్ణుని అదే పనిగా నిందిస్తూ, కొమ్మనుడువు కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు, విడువు విడువేని విలయకాల శిఖి శిఖ శిఖి శిఖ సమీ సమాన శితశిలీ ముఖముల గర్వమెల్లగొందు కలహమందు. అంటున్న రుక్మిణి ఓడించి ఒడిసిపెట్టి సగంతల గొరిగి ఒక మీసం తీసివేసి, ఇక చాలు పో అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కించిత్ బాధపడుతున్న రుక్మిణి, కొందరు రిపుడనుచు కొందరు హితులంచు హితుడంచు, కొందరు హితులంచు కొందరు రిపులంచు కీడును, కొందరు హితులంచు మేలు చూపవు నిజము, ఈ అందరికీ సముడవు పొందగనేలా ఈ విషయం.

అంటుండగా బలరామదేవుడు అన్నాడు, అమ్మా రుక్మిణి తల్లి బాధపడకు, తోడంబుట్టినవాని భంగమునకు దుఃఖించి మా కృష్ణుని ఎగ్గాడం చూడకుమమ్మా. పూర్వపు

నేడొగడు శిక్షింపంగ రక్షింప నీ తోడంబుట్టి కర్మశేషమును కర్మశేష పరిభూతుండయ్యేడీయడన్ కొద్దిగాని వరమీద దైవం చేతకన్నా హెచ్చు రాతలేదు. రాతకజుడు కర్త, చేతకు తాకర్త, ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించాలమ్మా, బాధపడకు తల్లి అంటున్నారు. వెంటనే అందరినీ ఓడించి పరమాత్మ రాజేవలోచనుడు రాజసమూహముల గెలిచి రాజసమప్ప రాజితయగూ

మీరింతవరకు రుక్మిణి కళ్యాణం హరికథ విన్నారు. కథకులు శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

భూముల్లో తెల్లడోడు సమస్య పరిష్కారం ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం వింటారు. 7 గంటలకు ప్రసార విశేషాలు, 7:15 ఉదయ సమీరాలు. రేపటి కార్యక్రమంలో నేటి మాటలో 5వ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జయంతి, భారత నవల రచయిత ఆర్కే నారాయణ్ వర్ధంతి అంశం వింటారు. 90 ఏళ్ళ ఆకాశవాణి నేపథ్యంలో డాక్టర్ శారదా సుబ్రహ్మణ్యం గారితో ఆకాశవాణి అనుబంధం. అనంతరం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర చరిత్ర ప్రసంగ ధారావాహిక 2వ భాగం వింటారు. సమాచార సేకరణ శ్రీ ఆర్వి రమణమూర్తి, పఠనం కుమారి ఎన్ మణి. తర్వాత పుష్పాంజలి భక్తి గీతాలు, సమాచార వాణి తదితర అంశాలు వింటారు. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ నవీన్ కుమార్ చి వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 8:35 కర్ణాటక సంగీతం శ్రీమతి వేదవతి గణేష్ గారి వయలిన్ వింటారు, వయలిన్ సహకారం శ్రీ వియపలస్వామి. 8:59 పాటల పల్లకి తెలుగు సినిమా పాటల కార్యక్రమం. 10 గంటలకు విజయవాడ కేంద్రం నుంచి ప్రభుత్వ అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక కార్యక్రమం. రేపు రాష్ట్రంలో డిజిటల్ రైతు బజార్ల సేవలపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమాలు. అందులో మాంగళ్యమా నీ విలువెంత సంగీత రూపకం వింటారు, రచన శ్రీమతి మందర హైమావతి, నిర్వహణ శ్రీ కెవి హనుమంతరావు. 11:00 పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం మధురిమ. 1960 నుంచి 1990 మధ్యకాలం నాటి పాటలు వింటారు. 11:30 ఎన్సీఆర్టీ ప్రాయస్త కార్యక్రమం ఉంటుంది. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు. 12:40 కార్మికుల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో రోగ నిరోధక శక్తి అవగాహన, డాక్టర్ ఎంవివి గాంధీ గారి ప్రసంగం, ఎంవిజే భువనేశ్వరి గారి అందమైన మొగుడు కథానిక ప్రసారమవుతాయి. 1:10 తెలుగు సినిమా పాటలు. 1:30 మహిళావాణి మహిళల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో హలో బాగున్నారా శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు వింటారు. 2:30 వాతావరణ వివరాలు. 2:31 ఒకే సంగీత దర్శకుని బాణితో కూడిన తెలుగు సినిమా పాటలు వింటారు. రేపటి సాయంకాలం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 మా పదం మీ భావం. 5:55 ఉద్యోగ సమాచారం జీ పద్మచే వింటారు. 6:00 సమాచార వాణి వాతావరణం. 6:10 ప్రాంతీయ వార్తలు. 8:30 జాతీయ వార్తలు తెలుగులో వింటారు. 6:30 సాయం సమీరం. రేపటి కార్యక్రమంలో ఫిట్నెస్ గురించి, వికాసంలో ప్రధానమంత్రి ఆవాస యోజన గురించి, ప్రేరణ వ్యక్తిత్వ వికాసం తదితర అంశాల గురించి తెలుసుకుంటారు. 7:00 ప్రసార విశేషాలు వింటారు. 7:15 90 వసంతాల ఆకాశవాణితో అనుబంధం శ్రోత మనోభావం. తర్వాత పల్లి సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో 3SS పశువుల ప్రత్యుత్పత్తిలో ప్రాధాన్యత, విశాఖపట్నం పశు సంవర్ధక శాఖ నుండి డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు గారి ప్రసంగం, జానపద గేయం, వ్యవసాయ సమాచారం వింటారు. 7:45 వికాస్ భారత్. 8:00 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. 8:15 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8:30 జాతీయ వార్తలు తెలుగులో. 8:40 తెలుగు సినిమా పాటలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. 10:00 రేపు కర్ణాటక సంగీత సభ కార్యక్రమం. 10:45 ఆపాద మధురాలు. రేపటి ప్రసారాల్లోని ముఖ్య అంశాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు అందించిన సమాచారం మేరకు ఆకాశం ప్రధానంగా మేఘావృతమే ఉండి పొగమంచు లేదా మస్

వాతావరణంతో కూడి ఉండే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశం ఉంది. వాల్టర్లో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 34.2 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ వర్షపాతం నమోదు కాలేదు. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 34.2 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 26.8 డిగ్రీల సెల్సియస్ వర్షపాతం నమోదు కాలేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల యానం తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు ఇంతవరకు 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్స్పై ప్రసారాలు విన్నారు. నెలన్న సమయం 11 గంటలు దాటి 54 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 ఉదయం ప్రసారం ప్రారంభమవుతుంది. అప్పుడు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు. నమస్తే. జై హింద్.